ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ప్రారంభమవుతున్న ఈనాటి మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 30వ తేదీ ఆదివారం. ప్రయత్నం అంటూ చేయకపోతే చిన్న గెలుపు కూడా సాధ్యం కాదు. మనం ఒక అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వేస్తుంది అన్నారు స్వామి వివేకానంద. నిలయంలో సమయం 5:59 దాటి 24 సెకండ్లు. శ్రోతలకు శుభోదయంతో నేను మీ ఆకాశవాణి నేస్తం కీర్తన.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: సదా హరిహరర్జపతి సవై బ్రాహ్మణో భవతే సవై బ్రాహ్మణో భవతే.
1: సూర్యస్తుతి విన్నారు. ఇప్పుడు వినండి సన్నత గీతాలు.

0: సన్నతి గీతాలు విన్నారు. ఈనాటి భక్తి గీతాల కార్యక్రమం అంజలి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం. ఈనాటి సమర్పకులు శ్రీ ఆరేపల్లి స్నేహస్వరూప్.
1: యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభాభివందనములు. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. యెహోవా ఇల్లు కట్టించినడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడినడల దానిని కావలికాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు ఏకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టాజితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబులపది నింపుకొని వారు ధన్యులు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. మనిషి జీవితములో వివాహ బంధం పవిత్రమైనది. కుటుంబ జీవితము తరతరాలుగా దీవెనకరమైనది. దేవుడు ఇల్లు కట్టించినడలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని బైబిలు వాక్యము సెలవిచుచున్నది. కనుక వివాహ బంధము ద్వారా ఈ భూమి మీద దేవుడు ప్రతి మనిషి జీవితములో ఇల్లు కట్టుచున్నాడు. మరియు కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యమనియు యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారనియు పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. నిజమే, నేటి దినాలలో కుమారులు తల్లిదండ్రుల చేతులలో చెడును జయించే బాణములై ఉండక తల్లిదండ్రుల గుండెల్లో బాధించే బాణములై పోతున్నారు. తల్లిదండ్రులను ప్రేమింపక వారి అమృత ఆజ్ఞలను పాటించక దారి తెప్పిపోతున్నారు. అయినప్పటికీ ఎంతటి దుర్మార్గులైన తల్లివడికి వారసులే. తండ్రికి ఒక మెతుకైనా భోజనము పెట్టనప్పటికీ తండ్రి ఆస్తికి వారసులే. దేవుని పరిశుద్ధ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ప్రేమను గూర్చి ఇటు రీతిగా ఉపమానము చెప్పుచున్నాడు. ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చడ తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడిసాగి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును కాని ఎవడనూ వారికేమయూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్లి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకున్నటకు యోగ్యుణ్ణి కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని తండ్రిని బతిమాలుకుందునని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడమీద పడి ముద్దు పెట్టుకొనెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి బంగారు ఉంగరము, పాదములకు చెప్పులు తొడుగుడి, ఇలయనగా ఈ నా చిన్న కుమారుడు తప్పిపోయి మరలా దొరికినని వారితో చెప్పెను. నిజమే, తండ్రి ప్రేమ ప్రపంచ ఆస్తుల కంటే గొప్పది. మరి నిశ్చయముగా దేవుని ప్రేమ భూమి ఆకాశాల కంటే సర్వోన్నతమైనది. పిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు వారసులు కావాలంటే ముందుగా దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలతో జీవించాలి. అప్పుడు నీ దేవుడైన యెహోవా నీ జీవితమును సర్వ ప్రపంచమునకు దీవెనకరముగా ఉంచును. అలాగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయును. ఆమేన్.
0: శ్రీ ఆరేపల్లి స్నేహస్వరూప్ గారు సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం. ఈనాటి రైతు సమాచారంలో మునగ సాగు ఎంతో లాభం.
2: మునగకాయ ఇష్టముండని వారు ఎవరైనా ఉంటారా చెప్పండి? ఇంట్లో కూరగాను పచ్చడిగాను కూడా చేస్తూ ఉంటారు. ఎక్కువగా సాంబార్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. మునగ విత్తనాలు చాలా

మృదువైన నూనెను కలిగి ఉంటాయి. గడియారాల తయారీలో లూబ్రికెంట్ గాను సెంటులలోనూ దీన్ని ఉపయోగిస్తారు. మునగకాయలో విటమిన్ బి, విటమిన్ సి, ఖనిజ లవణాలు ఉన్నాయి. మునగలోని ప్రతి భాగాన్ని వైద్యపరంగానూ ఉపయోగిస్తున్నారు. వాతరోగ నివారణ కోసం గుండె నొప్పి, రక్త ప్రసరణ ఉత్ప్రేరకాలుగా వాడుతున్నారు. మునగ ఆకుల రసం బ్యాక్టీరియా వలన వచ్చే రోగాలను నివారించే శక్తి కలిగి ఉంటోంది. ఆకులు ఎక్కువగా విటమిన్ ఏ కలిగి ఉంటాయి, అందువల్ల రక్తహీనతను నివారించడానికి వాడుతూ ఉంటారు. ఆకులను పేస్టుగా తయారు చేసి పుండ్ల నివారణకు ఉపయోగించవచ్చు. మృదు విరోచనకారిగా పనికి వస్తోంది. విత్తనాలు వగరు చేదుగా ఉండి జ్వరానికి ఔషధంగా పనిచేస్తాయి. మునగ అనేది ఎల్లకాలం దిగుబడినిచ్చే పంట. ఉద్యాన పంటల్లో దీనికి మంచి గుర్తింపు కూడా ఉంది. ఇది నిరంతరం దిగుబడులనిస్తూ రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూరుస్తోంది. మన ఖమ్మం జిల్లాలో పరిసర ప్రాంతాలలోనూ రైతులు దీన్ని ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. కొద్దిపాటి మెలకువలు పాటిస్తే చాలు, అధిక ఉత్పత్తి సాధించి అధిక ఆదాయాన్ని కూడా పొందవచ్చు. మన ఖమ్మం జిల్లాలో కామేపల్లి, కారేపల్లి, రఘునాథపాలెం, చింతకాని, తిరుమలాయపాలెం, ఎర్రుపాలెం, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. ఇక మరి ఈ పంటను సాగు చేసే రైతులు ఎరువుల వినియోగం, అలాగే సస్యరక్షణ చర్యలు, ఇంకా తెగుళ్లు నివారణ, కోత సమయం ఎప్పుడు, కోత ఎలా కోయాలి, మరి ఈ అన్నిటి గురించి కూడా అవగాహన ఉండాలి. ఎరువుల వినియోగానికి వస్తే మునగ గింజలు విత్తిన 3 నెలలకు ఒక్కో గుంతకు 100 గ్రాముల యూరియా, 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసి నీరు పెట్టాలి. మొక్కలకు 6 నెలల సమయంలో ఒకసారి, 9 నెలల వయసులో మరోసారి 100 గ్రాముల యూరియా, 100 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను వేసి నీరు పెట్టాలి. 3 అడుగులు పెరిగిన మొక్క కొమ్మల చివర్లను కత్తిరించాలి. పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి గుబురుగా పొట్టిగా పెరిగి అధిక పూత కాపు వస్తోంది. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే చిన్న గొంగలి పురుగులు గుంపులు గుంపులుగా కాండంపై చేరి పత్రహరితాన్ని గోకి తింటూ ఉంటాయి. పెద్ద పురుగులు ఆకులను తిని ఈనెలను మిగుల్చుతాయి. దీని నివారణ కోసం 1 లీటరు నీటిలో ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు కలిపి పురుగులు చిన్నగా ఉన్న దశలోనే పిచికారీ చేయాలి. మురుగు నీరు పోయే సౌకర్యం లేని నేలల్లో వేరుకుళ్ళు, కాండంకుళ్ళు అధికంగా మనం గమనించవచ్చు. కాండం చుట్టూ ఉన్న బెరడు కుళ్లిపోయి చెట్టు చనిపోతోంది. దీని నివారణ కోసం మొక్కల మొదళ్ల వద్ద 1 గ్రాము కార్బండిజం లేదా 3 గ్రాముల డైథేన్ EM45 1 లీటరు నీటిలో కలిపిన ద్రావణం కాని లేదా 1% బోర్డో మిశ్రమంతో కాని తడపాలి. మొక్క మొదలు వద్ద మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ప్రతి చెట్టుకు మొదలులో ట్రైకోడెర్మా విరిడి 2 కిలోలు ఎకరానికి పశువుల ఎరువుతో కలిపి వేయాలి. బహువార్షిక రకాలు నాటిన 8 నుండి 9 నెలలకు కాపుకు వస్తాయి. మొదటి పంట మార్చి జూన్ నెలలు, రెండో పంట సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో వస్తోంది. పంట పెరిగినప్పుడు ఒక మొక్క నుంచి ప్రతి ఏటా 500 నుండి 600 కాయల వరకు దిగుబడి వస్తోంది. ఏకవార్షిక మునగ రకాలు గింజలు విత్తిన 6 నెలలకు కాపుకొస్తాయి. బహువార్షిక రకాలను ఒకసారి చెట్టు ఆకారంలో కత్తిరింపు చేశాక తిరిగి 10 నుండి 12 సంవత్సరాల వరకు ఎటువంటి కత్తిరింపులు అవసరం ఉండదు.

రైతు సమాచారం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ఈ ప్రసారంలో ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం

అవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 7:15 ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం చిత్రగీతాలు 7:30 సాహితీ కార్యక్రమం రసమయ్యలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 54వ ధారావాహికలో ఆశ శ్రీమతి కత్తి కనకదుర్గ గారి కథానిక వింటారు. 7:45 లలిత సంగీతం. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం, నిర్వహణ శ్రీకులిపక్క శంకరరావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు.

మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో, 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 12 గంటల 10 నిమిషాలకు చిత్రగీతాలు, 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు, 12 గంటల 40 నిమిషాలకు చిన్నపిల్లల కార్యక్రమం చిన్నారి లోకంలో, చంద్రగొండ అంబేద్కర్ కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం, 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1 గంట 20 నిమిషాలకు వనితాలు.

ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు, 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7 గంటల 15 నిమిషాలకు జానపద సంగీతం వింటారు, 7 గంటల 45 నిమిషాలకు తిరిగి 8 గంటల 30 నిమిషాలకు కిన్నెర లహరి.

రాత్రి 8 గంటలకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం పునఃప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 8:45 సమాచార సంధ్య, 9 గంటలకు న్యూసెట్ 9, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆపాత మధుర గీతాల ప్రసారం మధురిమ. ఇక రాత్రి 10 గంటలకు అఖిల భారత రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:45 వస్తోంది. ముందుగా విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు, అనంతరం 6:50 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తా ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ప్రధానాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్టాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. సాంకేతికత ప్రజల జీవితాలను మార్చినప్పుడే దానికి సార్థకత ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారి సౌకర్యాలు పరిమితంగా ఉన్న మారుమూల ప్రాంతాల నుంచి డ్రోన్ల ద్వారా రక్త నమూనాలు సేకరించడం, అత్యవసర మందులను వేగంగా చేరవేయటం వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్టంలోని గిరిజన ప్రాంతాల్లో అత్యవసర చికిత్సకు అవసరమైన మందులు, వైద్య సామగ్రిని డ్రోన్ల ద్వారా తరలించేందుకు చేపట్టిన ప్రాజెక్టును ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు వైద్య విభాగాలతో అనుసంధానించి సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

0: డ్రోన్ ఆధారిత వైద్య సేవలను మరింత వ్యవస్థీకృతం చేయడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ప్రతినిధి బృందం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని నిన్న కలిసి చిన్న నీటిపారుదల వ్యవస్థపై నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా వ్యవసాయ విధానాలను రూపొందించాలని, సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం వచ్చే ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులను సంఘటితం చేసి మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు కల్పించేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరంలో 48 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న 4.5 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్తో పల్నాడు జిల్లాకు అమరావతితో అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొంటూ,
1: ఈ ఎండైన్ దగ్గర నుంచి కొత్తగా వచ్చేటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి అది దాటుకుని పేరేచెర్ల జంక్షన్ వరకు చేయాలి. చేసినప్పుడు అప్పుడు పల్నాడు నుంచి వచ్చే వాళ్ళందరికీ డైరెక్ట్ గా ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ గా అమరావతిని కనెక్ట్ చేస్తుంది. దీనికి అడిషనల్ గా ఇంకో దాదాపు 15 నుంచి 20 కోట్లు ఎక్స్టెన్షన్ అడిషనల్ అవుతుంది. తీరు గత 5-6 నెలల్లోనే కొత్త అపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి. డెవలప్మెంట్ బాగా జరుగుతా ఉంది. 2-3 సంవత్సరాల తర్వాత ఇక్కడ కట్టేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల కార్పొరేషన్ కూడా ఇన్కమ్ పెరుగుతుంది. అద్భుతమైనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ని కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను.
0: గ్రంథాలకే పరిమితమైన తెలుగును ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గిడుగు వెంకటరామమూర్తి పంతులని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కందుకూరి, గురజాడ, గిడుగుల కృషి ఫలితంగానే వ్యావహారిక భాషా ఉద్యమం రూపుదిద్దుకుందని తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గిడుగు వెంకటరామమూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ 19 మంది ప్రముఖులకు తెలుగు భాషా పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలో వ్యావహారిక భాషా సంఘాల ఏర్పాటుకు సాంస్కృతిక శాఖ తరపున పూర్తిగా సహకారం ఉంటుందన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికార భాషా సంఘం చైర్మన్ కు సూచించారు. నీట్ పీజీ పరీక్ష ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇందుకు జాతీయ వైద్య పరీక్షల బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకే షిఫ్టులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరగనున్న ఈ పరీక్షకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్టాలను కేంద్రం ఆదేశించింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా ఉదయం 7 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రాష్ట వ్యాప్తంగా 21 జిల్లాల్లోని 76 కేంద్రాల్లో 18,700 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారని అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా బనగాలపల్లె పరిధిలో త్రాగునీటి అవసరాల కోసం అవుకు రిజర్వాయర్కు శ్రీశైలం కుడికాల్వ ద్వారా వారం రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం నుంచి వారం రోజుల పాటు గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఈ నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకే విడుదల చేస్తున్నామని, రైతులు ఎవరూ పంటలు వేయవద్దని మంత్రి పేర్కొంటూ,
2: మీరు దయచేసి ఎస్ఆర్పిసిలో నీళ్లు వస్తున్నాయి అని పొరపాటున మీరు ఎక్కడైనా పంటలు వేసుకోవడం కానీ ఇంపోర్ట్ కానీ చేస్తే నష్టపోతారు. ఈ ఎన్నో ప్రభావంతోనే మనకు అన్ని కూడా కష్టాలు వచ్చాయి. ఇదేటువంటి నీటిని మనం అంతా కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి. దయచేసి అక్కడ ఉండేటువంటి రైతులు వారం రోజులు మాత్రమే నీరు వస్తుందని గ్రహించి పంటలు వేసుకోవద్దని చెప్పి రికమెండ్ చేస్తా ఉన్నా. ఎప్పుడైతే మనకి గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది ఆ బోల ద్వారా ఉండేటువంటి పొలాలు కూడా కొద్దిగా ఇబ్బందులు లేకుండా పోతాయి. కాబట్టి ఖచ్చితంగా
0: అభివృద్ది పనులకు ఆమోదం లభించిన 4 నెలల్లోగా పనులు ప్రారంభం కాకపోతే పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ది పథకం ఎంపీ ల్యాడ్స్ నిధులను ఇతర పనులకు తక్షణమే మళ్లించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో

0: పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ది పథకం నిధుల వినియోగంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్ట్ సంస్థలకు నిర్దిష్ట కాలపరిమితిని విధించి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై ప్రతి 2 వారాలకు ఒకసారి స్థానిక శాసనసభ్యులకు సమాచారం అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల వేగాన్ని పెంచి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ క్రీడా సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ అండ్ వెల్నెస్ సెంటర్ను సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు అహం తేమ్ శాంతాసింగ్ నిన్న ప్రారంభించారు. ఈ కేంద్రంలో పురుషులు మహిళలకు ప్రత్యేకంగా వ్యాయామశాలలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అహం తేమ్ శాంతాసింగ్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవన శైలికి శారీరక మానసిక దృఢత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉత్సాహభరితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ క్రీడా దినోత్సవాల వేడుకల్లో భాగంగా పురుషుల డబుల్స్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన

0: తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఉజ్బెకిస్తాన్ దేశస్య రాష్ట్రపతినా షావకత్ మిర్జియోయేవ్ ఇత్యనేన సహ ద్వైపాక్షికం వార్తాలాపం కరిష్యతి. ఉభౌ నేతారౌ రాష్ట్రపతి ప్రాసాదే వ్యాపార నివేశః, రక్షా, డిజిటల్ సంపర్కః, ఊర్జా, శిక్షా, జనానాం సంబంధాదిషు క్షేత్రేషు సహకారస్య సమీక్షాం కరిష్యతః. అద్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్వప్రథమం ఉజ్బెకిస్తాన్ దేశస్య యోగ సంఘేన ఆయోజితే యోగ కార్యక్రమే భాగం గ్రహీష్యతి. ततः परं सः उज्बेकिस्तानस्य राष्ट्रपतिना शावकत मिर्जियोयेव इत्यस्य प्रासादं गमिष्यति, यत्र उभौ द्वैपाक्षिकोपवेशनं करिष्यतः. బుధవాసరే ఆగతాయాః ఆకస్మిక్ జలాప్లావన దుర్ఘటనాయాః అనంతరం నేపాలదేశే అద్య పర్యంతం 80% యావత్ భారతీయాః నాగరికాః రక్షితాః ఇతి విదేశమంత్రాలయః అవదత్. సామాజికాంతర్జాలీయే పటలే విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జయసవాలః అవదత్ యత్ పూర్వం సంపర్కరహితైః ప్రాయః 50 భారతీయైః సహ పునః సంపర్కః స్థాపితః. మంత్రాలయః అవదత్ యత్ 75% యావత్ భారతీయాః నాగరికాః లుప్తాః ఇతి కథ్యతే. భారతీయ మూలస్య ప్రాయః 28% యావత్ జనాః అపి లుప్తాః సంతి. స్థానీయ ప్రశాసనస్య అనుసారం గత దినేషు చీనదేశాత్ 98% యావత్ భారతీయాః నాగరికాః నేపాలదేశం ఆగతవంతః. అత్రాంతరే చీనదేశాత్ అద్యాపి నిర్గంతుం 900 భారతీయాః నాగరికాః సురక్షితాః సంతి. బీజింగ్ నగరే భారతీయ దూతావాసః ప్రత్యక్షతయా అథవా స్థానీయ ప్రశాసనస్య మాధ్యమేన సహ తైః సహ సంపర్కరతః అస్తి. మంత్రాలయః అగ్రే అవదత్ యత్ భారత సర్వకారః జలాప్లావనేన పీడితానాం శీఘ్రరక్షణార్థం సహాయార్థం చ నేపాలీ చీనీ అధికారిభిః సహ నికట సమన్వయేన కార్యం కుర్వనస్తి. విదేశమంత్రాలయ 24-హోరా నియంత్రణ కక్షః స్థాపితః అస్తి, తథా చ కాఠ్మాండు బీజింగ్ నగరయోః భారతీయ దూతావాసయోః సహాయికా సేవాః ప్రచలంతి. అత్రాంతరే విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అవదత్ యత్ 11-టన్ భారయుక్తేన 4th విమానం C-130J హర్క్యులిస్ ఇతి అద్య కాఠ్మాండునగరం ప్రతి ప్రస్థితం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య ప్రాతః 11:00 ఆకాశవాణీతః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే స్వీయం మనోగతం ప్రకటయిష్యతి. మాసికస్య అస్య ఆకాశవాణీ కార్యక్రమస్య ఏతత్ 37-తమం సంస్కరణం భవిష్యతి. ఆకాశవాణ్యాః దూరదర్శనస్య చ సర్వాభిః వాహినీభిః అస్య కార్యక్రమస్య ప్రసారణం భవిష్యతి. అయం హి కార్యక్రమః ఆకాశవాణీ వార్తా విభాగస్య అంతర్జాలపటలె www.newsonair.gov.in ఇత్యత్ర అపి చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇతి చలదూరభాషీయే తంత్రాంశే అపి ఉపలబ్ధౌ భవిష్యతి. ఆకాశవాణీ దూరదర్శన వార్తా ప్రధానమంత్రి కార్యాలయ సూచనా ప్రసారణ కార్యాలయానాం యూట్యూబ్ వాహినీభిః అపి అస్య కార్యక్రమస్య సాక్షాత్ ప్రసారణం భవిష్యతి. హిందీభాషాయాం ప్రసారణస్య పశ్చాత్ అస్య ప్రసారణం ఆకాశవాణ్యాః క్షేత్రీయాసు భాషాసు అపి భవిష్యతి. భారత ఋతువిభాగేన ఆగామి దినద్వయోః ఒడిశా రాజ్యే అతివృష్ట్యై రక్తవర్ణీయా సంచేతనా ప్రసారితా. అద్య అరుణాచలప్రదేశస్య, అసమరాజ్యస్య, మేఘాలయస్య, ఛత్తీస్గఢస్య, గాంగేయ పశ్చిమబంగాళస్య చ కేషుచిత్ స్థానేషు అపి ప్రచండవృష్టిః భవిష్యతి ఇతి ఋతువిభాగేన పూర్వానుమానం ప్రకటితం. अद्य बिहार पूर्वी मध्य प्रदेश पूर्वी उत्तर प्रदेश झारखंड नागालैंड मणिपुर मिजोरम त्रिपुरा उपहिमालय पश्चिम बंगाल सिक्किम उत्तराखंड विदर्भ इत्येतेषु स्थानेषु अपि अतिवृष्टेः संभावना अस्ति। महिला क्रिकेट क्रीडायां भारतम् अद्य दुबई अंतरराष्ट्रीय

0: క్రికెట్ క్రీడాంగణే థాయిలాండ్ దేశస్య విరుద్ధం స్వస్య వింశతిం ప్రతి వింశతి ఏషియా కప్ ఇత్యభియానస్య ఆరంభం కరిష్యతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందించారు శ్రీ డి రాజ్కుమార్.
2: పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలో ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లోనూ మోడల్ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామని తెలియజేశారు. దీనికోసం నాగారం నిర్మిత కేంద్రం వద్ద స్థలాన్ని పరిశీలించిన మంత్రి వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 400 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాలను పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి రాష్టంలోనే ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని శాసనమండలి సభ్యుడు టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్టంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు నిజామాబాద్కే మంజూరు చేశామని తెలిపారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లో పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ టవర్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆర్మూర్లో పామాయిల్ పరిశ్రమ రాబోతుందని, వ్యవసాయ రంగంలో నిజామాబాద్ రాష్టంలోనే మేటి జిల్లాగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నవీపేట మండలం యంచాలో పుష్కర ఘాట్ నిర్మాణానికి నిధులు మంజూరైన నేపథ్యంలో అధికారులతో కలిసి అనువైన స్థలాన్ని పరిశీలించారు. యంచాకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రణాళికబద్దంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని, కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి ందుకు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఈ మేరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బూత్ స్థాయి కమిటీలను మరింత క్రియాశీలం చేసి ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని నిజామాబాద్ అదనపు కలెక్టర్ భుజంగరావు పిలుపునిచ్చారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వినాయకనగర్ లోని పాపన్న గౌడ్ విగ్రహానికి ఇతర అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. లింగ నిర్ధారణ చేసి భ్రూణ హత్యలకు పాల్పడడం క్షమించరాని నేరమని, నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాలపై కేసులు నమోదు చేసి అవసరమైతే సీజ్ చేయాలని పేర్కొన్నారు. కలెక్టరేట్ లో పీసీపీ ఎన్డీటీ చట్టంపై నిర్వహించిన జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ గర్భిణీల వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమానికి మరింత సహకారం అందించాలని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమం సాధికారతపై చేపట్టాల్సిన చర్యలపై విన్నవించారు. విద్య సమాజంలోని అసమానతలను తరిమికుంటే పదునైన ఆయుధమని అన్నా బాబు సాటే నిరూపించారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అన్నా బాపు సాటే జయంతి వారోత్సవాల్లో భాగంగా నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీ చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోని పూడికను తొలగించి ఎస్ఆర్ఎస్పీ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మెండోర మండలం పోచంపాడులోని శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ ను మంత్రులు శ్రీధర్బాబు, వివేక్ వెంకటస్వామితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం, రిజర్వాయర్ నీటి మట్టాన్ని అధికారులు మంత్రులకు వివరించారు. గత మూడేళ్లతో పోలిస్తే ఎస్ఆర్ఎస్పీలో నీటి నిల్వలు ఈ ఏడాది కొంత తక్కువ మేరే ఉన్నాయని, ఆయకట్టు రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పరిపాలన, ఆర్థిక అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. ఈ మేరకు న్యూఢిల్లీలో నిజామాబాద్ రైల్వే అభివృద్దిపై కేంద్ర మంత్రితో మర్యాదపూర్వకంగా సమావేశమై పెండింగ్ లో ఉన్న రైల్వే అభివృద్ది ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనలపై చర్చించారు. నవీపేట రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్ఓబీ, డిచ్పల్లి రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్యుబీ నిర్మాణానికి ఆమోదం తెలపాలని

విన్నారు. నివేదికను అందించారు శ్రీ డి రాజ్ కుమార్. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలొచ్చే ప్రమాదం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137 సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల టీ20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు తన తొలి మ్యాచ్ లో ఈవేళ దుబాయ్లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తాష్కెంట్ లోని అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షిస్తారు. ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి ముందు పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి వెళతారు. రక్షణ రంగంలో ఇద్దరు దేశాల మధ్య సహకారం నిరంతరం పెరుగుతోంది. దీంతోపాటు గనుల తవ్వకం, ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్, బంగారం వంటి లోహాలు, ఇతర ఉపయోగకరమైన ఖనిజాలపై రెండు దేశాలు దృష్టి పెడతాయి. అలాగే వైద్య రంగం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ది రంగాలతో పాటు కనెక్టివిటీకి సంబంధించిన కొత్త మార్గాలను అన్వేషించడం ఇద్దరు నాయకుల చర్చలో ప్రధానాంశంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రెండు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరింది. కనీసం 320 మంది విదేశీ పౌరులతో సహా దాదాపు 2400 మంది ఆచూకీ లేకుండా పోయారు. కమ్యూనికేషన్ కోల్పోయిన 261 మంది విదేశీ పర్యాటకులతో సహా 4400 మందికి పైగా వ్యక్తులను రక్షించారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 8 జిల్లాల నుంచి 675 మృతదేహాలను ఇంతవరకు వెలికి తీసినట్లు నేపాల్ పోలీసులు చెప్పారు. చిత్రవన్, నవల్పరాసీ తూర్పు, నవల్పరాసీ పశ్చిమ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో మృతదేహాలు లభ్యమయ్యాయి. 15,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి, సహాయ సామాగ్రిని అందించడానికి హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసూబా జిల్లాలో వర్షం, పొగమంచు కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన గాలింపు రక్షణ చర్యలు నిన్న తిరిగి ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. చైనా సరిహద్దు వైపు కూడా 7 మరణించారని, 550 మందికి పైగా గల్లంతయ్యారని చైనా అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రజల వెంటే ప్రభుత్వం ఉంటుందని, అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ వనరులను సమీకరించి ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడమే తమ తొలి ప్రాధాన్యమని నేపాల్ ప్రధానమంత్రి భలేంద్ర షా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ బృందాలు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలియజేశారు. మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని ప్రాంతాన్ని చేరుకోవడం కష్టతరమవుతోందని అత్యవసర బృందాలు అంటున్నాయి. బోటి కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. టిబెట్ లో ఉద్భవించిన బోటి కోషి వేగంగా ప్రవహించే ఒక హిమాలయ నది రసువా జిల్లాలో ఇటీవలి ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని ఈ నది సృష్టించిన నేపథ్యంలో తాజా హెచ్చరిక జారీ అయింది. నేపాల్లో ఇంతవరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేస్తుంది. సోషల్ మీడియా పోస్టులో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. అంతకుముందు కాంటాక్ట్ కోల్పోయిన సుమారు 50 మంది భారతీయ పౌరులతో తిరిగి కాంటాక్ట్ ఏర్పడిందని ఆయన వెల్లడించారు. 275 మంది భారతీయ పౌరులు అచ్చుకీ లేకుండా పోయారని, ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతయ్యున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఖాట్మండు, బీజింగ్ లో భారత రాయబార కార్యాలయంలో హెల్ప్ లైన్ అందుబాటులో ఉన్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖలో కూడా 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ C-130J హెర్క్యులస్ విమానం నిన్న ఖాట్మండు వెళ్లిందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. క్షేత్రస్థాయిలో మూల్యాంకనం చేసి పరిస్థితులను బట్టి ప్రత్యేక పరికరాలతో కూడిన 13 మంది సభ్యుల భారతీయ సైన్యానికి చెందిన టన్నెల్ రెస్క్యూ బృందానికి కూడా ఈ విమానం ద్వారా

పంపించారు. అదనంగా మృతదేహాన్ని గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు 6 ఫోరెన్సిక్ బృందాలకు చెందిన 19 మంది సభ్యులు కూడా నేపాల్ వెళ్తున్నారు. లక్నోలో 3 రోజుల పర్యటనలో భాగంగా చివరిదైన 3 రోజు ఈవేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండస్టీ కాంక్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పీఎం సేతు యోజన కింద ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ది, ఎంటర్ప్రినర్షిప్, వృత్తి విద్యకు సంబంధించిన అంశాలపై సదస్సులో చర్చిస్తారు. కాంక్లేవ్ లో పాల్గొనడానికి ముందు రక్షణ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆలకిస్తారు. అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో లక్నో కంటోన్మెంట్ ప్రాంతంలో 101 కోట్ల రూపాయల విలువైన 12 అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 137 సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో దీన్ని ప్రసారం చేస్తారు. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదాన్ని పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. హిందుత్వ ప్రతి మానవుడి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని గుర్తిస్తుందని, ఒకే సత్యానికి దారితీసే వివిధ మార్గాలను అంగీకరిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. న్యూయార్క్ లో జరిగిన వన్ వరల్డ్ వన్ హ్యూమానిటీ మత నాయకుల సదస్సులో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ పాల్గొన్నారు. భారతదేశంలో ముస్లింలకు చోటు ఉండకూడదని నమ్మే హిందూ హిందూ కాదని ఆయన స్పష్టం చేశారు. 2018లో ఢిల్లీలో జరిగిన ఒక ఉపన్యాస పరంపరలో ముస్లింలు అడిగిన ప్రశ్నకు తాను ఇదే సమాధానం ఇచ్చినట్లు భగవత్ గుర్తు చేసుకున్నారు. మతపరమైన వైవిధ్యాన్ని, ప్రతి వ్యక్తి సమాన విలువను అంగీకరించడం హిందువుగా గుర్తింపుకు అవసరమని ఆయన అన్నారు. తాను మతపరమైన పండితుడిని లేదా మతాధికారిని కానని, తన అనుభవం అంతా భారతీయ సమాజంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారాను మానవ జాతి ఐక్యతను గుర్తించే సుదీర్ఘ సంప్రదాయం నుంచి వచ్చిందని భాగవత్ చెప్పారు. ఈ ఏడాది జులై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించాలని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2006 జనవరిలో ఈ కార్యక్రమం సూక్ష్మ సేద్యం కోసం కేంద్రం ఆధ్వర్యంలో ఒక పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ప్రధాన భాగంగా అమలు చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే శత జయంతి వేడుకను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ నిన్న బెంగళూరులో ప్రారంభించారు. వికేంద్రీకరణ, త్రిసభ్య పాలన, బలమైన ఫెడరలిజం, లోకాయుక్త బలోపేతం కోసం నిలబడిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు రామకృష్ణ హెగ్డే అని ఉపరాష్టపతి అభివర్ణించారు. రామకృష్ణ హెగ్డే ప్రజల అధికారాన్ని ఒక విశ్వాసపాత్రమైన బాధ్యతగా భావించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ సభలు, పంచాయతీల ద్వారా స్థానిక పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని ఆయన విశ్వసించారని ఉపరాష్టపతి పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీ20 ఏషియా కప్ మహిళల క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు థాయిలాండ్ తో తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన 5 ఎడిషన్లో 3 సార్లు విజేతగా నిలిచిన భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. అయితే గత టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఈ టోర్నమెంట్ లో పోటీలోకి సాగుతున్నారు. 8 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు అధ్యక్ష

0: చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం. ఈ మాసపు పాట విన్నారు రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా శ్రీరామదాసు ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, మాళవిక పాడిన సుద్దాల అశోక్ తేజ సాహిత్యం విందాం.

0: చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రసమయీ సాహితీ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 54వ ధారావాహికలో శ్రీమతి కత్తి కనకదుర్గ గారి కథానిక వింటారు ఆశ.
1: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: నవత సమత మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం
1: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
2: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమంలో ఆశ శ్రీమతి కత్తి కనకదుర్గ గారి కథానిక వింటారు.
4: నేను చదవబోయే కథ పేరు ఆశ. అది ఒక అచ్చమైన 16 నాల పల్లెటూరు. పేరు ఆశపల్లి. ఆ పల్లెకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలియదు, కాని ఆ ఊర్లో పుట్టిన ప్రతి ఆడపిల్ల గుండెల్లో మాత్రం ఏదో తెలియని ఆశ మాత్రం చిగురుస్తూనే ఉండేది. ఆ ఊర్లో గోపాలం గారు పెద్ద పేరున్న మోతుబరి రైతు. 10 ఎకరాల మాగాని, 4 బండ్ల ఎద్దులు, పెద్ద డాబా ఇల్లు. కాని ఆయన మనసు మాత్రం ఆ డాబా ఇంటికంటే చిన్నది. మహా ఛాందస భావాలు కలవాడు. ఆడవాళ్లకు చదువు స్వేచ్ఛ అవసరం లేదు, వాళ్లు వంటింటి కుండేళ్లుగా ఉంటే చాలు అనే పురాతన భావాలు కలవాడు. ఆయన భార్య సుశీల. పేరుకు తగ్గట్టే ఎంతో ఒద్దికైన ఇల్లాలు. భర్త మాటే వేదం అనుకునే తరం. భర్త అడుగులకు మడుగులు వత్తడం తప్ప ఎదురు ప్రశ్నించిన తెలియని ఇల్లాలు. వారికి 2 పిల్లలు, ఇందిర, రాజేష్. ఇందిర చదువుల తల్లి. బడిలో అయ్యవారు చెప్పిన పద్యం ఒక్కసారి వింటే చాలు, టకటకగా అప్పచెప్పేసేది. లెక్కల్లో దిట్ట. ఆమె పలక మీద రాసిన అక్షరాలు ముచ్చాల్లా ఉంటాయని ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అనేవాడు. కాని ఆ చిన్నారి కళ్లల్లో ఎప్పుడూ ఒక భయం ఉండేది, తన చదువు ఎక్కడ ఆగిపోతుందోనని. రాజేష్ది వానాకాలం చదువు. బడి ఎగ్గొట్టి తోటల్లో తిరగడం, గోళీలు ఆడడం అతని హాబీ. కాని మగపిల్లవాడు కదా, ఎలా చదివినా పెద్ద చదువులు చదివించాలని గోపాలం గారి ఆశ. కాలం గిర్రున తిరిగింది. ఇందిర పెద్ద మనిషి అయింది. ఇందిర 7వ తరగతి వచ్చింది. ఆ సంవత్సరం ఆమె మండలంలోనే ఫస్ట్ వచ్చింది. టీచర్లు గోపాలం గారితో, అయ్యా, మీ అమ్మాయి చాలా తెలివైంది,

0: భర్త రామ్మూర్తితో తన చిరకాల కోరికను బయటపెట్టింది. కనీసం నేను 10వ తరగతి వరకైనా చదువుకుంటాను, చదివిస్తారా అని ఆశగా అడిగింది. దానికి రామ్మూర్తి గారు చిన్నగా నవ్వుతూ, ఆ నవ్వులో కూడా అదే పాత ఎగతాళి కనిపించింది ఆమె. ఇప్పుడు నీకు చదివేందుకే ఇందు, ఊళ్ళేలా ఉద్యోగాలు చేయాలా? నా జీతం చాలదా? నువ్వు ఇంట్లో ఉండి ఇంటిని పిల్లల్ని చూసుకుంటే చాలు అని అన్నారు. ఆ మాటలు విన్న ఇందిర పళ్లబిగువన బాధను, చదువుకోవాలన్న కోరికను మనసు పొరల్లోనే అణిచివేసింది. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అని మనువు చెప్పిన వాక్యాన్ని గుర్తు చేసుకుంది. సంసార బాధ్యతల్లో మునిగిపోయింది. రోజులు గడిచాయి, పిల్లలు పుట్టారు. వాళ్లు కాలేజీ చదువులకు వచ్చాక వాళ్ల పుస్తకాలు చూస్తుంటే ఆమెలో మళ్లీ ఆశ చిగురించింది. పిల్లల దగ్గరికెళ్లి, నాకు కూడా కాస్త ఇంగ్లీషు నేర్పరా అని పిల్లల్ని అడిగింది. ఆ పిల్లలు ఆశ్చర్యంగా చూస్తూ, నీకు ఇప్పుడు చదివెందుకమ్మా, నీకేమర్థమవుతుంది అని నవ్వుతూ ఎగతాళి చేశారు. ఆ నవ్వులో తన తండ్రి నవ్వు, తన భర్త నవ్వు ఆమెకు వినిపించాయి. ఆ రాత్రి ఒంటరిగా కూర్చుని కన్నీటి పర్యంతమయ్యింది. కాలం ఎవరికోసం ఆగదు. పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు, పూరుళ్లు, పుణ్యాలు అన్నీ ఒకదాని వెంబడి జరిగిపోయాయి. పిల్లలందరూ వాళ్ల జీవితాల్లో స్థిరపడ్డారు. జరిగిపోయిన కాలంతో పాటు ఆమె శ్రీవారు, రామ్మూర్తిగారు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఇందిర కాస్త ఇందిరమ్మ అయింది. ప్రొద్దున లేస్తే ఉద్యోగాలకు వెళ్లే కొడుకు కోడళ్లకు వండి పెట్టడం, స్కూల్కు వెళ్లే మనవళ్లు మనవరాళ్లను తయారు చేసి లంచ్ బాక్సులు కట్టివ్వడం, సాయంత్రం అల్పాహారం, రాత్రికి వంట, ఇదే ఆమె ప్రపంచం. కాని ఆమె మనసులో ఆ చిన్నప్పటి చదువుకోవాలనే ఆశ మాత్రం ఆరిపోలేదు. ఒకరోజు సాయంత్రం తన మనవరాలు చిన్నారి ఆశ 5వ తరగతి చదువుతుంది, హోంవర్క్ చేసుకుంటుంది. ఇందిరమ్మ దగ్గరికి వెళ్లి, నానమ్మ ఈ పద్యానికి అర్థం చెప్పవా అని అడిగింది. ఇందిరమ్మ టకటకా ఆ పద్యాన్ని, దాని అర్థాన్ని చెప్పింది. మనవరాలు ఆశ్చర్యపోయింది. ఆ సంతోషంలో ఇందిరమ్మ తన మనవళ్ల దగ్గర, మనవరాళ్ల దగ్గర మాట వరుసగా తన మనసులోని కోరికను బయటపెట్టింది. నాకు కూడా మీలాగా చదువుకోవాలని ఉందే అని అడిగింది. వెంటనే ఇంట్లో నిశ్శబ్దం. మనవళ్ళు మనవరాళ్లు ఆశ్చర్యంగా చూస్తూ, ఇప్పుడు నీకు ఈ వయసులో చదివించి నానమ్మా అని పెద్దగా నవ్వారు. తన బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో కూడా ఆమెని మనోవ్యథకు గురిచేసే అవే చూపులు, అదే ఎగతాళి నవ్వు. 50 ఏళ్లుగా ఆమె వింటున్నా అదే నవ్వు. ఆ నవ్వు చూసి ఆమె మనసంతా భారంతో నిండిపోయింది. ఆ రాత్రి ఆమె గుండె బరివెక్కిపోయింది. మరో 10 ఏళ్లు గడిచాయి. ఇందిరమ్మ అవసాన దశలో ఉంది. ఆమె చుట్టూ కొడుకులు, కోడళ్లు, కూతుర్లు, అళ్ళుళ్ళు, మనవళ్లు, మనవరాళ్లు వాళ్లందరూ ఆమెను చూసి ఏడుస్తున్నారు. కాని ఆమె చూపు మాత్రం వాళ్లమీద లేదు. ఆమె చూపు అక్కడ ర్యాక్లోని పుస్తకాల మీదే ఉంది. ఆ పుస్తకాలను అందుకోవాలని ఆమె చెయ్యి వణుకుతూ పైకి లేచింది. కాని ఆ చెయ్యి ఆ పుస్తకాలను చేరలేదు. బడిగంట వినిపిస్తే చాలు, ఆమె కళ్ళు మెరిసేవి. కాని చివరి దశ వరకు ఆ పుస్తకాలను చూస్తూ ఆమె తుదిశ్వాస విడిచింది. ఆమె శరీరంలోని ఊపిరి ఆగిపోయింది. కాని చదువుకోవాలనే ఆమె ఆశ మాత్రం ఆగలేదు. అది ఇంకా ఎంతో మంది ఇంద్రియల రూపంలో, ఆశల రూపంలో చిగురుస్తూనే ఉంది. అప్పుడే ఆ గదిలో ఉన్న చిన్న మనవరాలు ఆశ ఏడుస్తూనే నానమ్మ చేతిలో ఒక పెన్సిల్ పెట్టింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా ఆ పిల్ల గట్టిగా అంది, నానమ్మ నువ్వు చదవలేకపోయినా ఆ అక్షరాలని నేను చదువుతాను, నువ్వు చూడలేకపోయినా ఆ బడిగంటని నేను నీకోసం మోగిస్తాను అంటూ ఆ నానమ్మను చూస్తూ చెప్పింది. ఇలా ఎందరో ఇందిరలు తమ ఆశలను తీర్చుకోకుండానే తనువులు సాధిస్తున్నారు. రాబోయే కాలంలో అయినా ఆడపిల్లల కలల సాకారం అయ్యేలా, ప్రతి ఇంట్లో ఒక ఆశ పుట్టేలా మన కుటుంబాల సహకారం ఉండాలని ఆశిద్దాం.
1: మీ ఇంతవరకు ఆశ శ్రీమతి కత్తి కనకదుర్గా గారి కథనిక విన్నారు.
2: ఈనాటి రసమయ్యే సాహితీ కార్యక్రమాన్ని మీకందించిన వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది సాహితీ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటోంది.
3: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణ

0: ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను.
1: అప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
3: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
3: ఉద్గమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
3: మరైతే ఈ రోజుకి నీ తరపున
4: ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: మీరింతవరకు లలిత సంగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. ముందుగా సమాచార ప్రభాత్ 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
1: आज देश में हर एक सेकंड में होते हैं 1 करोड़ रुपए के यूपीआई पेमेंट्स और हैं 81 करोड़ से ज्यादा यूपीआई पेमेंट पॉइंट्स.
2: स्ट्रीट वेंडर से लेकर आपकी गाड़ी के शोरूम तक आपकी सारी पेमेंट सिर्फ एक क्यूआर कोड स्कैन करके हो जाती है.
1: यूपीआई के 10 साल डिजिटल आत्मनिर्भर बेफिक्र.
3: मेरी बैंक हमेशा मेरे साथ चलती है. सुबह उठती हूँ तो पैसे जमा कर आती है.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ అభిషేక్ ముఖోపాధ్యాయ్. ద హెడ్లైన్స్: ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ టు హోల్డ్ టాక్స్ విత్ ఉజ్బెకిస్తాన్స్ ప్రెసిడెంట్ షఫ్కత్ మిర్జియోయేవ్ ఇన్ తాష్కెంట్ సోఫా. India sends fourth relief flight carrying 11 tons of humanitarian aid to Nepal. And in women's cricket, India to begin the T20 Asia Cup campaign against Thailand in Dubai this evening. Prime Minister Narendra Modi will hold bilateral talks with President of Uzbekistan Shavkat Mirziyoyev in Tashkent.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందిస్తుంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇటీవల బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ కోసం ప్రత్యేక నియామక ప్రక్రియలో భాగంగా 1598 పోస్టులకు ప్రకటన ఇచ్చిన బ్యాంకు అధికారులు తాజాగా దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో

0: 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి మరొక నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు 31 ఆగస్టు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ పోస్టు ఇది. మొత్తం 9,124 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 7,680 రెగ్యులర్ పోస్టులు కాగా 1,444 బ్యాక్లాగ్ పోస్టులు. తెలంగాణలో 200 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయసు విషయానికి వస్తే ఏప్రిల్ 1, 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు కలవారై ఉండాలి. వేతనం ఎంపికైన వారికి 24,050 రూపాయల నుంచి 64,480 రూపాయల వరకు వేతన శ్రేణి అందుతుంది. ముంబై వంటి మెట్రో సిటీల్లో కరువు భత్యం, ఇతర అలవెన్స్లతో మొత్తం వేతనం నెలకు సుమారుగా 46,000 వరకు పొందే అవకాశం ఉంది. 3 దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, స్థానిక భాషా నైపుణ్య పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ లో భాగంగా 100 మార్కులకు 60 నిమిషాల వ్యవధిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ 30 ప్రశ్నలు, న్యూమరికల్ అబిలిటీ 35 ప్రశ్నలు, రీజనింగ్ అబిలిటీల నుంచి 35 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఇక మెయిన్ పరీక్ష, ఇది 200 మార్కులకు ఉంటుంది. 2 గంటల 40 నిమిషాల వ్యవధితో ఇది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ ఫినాన్స్ అవేర్నెస్ 50 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ 40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 ప్రశ్నలు, రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 ప్రశ్నల నుంచి 60 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. తప్పు సమాధానానికి 1/4 నెగటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ ఉంది. స్థానిక భాషా నైపుణ్య పరీక్ష కూడా అభ్యర్థులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షను దరఖాస్తు చేసిన రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషలో నిర్వహిస్తారు. 10 లేదా 12వ తరగతిలో సంబంధిత స్థానిక భాష చదివినట్లు ధృవీకరణ పత్రం ఉంటే ఈ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. జనరల్ ఓబీసీ అభ్యర్థులు అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా 750 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, మాజీ సైనికులకు ఎలాంటి ఫీజు రుసుము అనేది లేకుండా పరీక్ష రాసే వెసులుబాటు కల్పిస్తున్నారు. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా sbi.bank.in. sbi.bank.in ఈ వెబ్సైట్ లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తు పంపడానికి ఆఖరు తేదీ 31 ఆగస్టు 2026. ప్రిలిమినరీ పరీక్షను 2026 సెప్టెంబర్ లో నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షను నవంబర్ 2026 నిర్వహిస్తారు. దరఖాస్తులు ఆన్లైన్ లో పంపించుకోవడానికి ఆఖరు తేదీ 31 ఆగస్టు 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీనాటితో పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్తే.
1: హలో శుభోదయం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా? వెంకటేష్ గారు, వర్షం ఉందా అక్కడ?
1: వర్షం పడుతుందమ్మా, తెల్లారుజామునికే పడుతుంది.
0: ఇక్కడ కూడా
1: జాగ్రత్త ఉండాలమ్మా, జలుబు జ్వరాలు వస్తుంటాయి.
0: అవును, ముందు స్కూల్ కెళ్ళే పిల్లలకి ఇట్లాంటివి బాగా
1: చెప్తారు.
0: ఇవాళ ఏ చిత్రం నుండి సాంగ్ అండి?
1: ఈరోజు మా తమ్ముడు ఏలూరు శ్రీనివాస్ హైదరాబాద్ లో పెళ్లి జరుగుతున్న సందర్భంలో సీతారామ కళ్యాణం సినిమాలో సీతారామ కళ్యాణం చూద్దాం రారండి.
0: సీతారాముల కళ్యాణం.

0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే నాగేశ్వర గారు, బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: ఏ చిత్రం నుండి పాట కోరుకుంటున్నారు ఇవాళ?
1: నాకు ఈరోజు మంచి మనుషులు సినిమాలో
0: మంచి మనసు
1: ఆంధ్రభోజ అనే పాట, శిలలపై శిల్పాలు చెక్కినారు అనే పాట అండి. ఒక రెండు చరణాలు నేను పాడవచ్చా? ఒక రోజు లైన్ లో

మీరు మొత్తం ఇక్కడే పాడేస్తే మనం రేడియోలో వినలేము. లేదు లేదు, అందుకనే సేపు అంటే మీరు ఎలాగో ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేశారు కాబట్టి మేము కంటిన్యూ చేస్తాము. సరే అండి.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: ఆకాశవాణి ఆల్ ఇండియా కొత్త స్టేషన్ డైరెక్టర్, సౌండ్ ఇంజనీర్ అనే శ్రోతలకు అలా రేడియో డైరెక్టర్ శుభోదయం మేడం.
0: అందరికి మీ తరఫున గుడ్ మార్నింగ్ అండి, శుభోదయం. ఏ చిత్రం నుండి పాట కోరుకుంటున్నారు ఇవాళ?
1: పాట పిక్చరు రక్త సంబంధ సినిమా ఉంటాయి మేడం, దాంట్లో బంగారు బొమ్మ రావేమే
0: రక్త సంబంధం. తప్పకుండా రక్త సంబంధం చిత్రం నుండి పాట.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: సరే అండి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం.
1: పాల్వంచ మండలం పునుకుల నుంచి అక్బర్ మేడం.
0: బాగున్నారు అక్బర్ గారు? వర్షం ఉందా పాల్వంచలో?
1: వర్షం ఉంది మేడం. ఈరోజు నైట్ 1 గంటల నుంచి కురుస్తుంది మేడం.
0: అవునా? ఇక్కడ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది. ఇవాళ ఓకే, ఏ చిత్రం నుంచి పాట?
1: దొరబాబు సినిమా నుంచి.
0: దొరబాబు
1: చంద్రగిరి చంద్రమ్మ సందేళ్ళ కొత్తానమ్మ అందాక నలిగిపోక అలసిపోక ఉందమ్మ అనే పాట అండి మేడం.
0: మన శ్రోతలందరూ పాటలు విని విని వాళ్ళు కూడా పాడటం వల్ల స్టార్ట్ చేశారే.
1: అవును మేడం.
0: సరే అండి, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: హలో, మీమట్తో పాట కార్యక్రమానికి స్వాగతం అండి.
1: హలో
0: మీమట్తో పాట కార్యక్రమానికి స్వాగతం అండి.
1: మేడం నమస్తే. మేడం
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత నగర్ నుంచి మేడం, కాగిత వెంకటేశ్వరరావుని.
0: ఓకే, ఏ చిత్రం నుండి సాంగ్ కోరుకుంటున్నారండి ఇవాళ?
1: మంచి మనుషులు చిత్రం మేడం.
0: మంచి మనుషులు. ఓకే, ఆ చిత్రం నుండి ఏ పాట?
1: నిన్ను మరచిపోవాలని అన్ని విడిచి వెళ్ళాలని ఎన్నిసార్లు అనుకున్నా, మనసు రాకమానుకున్నా, మనసు రాకమానుకున్నా.
0: లేకపోతే ఇలా సాంగ్స్ వినడం కుదరదు కదా. సరే అండి, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది.
1: థ్యాంక్ యూ మేడం.

0: మనసు రాక.
1: సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజ్ కి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసు? ఎంత వడ్డీనో తెలుసు? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: సాంగ్ కోరుకుంటున్నారు వాళ్ళ.
4: మా
3: పల్లెలో గోపాలుడు చిత్రం నుండి పాట. సరే అండి, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది. తప్పకుండా.

0: హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం.
1: మీకు స్వాగతం మేడం.
0: ఏం
1: బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: మేము బాగున్నాం మేడం. అన్ని కార్యక్రమాలు బాగుంటాయి మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: కడప నుండి మేడం.
0: ఓకే, యాప్లో వింటారండి.
1: యాప్లోనే వింటాను మేడం.
0: ఏం చేస్తూ ఉంటారండి?
1: ఖాళీగా ఉన్నాను మేడం.
0: ఇవాళ ఏ చిత్రం నుండి పాట కోరుకుంటున్నారు?
1: రాణి రత్నప్రభు చిత్రంలో.
0: ఓకే, ఆ చిత్రం
1: నిన్న కథించింది అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండా అండి, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది.
1: బాయ్ మేడం.

0: వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
1: హలో,
2: హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: గుడ్ మార్నింగ్ అండి, మీ మటుతో పాటు కార్యక్రమానికి స్వాగతం.
2: మా పేరు మారబైనా శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, వైష్ణవిపల్లి మండలం నుండి.
1: ఓకే శ్రీనివాసరావు గారు, ఇవాళ ఈ చిత్రం నుండి పాట కోరుకుంటున్నారు.
2: శంకర్ భాయ్ మూవీ నుంచి.
1: ఓకే.
2: కానని చొమ్మడి కనులతో చేపట్టే మనసుతో చేసుకున్న వాసులే పూసులే ప్రేమ ప్రేమ.
1: మేము ఈ సారి నుంచి చరణాలు వేస్తాం. పల్లవి మా శ్రోతలే పాడేస్తున్నారు కాబట్టి చరణాల నుంచి ప్లే చేస్తాం. సరే అండి, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రాపురం అండి. రాముని మేడం.
0: రాములు గారు, ఏ చిత్రం నుండి పాట కోరుకుంటున్నారు ఇవాళ?
1: మాకు ముత్యాల
0: ముత్యాల పల్లకి ముత్యాల ముగ్గు. ఏ ముగ్గు కాదు, పల్లకేనా? ఓకే, అందులో ఏ సాంగ్ అండి? ఓకే, అట్లాగే అండి. మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.

సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.

0: మిస్ సీమా
1: చెప్పండి.
0: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
0: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
0: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
0: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలు కు వెళ్తాడు.
1: జైలు కి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: శ్రోతలు మీ నాటితో పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. ఈ ప్రసారంలో 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే. హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? టేకులపల్లి నుండి. ఓకే, ఏ చిత్రం నుండి సాంగ్ కోరుకుంటున్నారండి? శుభాకాంక్షలు. ఓకే, అంటే ఆ చిత్రంలో ఏ సాంగ్? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.

0: హలో, మీమటితో పాట కార్యక్రమానికి స్వాగతం అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. లేట్ అయినట్టుంది మీ కాల్ ఇవాళ.
1: ట్రై చేస్తూనే ఉన్నా ఇప్పుడే కలిసింది మేడం.
0: ఓకే, ఏ చిత్రం నుండి సాంగ్ అండి ఇవాళ?
1: కన్నీటికి కన్నీళ్ళు వచ్చేది పాట కావాలి మేడం.
0: ఓకే, తప్పకుండా అండి. మీరు కోరుకున్న పాట వచ్చేసి తప్పకుండా. అవును, మీరు ఎప్పుడు అడిగినా మీ అన్నయ్యల గురించి అడుగుతారు కదా. అట్లాగే అండి.
1: సరే.

0: హలో,
1: నమస్కారం మేడం గారు. నేను సొప్పాయి గుడి నుంచి అన్నప్పారావు మాట్లాడుతున్నాను. మేడం గారు బాగున్నారా?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా? మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం.
1: థ్యాంక్స్ అండి. ఈరోజు నాకు ముద్దుల కృష్ణ సినిమాలో నుంచి చురు చుర సుందరవేణి మధుమయ మంజుల వాణి,
0: ముద్దుల కృష్ణ గారి చిత్రం నుండి పాట.
1: అవునండి.
0: వర్షం ఉందా అక్కడ?
1: లేదండి, వర్షం కోసం ఎదురు చూస్తున్నాం అండి.
0: ఇక్కడికి తీసుకెళ్ళండి.
1: ఉపర్లు వచ్చి మాయం అయిపోతున్నాయండి.
0: అవునా? అవి నిజానికి తక్కువే ఉన్నాయి. ఎక్కడైనా కొంచెం పడితే
1: ఏదైనా కాదు, ఒక ఇసుక రూపం నుంచి వాళ్ళు.
0: అవును అవును, కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఏమో అవ్వట్లేదు, పడాలి అనుకున్నా కూడా అవ్వట్లేదు. సరే అండి, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది.
1: థ్యాంక్ యూ.

0: హలో, మేమర్తో పాట కార్యక్రమానికి స్వాగతం అండి.
1: గుడ్ మార్నింగ్ అండి.
0: వెరీ గుడ్ మార్నింగ్. ఏ చిత్రం
1: హలో,
0: నుండి పాట కోరుకుంటున్నారు ఇవాళ?
1: ఇష్క్ మూవీ నుంచి. ఏదో ఏమిటండి?
0: ఇష్క్ మూవీ నుంచి తప్పకుండా
1: కోరుతున్న శ్రోతలు
0: చెప్పండి. డన్. మీరు చెప్పిన వాళ్ళందరి కోసం, మరి రేడియో ఇప్పుడు వినే వాళ్ళందరి కోసం కూడా మీరు చెప్పిన పాట వచ్చేస్తుంది.
1: ఓకే.

ఈనాటి కార్యక్రమంలో లాస్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్తే. చాలా సేపటి కలిసినట్టుంది, లాస్ట్ కాల్ మీరే. ఇవాళ ఏ చిత్రం నుండి పాఠం కోరుకుంటున్నారు? ఇవాళ ఏ చిత్రం నుండి పాఠం? యాక్చువల్గా ఇప్పుడు కొత్తగూడెంలో వర్షం ఉంది, సో మీరు అన్న పాటతో పాటు వర్షం కూడా మేము పంపిస్తాము. వస్తుంది. సరే అండి, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ గోలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ పి ఆనందరావు, శ్రీ ఎం కోటేశ్వరరావు. ఇక ఇంతసేపు మీతో ముచ్చటించిన నేను మీ ఆకాశవాణి నేస్తం కీర్తన.

ఈ ప్రసారంలో ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈ శీర్షికను ఒకే చిత్రం నుండి పాటలు వింటారు. ఈనాటి ఏకచిత్రగానంలో అమిగస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి హ్యాపీ డేస్ చిత్రం నుండి పాటలు. ఈ చిత్రానికి సంగీతం అందించారు మిక్కీజీ మేయర్, పాడినవారు కార్తీక్, నరేష్ అయ్యర్, కృష్ణ చైతన్య, రంజిత్, హర్షిక, ప్రణవి, ఇంకా మిక్కీజీ మేయర్.

మరి ఇంతవరకు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి హ్యాపీ డేస్ చిత్రం నుండి పాటలు విన్నారు. సంగీతం అందించారు ముక్కిజీ మేయర్. పాడినవారు కార్తీక్, నరేష్ అయ్యర్, కృష్ణ చైతన్య, ప్రణవి, రంజిత్, హర్షిక, ఇంకా ముక్కిజీ మేయర్. ఈనాటి ఏక చిత్రగానం ఇంతటితో సమాప్తం.

ఈ ప్రసారంలో ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?

0: చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత
1: ప్రేమికుల రోజు ఈ చిత్రం కోసం ఉన్నమేనన్ శ్రీకుమార్ కవితాకృష్ణమూర్తి పాడిన పాట విందాం. సంగీతం అందించారు ఆర్ రెహమాన్.

ఈ ప్రసారంలో 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత నువ్వు నేను ప్రేమ ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ ఇంకా నరేష్ అయ్యర్ పాడిన పాట విందాం.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 10:55 కావస్తోంది. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారం.

0: వినిపిస్తుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
1: కృపయా హమారే విశేష్ కార్యక్రమ్ కి ప్రతీక్షా కీజియే. యే ఆకాశవాణి హై. శ్రీమద్ భగవద్ గీత మే కహా గయా హై యది వ్యక్తి కి బుద్ధి శుద్ధ హో తో అక్సర్ ఛోటే ఛోటే కర్మో కి నైతిక యోగ్యతా భీ బడే బడే కర్మ కర్ డాల్నే మే సమర్థ హోతీ హై. బుద్ధి తో ఏక్ తల్వార్ కే సమాన్ హై. జీవన్ మే జో కుచ్ భీ ఇన్సాన్ కే సామ్నే ఆతా హై ఉస్కీ కాంట్ ఛాంట్ కర్నా హీ బుద్ధి కా కామ్ హై. ఇస్కే విపరీత్ జబ్ బుద్ధి శుద్ధ నా హో తబ్ కిసీ కర్మ కి నైతిక యోగ్యతా కా జ్ఞాన్ మనుష్య కో నహీ హో సక్తా. ఇస్ తరహ బుద్ధి కే అభావ్ మే అచ్చా కార్య భీ బురా బన్ సక్తా హై.
2: महात्मा गांधी का कहना है,
3: मैं भगवान को मानवता की सेवा द्वारा देखने का प्रयत्न करता हूँ, क्योंकि मैं जानता हूँ भगवान न ऊपर आकाश में है और न नीचे पाताल में, वो तो सब में है.
1: द बेस्ट ऑफ एंटरटेनमेंट इंफॉर्मेशन एजुकेशन अब आपकी एक उंगली के इशारे पर. कहीं भी कभी भी रहे हरदम अपडेट. आज ही डाउनलोड करें आकाशवाणी का न्यूज़ ऑन एयर ऐप.

0: इसकी तैयारियां भी धीरे धीरे शुरू हो रही हैं। त्योहारों के इस मौसम में मैं एक बार फिर आपसे वोकल फॉर लोकल का आग्रह दोहराऊंगा। और वोकल फॉर लोकल का मतलब केवल मिट्टी के दीये खरीदना नहीं है, इसका विजन बहुत बड़ा है। हम अपने घर के लिए जो भी सामान खरीदते हैं उसे एक बार जरूर देखने कि वो भारत में बना हो। भारत के आत्मनिर्भर बनने का मार्ग भारत में बनी चीजों पर गर्व करने से ही प्रशस्त होगा। इस संदेश को ज्यादा से ज्यादा लोगों तक पहुंचाना भी हमारी जिम्मेदारी है। हमारे क्रिएटिव वर्ल्ड के साथियों, इन्फ्लुएंसर्स और सेलिब्रिटीज की भी इसमें बहुत बड़ी भूमिका है। मेरा आपसे आग्रह है कि स्वयं भी वोकल फॉर लोकल को अपनाएं और दूसरों को भी इसके लिए प्रेरित कीजिए। साथियों, आपके आसपास भी ऐसे अनेक लोग होंगे जो अपने छोटे छोटे प्रयासों से समाज में बड़ा बदलाव ला रहे हैं। आप उनके बारे में मन की बात के लिए जरूर लिखिए। आपका भेजा हुआ अनुभव देश के किसी कोने में किसी के लिए नई प्रेरणा बन सकता है। मुझे आपके सुझावों और अनुभवों की प्रतीक्षा है। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
2: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखिए, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
1: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
3: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
4: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్ లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతని కృష్ణ గారు వారంటారు, ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే కృష్ణ గారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణ గారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణ గారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు.

0: కృష్ణ గారు నమస్తే.
1: సార్ సార్ నమస్కారం అండి.
0: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
1: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్లాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
0: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
1: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైట్ ను సృష్టించాలని నేను అనుకున్నాను.
0: కృష్ణ గారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
1: అలానే.
0: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకనుకుంటున్నారు?
1: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఎలా ప్రణాళిక చేశారు, రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది, ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవిత కాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచనా విధానం ఎలా ఉండేది, ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు, ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగు రాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు.

0: నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
1: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు రెండు రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్ లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబ్ను జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్ల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
0: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పని చేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా?
1: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
0: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది: మాదక ద్రవ్య రహిత యువత, మాదక ద్రవ్య రహిత భారతదేశం. చాలా మంది, ముఖ్యంగా మన యువత, ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని త్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అవి అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో బాధ్యత

తలో మనమందరం మరవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్ తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా.

50 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రేమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలు అమ్ముతారు, కొందరు పండ్లు అమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయ లాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పీఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు మిత్రులారా. పీఎం స్వనిధి యోజన లబ్ధిదారులు దాదాపు 46% మంది మహిళలే ఉన్నారు. అంటే దేశ వ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్ కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పీఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మి చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కాని మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారి కూడా పీఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళా వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది.
ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్ర

శుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా, అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉంటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్తసంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగా ఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాన్ని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాలని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజా భాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అని సర్టిఫికేట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్ గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని షెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్ని వ్యవసాయం చేయడాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వెసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వెసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వేసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పూలు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వెసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలా మంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి

ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేవ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటి దాకా ఈ గ్రామంలో నివసించే మైథిలీ భూయ గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాన్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేవ్రీగఢ్ ఎక్కువ టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాల్పంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేవ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కలలు కని వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికత నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 20 ఆగస్టున ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, ఒక విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పనుల గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ డిమాండ్ 2 తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విధివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు అరటిపళ్లు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. మిత్రులారా, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టార్ భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధరలు లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదర సోదరీమణులు తమ కాఫీ

తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం, కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో సెప్టెంబర్ 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకుని సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చిరోదిన్ మానుషర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలలో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంత మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడ్డం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతో మంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పులను తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను.
చాలా చాలా ధన్యవాదాలు.

0: మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి సమయం 12:07. ఇప్పుడు వినండి ఈ ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్టంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని యువ రైతు శ్రీ కర్ణ వరదారెడ్డి గారి అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన సందర్భంగా వారితో కార్యవర్ధి గోపీశెట్టి సంభాషణ. ఈ కార్యక్రమం వినే ముందుగా ఒక దేశభక్తి గీతం విందాం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే.
1: శ్రోతలకు నమస్కారం. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం తమ 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్ల గ్రామానికి చెందిన శ్రీ కర్ణ వరదారెడ్డి ఉరుఫ్ వరదరాజులు గారి గురించి, వారు అనూహ్యంగా రాయలసీమ ప్రాంతంలో అవకాడో పంట సాగు చేసి ఎకరానికి 4 టన్నుల అవకాడో పండించగలిగారని వారిని కొనియాడడం జరిగింది. మరి వరదరాజు గారు ఏ పద్ధతులు అవలంబించారు, ఎలా ఇంతటి విజయాన్ని సాధించగలిగారు అనే విషయాన్ని వారి మాటలను తెలుసుకున్నాము. వరదరాజు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నోట మీ పేరు వినిపించడం సంతోషకరం. ఈ విషయం పట్ల మీరెలా అనుభూతి చెందుతున్నారు?
2: నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన నోటి ద్వారా మన పేరు వినడం ఎంతో శుభసూచకం.
1: సాధారణంగా చల్లని ప్రాంతంలోనే పెరిగే ఈ విదేశీ పంట అవకాడో, మరి తీవ్రమైన ఎండలు ఉండే రాయలసీమ, అందులోనూ కడప జిల్లాలో అవకాడో పంటను సాగు చేసి మీరు ఆదర్శంగా నిలిచారు. మోదీ గారు ప్రస్తావించిన దాని ప్రకారం దాదాపు 4 టన్నుల అవకాడో మీరు పండించగలిగారు. మరి మీ ఈ అవకాడో సాగు ప్రయాణాన్ని మా

0: కోసం వివరిస్తారా?
1: 10వ తరగతి మానేసి వ్యవసాయంలోనే కొనసాగుతా ఉన్నాను. దాదాపు 12 ఏళ్లగా వ్యవసాయంలోనే కాటుపోటులు చూశాను. ఏదైనా చేయాలని చెప్పేసి కలింద్ర, టమోటా, మిరప కొత్త కొత్తగా ప్రయత్నం చేసుకుంటా వచ్చాము. కానీ ఎంత ముందడుగు వేసినా వెనుకడుగుకే తాగుతా ఉన్నది. తర్వాత ఎందుకో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఏం చేయాలని అర్థం కావట్లేదు. వ్యవసాయం అంటే వెనుకడుగు వెళ్ళిపోతా ఉంది. ఇంకా ఏదైనా గానీ దీంతోనే కొత్తగా చేయాలి, కొత్తగా ప్రయాణం మొదలు పెట్టాలని చెప్పేసి అవకాడో అనేది విదేశీ ఫ్రూట్ మార్కెట్ లో మంచి డిమాండ్, మంచి ప్రోటీన్ ఫుడ్ కంపల్సరీ తీసుకుంటున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే, అలాగే కొంచెం యూట్యూబ్ ద్వారా మనం కూడా తీసుకుందాం కొంచెం డీటెయిల్స్. కొద్దిగా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. మనకి పూర్తిగా బెంగళూరు ఏరియా, కర్ణాటక కూర్గ్ ఏరియాలో కొంచెం సాగు అవుతా ఉందనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింటే దాని నుంచి ప్రయాణం మొదలు పెట్టి మొట్టమొదటిగా ఫస్ట్ తూర్పు ప్రాంతంలో అయితే అక్కడ చెట్లు చూసాము. కానీ ప్రైవేట్ నర్సరీ నమ్మలేక కొద్దిగా తీసుకోవాలన్నా వద్దు తెలియకోకుండా ఉంది. అప్పుడు వేరే అతను ఐఐహెచ్ఆర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అవకాడో సాగు చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు మొక్క అని చెప్పారండి మనకి. సరే అని చెప్పేసి బెంగళూరు అవకాడో నర్సరీకి ఐఐహెచ్ఆర్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అవునండి, అవకాడో మేము కూడా సాగు చేస్తున్నాం, కానీ దీని మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మడికేరి,
0: కూర్గ్,
1: కూర్గ్ ప్రాంతం మడికేరిలో దీనికి మెయిన్ బ్రాంచ్ అక్కడే, డెవలప్ చేసేదంతా అక్కడే ఉంది. మీరు ఫర్దర్ గా ఏమన్నా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళండి అన్నారు. తర్వాత కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళానని, అక్కడ వెళ్ళిన తర్వాత మనకి మురళీధర్ సార్ అని చెప్పేసి మన తెలుగు ఆయన ఉన్నారు, ఆయన కొంచెం బాగా మాట్లాడి దాని గురించి కొద్దిగా డీటెయిల్స్ అన్ని చెప్పి మనకి ఎలా ఉంటది ఏంటి అని చెప్పేశారు. పూర్తిగా వాళ్ళు డెవలప్ చేసిన మొక్క అక్కడ రెడీగా ఉన్నాయి చూపించారు. కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకుని మనకు వస్తాయి రావా అనే డౌట్ కూడా ఉన్నాయి. సార్ కూడా అడిగాము, ప్రయత్నం చేయండి రావడం అయితే వస్తాయి అని చెప్పారు. ప్రయత్నం చేయాలని చెప్పేసి చేశాను.
0: అయితే రాయలసీమలో జనరల్ గా నీటి కొరత ఎక్కువ, మరి దాన్ని అధిగమించడానికి మీరు ఏ విధానం ఉపయోగించారు?
1: మొట్టమొదటిగా మనకి వాటర్ కూడా చాలా కావాలి అవకాడోకి. మనకు కూడా వాటర్ ఉన్నాయి, కానీ అంతంత మటుకు ప్రతి వెదర్ రిపోర్ట్ కి మనం వాటర్ అయితే ఇవ్వలేమని మనకు కూడా అర్థమైంది. కానీ కొంచెం మెయింటెనెన్స్, కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తే వాటర్ ఎక్కువ అవసరం అనేది మనకు చాలా రైతులకు తెలుసు. ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తే వాటర్ చాలా తక్కువ పడతాయి. ఎందుకంటే ఈ రూట్ మనకు బాగుంటుందని చెప్పేసి ఆర్గానిక్ పద్ధతిలోనే మనము వాటర్ తక్కువగా ఇచ్చుకుని ఉన్నా కానీ వాటర్ మేనేజ్ చేయొచ్చని తెలిసి అవకాశం ప్లాంట్ తీసుకొని వచ్చి మనం నాటి ఆర్గానిక్ పద్ధతిలోనే గడ్డి వేయడం, వేరే దగ్గర తేమ శాతాన్ని నిల్వ ఉంచడం, గాలి తగలకోకుండా చేయడం తీసుకుంటూ వచ్చాం సార్. అవకాడో రాదని ప్రతి ఒక్కరు చెప్పారు. చాలా మంది అన్నారు రాదు రాదు, అయినా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని. కానీ ఎందుకో నమ్మకం అయితే ఉంది సార్ నాకు.
0: మీరు అన్నట్టు అందరూ నిరాశ పరిచినప్పటికీ సంప్రదాయ పంటలు వేసి నష్టపోయే కంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి వాణిజ్య పంటలను ఎంచుకొని లాభం గడించాలని మీరు ప్రయాణం కొనసాగించారు. అయితే ఇప్పుడు ఈ పంట ద్వారా ఎకరాకు మీకు సుమారు ఎంత నికర ఆదాయం లభించిందని చెప్పగలరు?
1: ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం లోకల్ గానే అమ్మాం సార్, లోకల్ గా 190 రూపీస్
0: పర్ కేజీ. ఓకే,
1: బెంగళూరు మార్కెట్ బయట చెన్నై మార్కెట్ అంతా చాలా కాస్ట్ ఉన్నా కానీ మన దగ్గరికి ప్రజలు వచ్చి డైరెక్ట్ తీసుకెళ్లారు సార్.
0: అంటే ఇప్పుడు సుమారు ఎకరాకు ఒక 5 లక్షలు వేసుకోవచ్చా?
1: ఎకరాకు వేసుకోవచ్చు సార్. ఎటువంటి ఇంకా ఫస్ట్ ఇయర్ మనకి 4 టన్స్ వచ్చిందంటే రాబోయే 20 ఇయర్స్ ఇన్ లైఫ్ సార్, ఎటువంటి సమస్య లేదు సార్. ఆదాయం పరంగా సమస్య లేదు, కానీ ఇయర్లీ 1 క్రాప్ మాత్రమే. టెన్షన్ లేకోకుండా పంట తీయాలనుకుంటే అవకాడో నంబర్ 1 సార్.
0: బాగుంది. అయితే సరైన పంటను ఎంచుకొని సరైన జాగ్రత్తలు తీసుకుంటే రాయలసీమ లాంటి ప్రాంతంలోనూ కోటీశ్వరులు కావచ్చని రైతు వరదారెడ్డి నిరూపించారు అని మోదీ గారు ప్రశంసించారు. అలాగే మీలాగే మీ బాటలో సాగాలనుకున్న యువ రైతులకు కానీ రైతు సోదరులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
1: ప్రతి ఒక్కరికి సార్, మన ఇండియాలో చాలా మంది సఫర్ అవుతున్నారు సార్, వ్యవసాయంగా గానీ యూత్ గానీ ఏం చేయాలని తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయంలో ఏదైనా నమ్మకంగా తీస్తే 1 మార్కెట్ చేసుకోగలం. ఏదైనా గానీ ధైర్యం ఉండాలి సార్, చాలా మంచి మార్కెట్ సార్. అవకాడో మంచిదే. యువతకు నేను చెప్పేది ఏంటంటే ఏదైనా గానీ చేయాలనుకుంటే ధైర్యంగా చేయండి, వెనుకడుగు లేకోకుండా.
0: చాలా మంచి విషయం చెప్పారు వరదారెడ్డి గారు. గౌరవ ప్రధాని గారు ప్రస్తావించినట్టు మీరు ఇలాగే మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలి. ధైర్య సాహసే లక్ష్మి.

0: అని మీరు అంటున్నట్టుగా మీ నుంచి మరింత మంది యువకులు మిగిలిన రైతులు ఆదర్శంగా తీసుకుని పంటల్లో కూడా మరింత ఆదాయాన్ని తెచ్చుకోవాలని, ఈ విధంగా భారతదేశం ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ మరింత మేలు జరగాలని మోదీ గారు ఆశించినట్టుగా రైతులందరి ఆదాయం రెట్టింపు అయ్యే దిశగా మనందరం ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మీకు గౌరవ ప్రధాని గారి నోట మీ పేరు రావడం మా అందరికి కూడా సంతోషదాయకం. మీరు మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలి. ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: మీరింతవరకు ఈ ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని యువరైతు శ్రీ కర్ణా వరదారెడ్డి గారు అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన సందర్భంగా వారితో కార్యవర్ది గోపిశెట్టి సంభాషణ విన్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. సుజాత మోహన్ ఎంఎం కిరవాణి పాడిన పాట చిత్రం పరదేశీ.

ఈ ప్రసారంలో మధ్యాహ్నం 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో చంద్రుగొండ అంబేద్కర్ కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం ప్రసారంలో 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి శ్రీరామరాజ్యం చిత్రం నుండి శ్వేత పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు మన్ కీ బాత్ 137 సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా ప్రసంగించారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య దృఢమైన సంబంధాన్ని పెంపొందిస్తాయని కూడా ప్రధానమంత్రి చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువభర్ వికసిత్ భారత్ ప్రచారం వేగంగా ఊపందుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో 137 సంచికలో ఆయన ఈరోజు దేశ విదేశాల ప్రజలతో తన మనసులోని మాట పంచుకున్నారు. డ్రగ్స్ రహిత యువత, డ్రగ్స్ రహిత భారతం అనే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక లాంఛనం కాదని, యువతతో సహా ఎంతో మంది ప్రజలు ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతదేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం చేసిన సామూహిక సంకల్పం అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: నషా ముక్త్ భారత్ కే లియే క్యా ఆప్కో పవర్ఫుల్ స్లోగన్ బనా సక్తే హై, క్యా హమారే యంగ్ మ్యూజిషియన్స్ ఐసే సాంగ్స్ బనా సక్తే హై జిన్ మే డ్రగ్ ఫ్రీ లైఫ్ కా మెసేజ్ హో, క్యా స్టూడెంట్స్ ఆర్ థియేటర్ గ్రూప్స్ దిల్ కో

0: छू लेने वाले शॉर्ट प्ले लिख सकते हैं जिनमें ड्रग्स के खतरों के साथ साथ उनसे बाहर निकलने का रास्ता भी हो। हमारे देश में बेहतरीन कंटेंट क्रिएटर्स की कमी नहीं है। मेरा आग्रह है कि वे अलग अलग भाषाओं में ऐसा कंटेंट बनाएं जिससे इस दिशा में समाज को मदद मिले।
1: మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ముంచెత్తదని దాని పరిణామాలను మొత్తం కుటుంబం సమాజం భరించాల్సి వస్తుందని ప్రధానమంత్రి అన్నారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించే వారిని, వ్యసనంతో పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చేవారిని ఆయన అభినందించారు. డ్రగ్స్ రహిత భారత్ కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని తీసుకురావాలని, డ్రగ్స్ రహిత జీవిత సందేశాన్ని చాటేలాగా పాటలు రూపొందించాలని యువ సంగీతకారులను మోదీ కోరారు. దేశంలో ప్రతిభావంతులైన కంటెంట్ క్రియేటర్లకు ఎలాంటి కొదవలేదని, సమాజానికి ఈ విషయంలో సహాయపడేలాగా వారు వివిధ భాషల్లో కంటెంట్ సృష్టించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యువత ముఖ్యంగా నషా ముక్త్ భారత్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి అన్నారు.
0: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఈ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్ విశేషకర్ హమారి యువా బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే. ఆఖిర్ యహ భారత్ కే యువాఓ కీ హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల్ భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప హై.
1: స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు కొత్త శక్తిని పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారు. మహిళా సాధికారతకు సంబంధించిన ఈ అంశంపై ఎంతగా చర్చ జరగాలో అంతగా జరగడం లేదని అన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారులు సుమారు 46% మంది మహిళలే ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
0: పీఎం స్వనిధి యోజన లాభార్థులలో కరీబ్ 46% మహిళలే. यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी। मेहनत खूब थी लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी। पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया।
1: పరిశుభ్రతకు ఒక అద్భుతమైన గుణం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజల సొంత నిబద్దతగా మారినప్పుడు అది ఆ ప్రాంత రూపురేఖను పూర్తిగా మార్చివేస్తుందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత దిశగా సాగుతున్న ప్రయత్నాలు నిరంతరం ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని మోదీ చెప్పారు. నదీ తీరాలు, ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేందుకు ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ఆయన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. అలాగే శ్రీ అమర్నాథ్ యాత్ర గురించి ప్రస్తావిస్తూ అక్కడ 400 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేసినట్లు చెప్పారు. నేడు దేశంలో ఆడపిల్లల స్వప్నాల ప్రయాణం భూమి నుంచి అంతరిక్షం వరకు ఎదుగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అటువంటి కలలను పెంపొందించుకుంటున్న వేలాది మంది అమ్మాయిలను ప్రపంచ నలుమూల నుంచి భారత్ ఒకచోటికి చేరుస్తోందని, ఈ కార్యక్రమానికి మిషన్ శక్తి షాట్ అని పేరు పేరు పెట్టామని, దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలు ఆవిష్కరణల రంగంలో ఉపగ్రహ సాంకేతికత నేర్చుకునే అవకాశం లభిస్తోందని చెప్పారు.
0: आपको यह जानकर गर्व होगा कि भारत ऐसे सपने देखने वाली दुनिया की हजारों बेटियों को एक साथ जोड़ रहा है. इस प्रयास का नाम है मिशन शक्ति सेट. इसके माध्यम से 108 देशों की 12,000 छात्राओं को सैटेलाइट टेक्नोलॉजी सीखने और इनोवेशन के क्षेत्र में आगे बढ़ने का अवसर मिल रहा है.
1: పండుగలు, వేడుకలు కేవలం సంప్రదాయం నిలబడడం కాకుండా ఒకరితో ఒకరు కలుసుకునే అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. రాబోయే రోజుల్లో జన్మాష్టమి, విశ్వకర్మ పూజ వంటి అనేక ముఖ్యమైన పండుగలను భారత్ జరుపుకుంటుందని, త్వరలో దీపావళి కూడా వస్తుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే క్రమంగా ప్రారంభమవుతున్నాయని చెబుతూ ప్రధానమంత్రి, పండుగ సీజన్లో ప్రజలందరూ వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని రాత్రి 8 గంటలకు తిరిగి వినవచ్చు. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 734కి చేరింది. మృతదేహాల వెలికి తీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2,500 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. విపత్తు సంభవించిన తర్వాత 5వ రోజు కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు చిత్రవనంలో 259, నవ

0: నవల్పరాసీ తూర్పు జిల్లాలో 184, నవల్పరాసీ పశ్చిమ జిల్లాలో 82, గోర్ఖా జిల్లాలో 58 మృతదేహాలు వెలికితీశారని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ పెల్లడించింది. 85 మంది భద్రతా సిబ్బంది, 320 మంది విదేశీయులతో సహా మొత్తం 2498 మంది గల్లంతైనట్లు అధికారులు చెప్పారు. బోటి కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరోవైపు ఈ వరద తర్వాత ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. 278 మంది భారతీయ పౌరులు, ఇతర దేశాల జాతీయత కలిగిన 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా ఇంకా కనిపించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ లో ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన రంగాల్లో సహకారంపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సందర్భంగా అనేక అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతకుముందు ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి చేరుకున్న ఆయనకు ఘనంగా లాంఛనప్రాయంగా స్వాగతం లభించింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు కేరళ చేరుకుంటారు. అలాపూళ్లలో జరిగే కేరళ కౌముది దినపత్రిక జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పతనంతిట్ట జిల్లాలోని ప్రసిద్ద అరుణ్మూల పడవ రేసును ఉపరాష్టపతి ప్రారంభిస్తారు. ఈ సాయంత్రం తిరువనంతపురంలో ఓణం టూరిజం వీక్ వేడుకల గ్రాండ్ ముగింపు పర్యటన కూడా ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండే సాన్ సైకిల్ 85వ సంచికలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈ రోజు పాల్గొన్నారు. బ్రిక్ సహకారంతో జాతీయ క్రీడా దినోత్సవ ప్రత్యేక సంచికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సైక్లింగ్ పౌరుల్లో బాగా ప్రాచుర్యం పొందిందని డాక్టర్ మాండవి అన్నారు. ఇది ఒక అద్భుతమైన వ్యాయామమని, కాలుష్యరహిత వాతావరణానికి, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారమని మన్సుఖ్ మాండవ్య చెప్పారు. టీ20 ఏషియా కప్ విమెన్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు థాయిలాండ్ తో మొదటి మ్యాచ్ ఆడుతుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. విశేషాలు మరొకసారి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 137వ సంచికలో చెప్పారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉందని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సరే అంత డబ్బు?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలిన తర్వాత.
3: సరే 2 లక్షలు.
6: ఏమైంది నాన్న?
3: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
4: అరే
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
7: డబ్బుని పోగొట్టుకుంటారు, ఆర్బీఐ అంటుంది.
8: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
9: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
10: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
9: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
11: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
12: తెలంగాణ

చంద్రుగండ మండలం అంబేద్కర్ కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించి కదంబ కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా గురుబ్రహ్మ శ్లోకంతో మన ముందుకు వస్తున్న చిన్నారులు డి కావ్య, పి శ్రావణి, ఏ పూజిత, ఫిఫ్త్ క్లాస్.

0: గుస్మన్నది, గోడ మీద పెళ్లి మేమేమన్నది, చెట్టు మీద కాకి కావు కావు అన్నది.
1: బావా బావా పన్నీర్ అంటూ చిట్టి మర్దలు మన ముందుకు వస్తున్నారు స్వాతి, భాను, సౌమ్యలక్ష్మి, సెకండ్ క్లాస్.

0: చిలక చిలక అంటూ మరో చిన్నారి మన ముందుకొస్తుంది. బాను, ఫస్ట్ క్లాస్.
1: చిలక చిలక చిన్నారి మలక, మంచం కోసం ఎందుకెలక, మామకి మరత మంచం, అన్నకేమో నవ్వారి మంచం, నీకు నాకు పందిరి మంచం.
0: గురువుల్లారా, గురు పూజ్యులారా అంటూ సౌజన్య కావ్య మల్లేశ్వరి, ఫిఫ్త్ క్లాస్ నుండి.
1: గురు

గర్భ పదములపై రవణించేము వర్ విశ్వానికి నత్త గదిని వివరించేము వర్ పాలకుంతలందు వేగ పరుగులెత్తుగు వర్ మంచితనం మన

0: కార్యక్రమంలో తర్వాత గడియారం అంటూ మన ముందుకు వస్తున్నారు విష్ణు అజయ్ కుమార్.
1: చిన్న ముళ్ళు వినేనండి, గంటలను చెబుతానండి. పెద్ద ముళ్ళు వినేనండి, నిమిషాలను చెబుతానండి. సన్న ముళ్ళు వినేనండి, సెకండ్లను చెబుతానండి.
0: సాయంత్రపు నీరెండలో అంటూ సుమతి పల్లవి, ఫోర్త్ క్లాస్.

0: తొక్కి పెట్టే ఫలహారం మొదలు పెట్టి.
1: కార్యక్రమాల తర్వాత ఏ దేశం ఏగినా ఎందుకు అలినంటూ మన ముందుకు వస్తున్న చిన్నారులు గోపికృష్ణ, క్రాంతి కుమార్, భరత్, ఫిఫ్త్ క్లాస్.
2: ఏ దేశం ఏగినా ఎందుకు అలినా, ఏ పీఠం ఎక్కినా ఎవరే మనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని.

0: పెద్దమ్మప్ప, పడవలు చేసిన పెద్దప్ప, పడవలు వదిలిన పెన్నప్ప, కత్తి పడవతో కన్నప్ప, వెంట వచ్చిన వెంకప్ప, పైట కొట్టిన పడవప్ప, పందెం గెలిచిన పెన్నప్ప.
1: నాన్నకిచ్చిన గారెలంటూ, గారెలు ఎవరికిస్తారో ఏవో మరి, నాన్నకిచ్చిన గారెలంటూ హరిప్రియ వైష్ణవి మన ముందుకు వస్తున్నారు ఫస్ట్ క్లాస్ బుడతలు.
2: నాన్నకిచ్చిన గారెలు రెండు, బుడతకి ఒకటి, బుడతకి ఒకటి. మా అమ్మ తెచ్చిన మామిడి పండ్లు బుడతకి రెండు, బుడతకి రెండు. తాత తెచ్చిన బూరెలు ఆరు, బుడతకి మూడు, బుడతకి మూడు. అమ్మ పోసిన దోశలు బోలెడు, బుడతకి ఎన్ని, బుడతకి ఎన్ని.
1: కార్యక్రమంలో మరో బుడతడు ఫస్ట్ క్లాస్ నుండి వస్తున్నాడు. అందరి తాత గాంధీజీ అంటూ గేయం పాడుతూ మన ముందుకు వచ్చాడు.
3: అందరి తాత గాంధీజీ పిల్ల చచ్చనేమి, అన్నీ మా దేశం భారతదేశం మా దేశం.
1: చెయ్యత్తి జేకుట్టు తెలుగోడ అంటూ మన ముందుకు వచ్చిన చిన్నారులు చరణ్, సుమతి, పల్లవి.

0: ఇప్పుడు ఇంగ్లీష్ లో రైమ్ చెప్పడానికి మనం ముందుకు వస్తున్నారు. సెకండ్ క్లాస్ సాయి కృష్ణ, మంకీ ఆర్ జంపింగ్ అంటూ.
1: మంకీస్ ఆర్ జంపింగ్ జస్ట్ లైక్ దిస్, పీకాక్ డాన్సింగ్ జస్ట్ లైక్ దిస్, ద ఎలిఫెంట్ ఆర్ స్టాంపింగ్ జస్ట్ లైక్ దిస్.
0: ABCD అంటూ మరో చిన్నారు మన ముందుకు వచ్చింది. సెకండ్ క్లాస్ వర్షిణి.
2: ABCD డాన్సింగ్ స్టైల్, EFGHOPING స్టైల్, IJKL లర్నింగ్ స్టైల్, QRST స్టోరీ స్టైల్, UVW రైటింగ్ స్టైల్, XYZD జాలింగ్ స్టైల్.
0: కార్యక్రమంలో తర్వాత రైన్ రైన్ గోవే అంటూ బి చరణ్ ఫోర్త్ క్లాస్.
3: రైన్ రైన్ గోవే కమన్ అనగలే లిటిల్ జానీ వాస్ టు ప్లే, రైన్ రైన్ గోస్ టు ప్లే, నివర్ యువర్ ఫేస్ అగైన్.
0: మీరంతా దీపావళి పండుగకి టపాకీలు అన్ని కాలుస్తారు కదా, క్రాకర్స్ పైన రైమ్ క్రాకర్స్ లక్ష్మీబాంబు లక్ష్మీబాంబు అంటూ మనం ముందుకు వచ్చిన బి విష్ణు థర్డ్ క్లాస్.
4: లక్ష్మీబాంబు లక్ష్మీబాంబు సన్ డమ్ డమ్ డమ్ ఫ్లాక్ క్లాస్ ఫ్లాక్ క్లాస్ వెరీ బ్లాక్ బ్లూ భూచక్రం భూచక్రం ట్రిల్ ట్రిల్ ట్రిల్.
0: హియర్ కమ్స్ ద బస్ అంటూ మన ముందుకు వస్తున్నాం మరో చిన్నారి అనుష థర్డ్ క్లాస్.
5: హియర్ కమ్స్

0: గెట్టింగ్ టు ఇట్ ఓన్లీ వెళ్ళి స్టాప్
1: జానీ జానీ అంటూ ముందుకొస్తున్నారు సాయి కృష్ణ సెకండ్ క్లాస్.
2: జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, డెల్లింగ్ లాస్ నో పాపా, ఓపెన్ మౌత్ ఆహాహా.
1: ఐ ఆమ్ ద ట్రీ అంటూ పాఠానికి ముందుకొస్తున్న చిన్నారులు మనిషా, రామలక్ష్మి, అనుష థర్డ్ క్లాస్.
3: ఐ

0: ఇప్పటి వరకు పాటలు గేయాలు ఇంగ్లీష్ రైమ్స్ విన్నారుగా. కదంబ కార్యక్రమంలో ఇప్పుడు చార్మినార్ నాటిక ప్రదర్శించడానికి మన ముందుకు వస్తున్న చిన్నారులు, ఫిఫ్త్ క్లాస్ బాలబాలికలు. చార్మినార్ నాటికలోని పాత్రలు రమ్య, పూజిత, మాధవి, మల్లేశ్వరి, తాతయ్య, గోపికృష్ణ. ఈ నాటిక 5వ తరగతి తెలుగు పాఠ్యాంశం కాబట్టి వింటారుగా. మన రాష్ట రాజధాని అయిన హైదరాబాద్ గురించి తెలుసుకుందాం.
1: తాతయ్య, సెలవుల్లో హైదరాబాద్ కు తీసుకువెళ్తానన్నావు, చార్మినార్ చూపిస్తానన్నావు, ఇప్పుడు సెలవులు కదా, వెళ్దామా?
2: నేను కూడా వస్తాను తాతయ్య.
3: నిన్ను కూడా తీసుకువెళ్తానమ్మా. చార్మినారే కాదు, భాగ్యనగరంలో ఇంకా ఎన్నో చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి, వాటిని కూడా రేపు చూద్దాం.
4: రైలులో ప్రయాణం చేద్దాం తాతయ్య, భలే సరదాగా ఉంటుంది.
3: సరే, మీ ఇష్టం, బట్టలు సదురుకోండి, రేపు మొదటి బండి మన ప్రయాణం.
1: తాతయ్య, హైదరాబాద్ ను భాగ్యనగరం అని కూడా అంటారు కదా, ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పవు?
3: పేరు అంకుతూపుషాయి వంశస్థులు హైదరాబాద్ ను పాలించారు. వారిలో 5వవాడు మద్మద్ కూలీ కుతుబ్షా. అతను భాగవతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెపై ప్రేమకు చిహ్నంగా భాగ్యనగరాన్ని 1591 నిర్మించాడు.
1: పట్టణం మధ్యలో నది ప్రవహిస్తుంది కదా, దీని పేరేమిటి తాతయ్య?
3: దీనిని ముసి నది అంటారు రమ్య. దీనిపై వంతెనలు కూడా నిర్మించారు.
2: ఎత్తుగా కనపడే ఆ 4 శిఖరాలు ఏమిటి తాతయ్య?
3: ఇదేనమ్మా చార్మినార్. ఈ చార్మినార్ ముసి నది దక్షిణాన ఉంది. 1891-92 కూలీ కుతుబ్ షా దీనిని నిర్మించాడు. దీని ఎత్తు 56 మీటర్లు. ఈ కట్టడాన్ని సున్నంతో నిర్మించారు. చుట్టూ 4 స్తంభాలు ఉన్నాయి. హిందువుల స్తంభాన్ని మినార్ అంటారు. చారు అంటే నాడు. 4 స్తంభాలు ఉన్నాయి కాబట్టి ఈ కట్టడాన్ని చార్మినార్ అని అంటారు.
1: ఈ నిర్మాణం ఎందుకు చేశారంటావు తాతయ్య?
3: భలే మంచి ప్రశ్న వేసేవి రమ్య. చార్మినార్ భాగవతునికి ప్రేమ కానుకగా నిర్మించారని కొందరు చరిత్రకారులు చెబుతారు. మరికొందరు ఆ కాలంలో ప్లేగు జబ్బు వ్యాపించిందంటూ ఎంతో మంది చనిపోవడం, దానికి నివారణ గుర్తుగా 4 రోడ్ల కూడలుగా చార్మినార్ నిర్మించాలని మరికొందరు చెబుతారు.
1: చార్మినార్ ఎక్కడని ఉంది తాతయ్య, మనం ఎక్కుదామా?
3: అలాగే ఎక్కుదాం. ఒక్కొక్క మినార్ ఎత్తు 30 మీటర్లు, 148 మెట్లు వలయ ఆకారంలో ఉన్నాయి. 2వ అంతస్తులో నిర్మించిన మసీదులో ఒకేసారి 240 మంది నమాజు చేసుకునే వీలు ఉంది. కింది అంతస్తులో నీటి ఫౌంటైన్ ఉంది.
1: రాత్రి వేళలో సరిగా చూడలేము కదా తాతయ్య?
3: అదేం కాదమ్మా, కన్నులు మురుమిట్లుగా కొలిపే విద్యుత్ కాంతులుగా చార్మినార్ మెరుస్తూ అందరికి కనువిందు చేస్తుంది. రాత్రి వేళలో చూడడానికి ఎక్కువ మంది తహతహలాడుతారు.
1: అదిగో అక్కడ పెద్ద ద్వారం కనిపిస్తుంది, అదేమిటి తాతయ్య?
3: అవును రమ్య, అది పెద్ద ద్వారమే. చార్మినార్ కు 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మంచి ముత్యాల అమ్మకానికి ప్రసిద్ధి. ఇక్కడికి దగ్గరలో మక్కా మసీద్, రాష్ట్ర హైకోర్టు, సాలార్జంగ్ మ్యూజియం ఉన్నాయి. వాటిని అన్నిటినీ రేపు చూద్దాం.
4: సరే తాతయ్య.
0: నాటిక విన్నారుగా. ఇప్పుడు తెలుగు మహాసభల గీతం పాడటానికి వస్తున్నారు ఫిఫ్త్ క్లాస్ బాలికలు మల్లేశ్వరి, పూజిత.

0: దేవతలకు సుధ కంటే తెలుగు మీద ఆశ.
1: మీరింతవరకు చంద్రగొండ మండలం అంబేద్కర్ కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 5 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఆర్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాను. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: బాలమిత్రులు కదా చిత్రం నుండి ఎస్టానికి పాడిన పాట విందాం.

చిత్రగీతం విన్నారు. చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు వింటారు, అనంతరం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. వికసిత్ భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం మనందరి సామూహిక నిబద్దత అని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి చెప్పారు. పండుగలు, ఉత్సవాల సందర్బంగా ప్రజలు వోకల్ ఫర్ లోకల్ ను అనుసరించాలని, మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులను గౌరవించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను 700 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నామని, 500 కోట్ల రూపాయలతో బుల్లెట్ రైలు సదుపాయాలు తీసుకొస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వికసిత్ భారత్ దేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం

0: మనందరి సామూహిక నిబద్దత అని చెప్పారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వ్యసనం దుష్ప్రభావాలు యావత్ కుటుంబం సమాజంపై పడతాయన్నారు. ఈ బృహత్ కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
1: नशा मुक्त युवा फॉर विकसित भारत ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग विशेषकर हमारे युवा बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्ज्वल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
0: మన దేశ చరిత్ర గురించి వినూత్న రీతిలో భారత రాజ్య అనే వెబ్సైట్ ద్వారా ప్రచారం కల్పిస్తున్న ముంబైకి చెందిన కృష్ణ శేషాద్రితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్ లో మాట్లాడారు. చరిత్రను ఆసక్తికరంగా మారుస్తున్నానని చెప్పిన కృష్ణ శేషాద్రిని ప్రధానమంత్రి అభినందించారు. ఈ వెబ్సైట్ ను ప్రజలందరూ సందర్శించి మన ఘనమైన చరిత్ర గురించి తెలుసుకోవాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి తనతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని, ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేనని శేషాద్రి అన్నారు.
2: కృష్ణాజీ నమస్తే.
3: నమస్తే సార్.
2: భాయ్ ముజే పతా చలా హై నా ఆప్ టెక్ కి దునియా సే హో, నా ఆప్ హిస్టరీ టీచర్ హో, ఫిర్ భీ ఆప్నే టెక్నాలజీ కా ప్రయోగ్ కర్కే హిస్టరీ కి సైట్ బనా డాలీ, తో ముజే బహుత్ ఉత్సుకతా హై సబ్ కైసే హువా.
3: ధన్యవాద్ సార్, ఆప్సే బాత్ కర్కే మేరా బహుత్ బడా సౌభాగ్య హై. సార్, మే బచ్పన్ సే ఇతిహాస్ మే హిస్టరీ మే బహుత్ ఇంట్రెస్ట్ థా. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆన్ హిస్టరీ, హౌ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్, అండ్ మేకో యే భీ లగ్తా థా కి హమ్ జైసే హిస్టరీ సిఖాతే హై ఉస్మే హమ్ बहुत इम्प्रूवमेंट कर सकते हैं, उसमें हम बहुत बदलाव लेके आ सकते हैं, हिस्ट्री को एक कहानी बना के लोगों तक पहुंचा सकते हैं.
0: ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన దేశంలోని మిషన్ శక్తి శాట్ ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవడానికి, ఆవిష్కరణల రంగంలో పురోగమించడానికి అవకాశం పొందుతున్నారని ప్రధానమంత్రి వివరించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవమైన ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ప్రారంభమైందన్నారు. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్ష్యలోకి పంపించడానికి సిద్దం చేస్తున్నారని తెలిపారు.
1: आपको यह जानकर गर्व होगा कि भारत ऐसे सपने देखने वाली दुनिया की हजारों बेटियों को एक साथ जोड़ रहा है. इस प्रयास का नाम है मिशन शक्ति सेट. इसके माध्यम से 108 देशों की 12,000 छात्राओं को सैटेलाइट टेक्नोलॉजी सीखने और इनोवेशन के क्षेत्र में आगे बढ़ने का अवसर मिल रहा है.
0: పండుగలు ఉత్సవాల సందర్భాల్లో ప్రజలు వోకల్ ఫర్ లోకల్ ను అనుసరించాలని, మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతివృత్తుల వారు, శిల్పకారులను గౌరవించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని దేశ ప్రజలను కోరారు. ఏ వస్తువైనా కొనే ముందు అవి భారతదేశంలో తయారయ్యాయో లేదోనని తెలుసుకోవాలని సూచించారు. ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు వోకల్ ఫర్ లోకల్ అనే నినాదానికి ప్రచారం కల్పించాలని ప్రధానమంత్రి కోరారు.
1: त्योहारों के इस मौसम में मैं एक बार फिर आपसे वोकल फॉर लोकल का आग्रह दोहराऊंगा. और वोकल फॉर लोकल का मतलब केवल मिट्टी के दिए खरीदना नहीं है, इसका विजन बहुत बड़ा है. हम अपने घर के लिए जो भी सामान खरीदते हैं उसे एक बार जरूर देख लें कि वो भारत में बना हो. भारत के आत्मनिर्भर बनने का मार्ग भारत में बनी चीजों पर गर्व करने से ही प्रशस्त होगा.
0: పీఎం స్వనిధి యోజన ద్వారా దేశంలోని మహిళా చిరు వ్యాపారులు కొత్త బలాన్ని పొందుతున్నారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ పథకం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలే ఉన్నారని, దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారని తెలిపారు. వారికి ఉదాహరణగా ఘజియాబాద్ కు చెందిన బబితా శర్మ, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: पीएम स्वनिधि योजना की लाभार्थियों में करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं.

0: गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी। मेहनत खूब थी लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी। पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया।
1: వికారాబాద్ జిల్లా జింగుర్తి గ్రామంలోని ఏకలవ్య ఫౌండేషన్లో ఈరోజు ప్రసారమైన ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీక్షించారు. రంగారెడ్డి జిల్లా హస్తినాపురం జడ్పీ రోడ్డులోని వేదిక్ హాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 137వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యకులు రామచంద్రరావు పార్టీ నాయకులతో కలిసి వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నటువంటి పలువురు ఆకాశవాణికి తమ స్పందన తెలియజేశారు.
2: నా పేరు సబిరెడ్డి వెంకటరెడ్డి, వనపర్తి జిల్లా. నవకాడు పంట మంచి లాభదాయకంగా ఉంటుంది రైతులకు, తక్కువ నీటితోటి అది మంచి పంట వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
3: అనుష, మాది ములుగు జిల్లా. డ్రగ్ ఫ్రీ ఇండియాగా మార్చేందుకు యువత కృషి చేయాలని సూచించడం చక్కగా అనిపించింది.
1: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. అమృత్ భారత్ పథకంలో భాగంగా 25 కోట్ల రూపాయలతో చేపడుతున్న వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన నిర్ణీత గడువు కంటే 4 నెలల ముందుగానే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 43 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద ఆధునీకరిస్తున్నామని, కాజీపేట తర్వాత వికారాబాద్ లోనే ప్రయాణికుల రద్దీ అధికమని పేర్కొన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ ను 700 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నామని, 5 లక్షల కోట్ల రూపాయలతో బుల్లెట్ రైలు సదుపాయాన్ని తీసుకొస్తామని వెల్లడించారు.

0: తెలంగాణ ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు, సభ్యులు రాములు నాయక్, శోభన్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం నిన్న ముఖ్యమంత్రితో భేటీ అయిన సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని మూసారంబాగ్ వంతెనతో పాటు నల్గొండ ఎక్స్రోస్ ఫ్లైఓవర్ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అంబర్పేట్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్లను కలిపే మూసారంబాగ్ వంతెన పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని ఆదేశించారు. అంతరిక్ష సాంకేతిక పరిశ్రమ అభివృద్దికి మౌలిక సదుపాయాలతో స్పేస్ సిటీని అభివృద్ది చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నిన్న హైదరాబాద్ లో సర్క్యూట్, ధృవ స్పేస్, కాన్స్టెల్లీతో సహా 14 ప్రముఖ స్పేస్ టెక్ కంపెనీల సీఈఓలతో నిర్వహించిన సమాపేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులన్నింటినీ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఈ ఏడాది డిసెంబర్ కల్లా ప్రారంభించాలని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: గురించి ఈ విషయాలు మనకు తెలియజేయడానికి హైదరాబాద్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఐ కిరణ్ మై గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: మేడం, మన శరీరంలో రక్తాన్ని శుద్ది చేసే ప్రధాన అవయవాలు కిడ్నీలు అని మనకందరికీ తెలుసు. మరి కిడ్నీల పనితీరు గురించి మనం ముందుగా తెలుసుకుందాం.
1: మన శరీరంలోని అన్ని అవయవాల గురించి తెలుసుకోవడానికంటే ముందు మన కిడ్నీ గురించి తెలుసుకోవాలండి. ఎందుకంటే గుండె, బ్రెయిన్ ఇవన్నీ కూడా ముఖ్యమే, కానీ మనము ఆరోగ్యంగా ప్రతి పనులు ప్రతిరోజు ప్రతి నిమిషం మనం చేసుకోవడానికి కారణము మన కిడ్నీలు. ఎలాగంటారా, ఇప్పుడు మీరు ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఏం చేస్తారు? టిఫిన్ తింటారు. టిఫిన్తో పాటు ఏం తింటారు? మీకు నచ్చిన దోశ తింటారు, ఇంకేదన్నా తింటారు, దాంతోపాటు నీళ్లు తాగుతారు, కాఫీ తాగుతారు. ఇన్ని రకరకాలుగా అన్నీ వెళ్ళిపోయాక బాడీలో ఇవన్నీ కూడా బయటికి రావాలి అంటే మనం తీసుకున్న నీరు ఏదైతే ఉందో మన బాడీలో ఉండకుండా బయటికి రావాలి. ఈ పని చేసేది ఎవరు? మన కిడ్నీలు. ముఖ్యంగా మన శరీరంలోని నీరంతా సమతుల్యంగా ఉంచే ప్రతి ముఖ్యమైన పని, దానికి సంబంధించిన ప్రతి పని చేసేది మన కిడ్నీలే. సో ఈ కిడ్నీలు మన శరీరంలోని వాటర్ సమతుల్యతే కాకుండా ఇంకా ఎన్నో పనులు చేస్తారండి. దాని నిజానికి మనకి ఏం తెలియదు తెలుసా? మనం ప్రతి నిమిషము, ప్రతి గంటలో, ప్రతి సెకండు, ప్రతి నిమిషము ఇలాగ ఆరోగ్యంగా ఉన్నామంటే మన బాడీలో చాలా పరిశుభ్రంగా ఉంచుతుంది. దానికి కారణం ఎవరు అంటే కిడ్నీలండి. మనం తిన్న ఆహారమే కాకుండా తీసుకున్న నీరు, తీసుకున్న ఇతరత్ర ద్రవ పదార్థాలు అన్ని కూడా ప్రతిదీ ప్రతి నిమిషము మన కిడ్నీలో వడపోతుకుదై బయటకు వెళ్తాయి. ఈ విధంగా మనం ఏది తీసుకున్నా మన బాడీలో ఉండడం బయటకు వెళ్ళడానికి ఈ సమతుల్యత మనకు సాధించి పెట్టేది కిడ్నీలండి. అదే కాకుండా రకరకాల పదార్థాలు తింటాం. ఏది మంచిది, ఏది చెడ్డది, మన శరీరానికి ఇది ఉపయోగమా లేకపోతే అనవసరమా, వీటిని బయటికి పంపించాలా, ఇదంతా కూడా తార్కికంగా ఆలోచించి దాని పని చేసేది కిడ్నీలు మాత్రమేనండి. సో ఇప్పుడు మీకు కిడ్నీలు ఎంత బాగా పనిచేస్తాయో మీకు తెలుసు కదా. మనం ఇట్లా ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా ప్రతిరోజు మన సమయం గడుపుతున్నామంటే దానికి కారణం కిడ్నీలు. ఇవి కాకుండా ఇంకా ఏం చేస్తాయి? మన వాటర్ ఒక్కటి కాకుండా బాడీలో కిడ్నీలు మీకు వడపోత ఒక్కటే కాదు, మన రక్తంలో ఉన్న మలిన పదార్థాలు తీయడమే కాకుండా అశుద్ధిగా ఉండే పదార్థాలు బయటికి పంపించడమే కాకుండా అవి మనకు బోన్స్ హెల్దీగా ఉండడానికి కూడా చాలా దోహదపడతాయి. వైటమిన్ డి అనే ఒక చాలా ముఖ్యమైన ఒక పదార్థము మన శరీరంలో కిడ్నీలో తయారు చేస్తాయి. సో వైటమిన్ డి ఉంటే తప్ప మన ఎముకలు దృఢంగా ఉంటాయి. సో ఇదే కాకుండా మన రక్తం యొక్క హీమోగ్లోబిన్ మనకు సరిసమానంగా ఉండే బాధ్యత అంతా తీసుకునేది ఈ కిడ్నీలే మళ్ళీ. సో ఇన్ని రకాలుగా మనని ఎన్నో రకాలుగా రక్షిస్తూ, మనల్ని సంరక్షిస్తూ, మనం ఒక ఆరోగ్యంగా ఉండే పరిస్థితిని కల్పించేది మన కిడ్నీ.
0: మేడం గారు, మనకు ఇప్పుడు మన శరీరంలో ఎంతో ప్రధానమైన అవయం కిడ్నీ. అంటే మనకు దాదాపు మన శరీర వ్యవస్థలో మన గుండెకు ఎంత ప్రాధాన్యత ఉందో కిడ్నీకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది అని చెప్పుకోవచ్చు. కిడ్నీ సమస్య ఉందంటే ముందుగా కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయండి?
1: నిజానికి మనకు కిడ్నీలు ఎంత బాగా పనిచేస్తాయంటే అవి ఆఖరన, ఇప్పుడు మనకు ఆఖర ఒక 1% పని చేసేటప్పటికి కూడా మనకు సింప్టమ్స్ తెలియదు. మన కిడ్నీలు అంత బాగా మనం సంరక్షించుకుంటూ వస్తాయి, పూర్తిగా విఫలమవుతున్నాయి అని అంతే తప్ప చాలా మందికి ఈ లక్షణాలు కనిపించవండి. ఇది ఒక అదృష్టం అనుకోవాలి, అదేవిధంగా దురదృష్టం కూడా అనుకోవాలి. ముందుగా సగం కిడ్నీ పనితీరు పాడైనప్పుడు లేకపోతే కొద్దిగా పాడైనప్పుడు మనకు అసలు ఎటువంటి లక్షణాలు ఉండవు, ఎందుకంటే అది అంతగా మనల్ని సంరక్షిస్తూ ఉంటాయి. కాకపోతే చాలా మందికి ఏంటంటే ఒక విధమైన అలసట, లేకపోతే నిస్సత్తువ, లేకపోతే ఒక శరీరం అంతా ఒక నొప్పిగా ఉండడం, ముఖ్యంగా మనకు వెన్ను భాగంలో చాలా నొప్పిగా ఉంటుంది, లేక ఒక విధమైన మనకి డిస్కంఫర్ట్ అంటాం చూసారా, అలాంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. మనము మన పని ఒత్తిడిలో పడి ఇది ఏదో చాలా మనం అలసిపోయాం కాబట్టి ఇలా జరుగుతుంది అని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా కిడ్నీకి అది విఫలం అవుతుంటే మనకు వచ్చే లక్షణాలు. కానీ చివరగా ఆఖరిగా 100% అంటే 100% అది ఫెయిల్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే ఈ లక్షణాలు ఏంటంటే మనకు కాళ్ళ వాపులు ఉండడం, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోవడము, ఆకలి వెయ్యకపోవడము, ఒక విధంగా ఆకలిని చూస్తేనే చాలా నిరాసక్తిగా కడుపులో తిప్పుతున్నట్టు ఉండడం. ముఖ్యంగా ఇలాంటి లక్షణాలతోటి మనము రోజువారీ డాక్టర్ల దగ్గరికి

0: మనకు అప్పుడు కూడా మనకు మనం చాలా ఒక అపాయకరమైన ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాము తట్టదు. అక్కడికి వెళ్ళి పరీక్షలు చేసుకుంటే తప్ప మన కిడ్నీలు 100% ఫెయిల్ అయ్యాయనే ఒక పరిస్థితి మనకు బోధపడదు. అంటే మన కిడ్నీలు ఎంత బాగా పనిచేస్తాయో మీరు అర్థం చేసుకోండి.
1: ఓకే మేడం, కిడ్నీ ప్రాబ్లం వల్ల వచ్చే ఈ నడుము నొప్పికి, ఈ స్పెయిన్ ప్రాబ్లం వల్ల వచ్చే ఈ నొప్పికి మధ్య తేడా చాలా మందికి తెలీదు. దీన్ని ఎలా కనిపెట్టవచ్చు అంటారండి?
0: అంటే ముఖ్యంగా మీరు కనిపెట్టాలి అని అంటే ఇది కొద్దిగా క్లిష్టంగానే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కిడ్నీకి సంబంధించి మీకు ఇందాక చెప్పినట్టు కిడ్నీ చాలా ముఖ్యంగా మన ఎముకలు చాలా దృఢంగా ఉండడానికి విటమిన్ డి ఒకటి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే మనకు తగ్గుతుందో ఆ తర్వాత ఎముకలు కొంచెం పెలుసు బారిపోతున్నట్టున్నాయి. అదే కాకుండా ఇప్పుడు కిడ్నీలు మీకు మన శరీరంలోని నీటి శాతమే కాకుండా యాసిడ్ లోడ్ కూడా క్లియర్ చేస్తుంది. అంటే ఇందాక టాక్సిన్స్ అన్ని బయటికి పంపిస్తారన్నారు కదా, దాంట్లో చాలా ముఖ్యమైనది యాసిడ్ అనమాట. ఈ యాసిడ్ కనుక కిడ్నీ నుంచి బయటికి వెళ్ళకపోతే అది మన శరీరంలో అలాగే పేరుకొని పోయి మన బోన్స్ లో ఉండే కాల్షియం ని లాగుతుంది. అంచేత మనకు ఈ బాడీ పెయిన్స్, తర్వాత ఈ ఎముకలంతా దృఢంగా లేకపోవడం వలన ఒకలాంటి ఇబ్బంది, నొప్పి కాదు బాధ కాదు, మనకు చాలా స్థిరత్వం లేకుండా కూర్చోడానికి ఇబ్బందికరంగా, లేకపోతే ఎప్పుడూ వెనక లాగుతున్నట్టుగా నిస్సత్తుగా అలసటగా అట్లా ఉందంటే ఖచ్చితంగా మనకి ఏదో ఇబ్బంది ఉందని మనం అర్థం చేసుకోవాలి. అది ఎముకలు ఏదన్నా మనకు స్పైన్ ప్రాబ్లము, ఇంకేదైనా ప్రాబ్లము, ఆర్గానిక్ గా ఇంకేదైనా ఇబ్బంది, మనకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యో లేదు దాంట్లోనే జబ్బు చేసి వచ్చింది అని అంటే దానికి వెంటనే మీకు ఇమీడియట్ గా ఆ లక్షణాలు కనిపిస్తాయి. కానీ కిడ్నీ దాంట్లో మెల్లమెల్లగా మీకు ఆ నొప్పి శాతం కొద్దిగా నుంచి మొదలై చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అలా జరగడానికి మీకు చాలా నెలలు కొన్నిసార్లు సంవత్సరాలే పడుతుంది.
1: ఎన్ని రకాలుగా ఈ సమస్యలు రావచ్చు అంటారు కిడ్నీకి సంబంధించి?
0: కిడ్నీకి సంబంధించి మనం ఏమంటే మీకు ఇందాక లక్షణాలు చెప్పానండి. కానీ కిడ్నీకి సంబంధించి మనము ప్రిడామినెంట్ అంటే ఎక్కువ శాతం మనకు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనే ఒక జబ్బు వస్తుంది. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అని, అక్యూట్ కిడ్నీ డిసీజ్ అని అంటున్నాం ఇప్పుడు, అలాంటి జబ్బు వస్తుంది. అదేంటి అక్యూట్ అంటే మనం అర్థం చేసుకుంది అప్పటికప్పుడే వచ్చేదనమాట. అంటే మన ఆరోగ్యం అంత బాగుంది, మన కిడ్నీలు కూడా 100% పనిచేస్తున్నాయి, కానీ మనకి ఏదన్నా ఇప్పుడు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, జ్వరం వచ్చింది, మలేరియా వచ్చింది, లేకపోతే చాలా కామన్ గా సౌత్ ఇండియాలో ఏమంటే పామ్ కాట్ స్కార్పియన్స్ ఇన్ఫెక్షన్స్, తర్వాత మన బాడీలో సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్స్ శాతం ఎక్కువైపోయి రక్తంలో చీమ ఎక్కువ కావడం, సెప్టిసిమియా అంటాం, ఇలాంటివన్నీ కలిసి కూడా అప్పటికప్పుడు కిడ్నీని పని చేయకుండా కంప్లీట్ షట్ డౌన్ అంటాం.
1: అంటే ఎంతలో తెలుస్తుంది మేడం ఇప్పుడు మీరు చెప్పినవి?
0: ఇవన్నీ కూడా మీకు ఇమీడియట్ గా తెలుస్తాయి, అక్యూట్ అంటే ఉన్నట్టుండే తెలుస్తుంది.
1: ఓకే,
0: ఉన్నట్టుండే మనకు రావడానికి అవకాశం ఉంటుంది. అదే క్రానిక్ అనుకోండి, అదేమవుతుందంటే చాలా నెలలు సంవత్సరాలు అలాగా మన శరీరంలో పేర్కొని పోయిన మలినాలు కానీ, యాసిడ్ లోడ్ కానీ, తర్వాత అశుద్ధి కానీ అలా ఉండి ఉండి మనకు అన్ని రకాలుగా మనకి ఇబ్బంది, గుండె ప్రాబ్లం లాగా రావచ్చు, ఆకలి మందగించడము, వాంతులు, లేకపోతే బ్యాక్ పెయిన్స్, రక్తం శుద్ధి తక్కువైపోవడము, ఆకలి లేకపోవడము, లేకపోతే చాలా క్రిటికల్ కండిషన్లో ఏంటంటే మనకు యాసిడ్ లోడ్ ఎక్కువైపోయి మనము డయాలసిస్ అవసరము, చాలా ఆయాసపడిపోవడము, బీపీ ఎక్కువైపోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఓవర్ పీరియడ్ వస్తూ ఉంటాయి. అదే అక్యూట్ అనుకోండి, ఉన్నట్టుండే మనకు అది ఉపద్రవం ముంచుకొస్తుంది అట్లా, దాన్ని అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాము, ఇది క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. ఇదే కాకుండా నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే చాలా మంది కాళ్ళవాపులతో వస్తారు. కిడ్నీ ప్రాబ్లం అన్నిట్లో కాళ్ళవాపులు కంటాయని ఏం లేదు, కానీ కొన్ని రకాల జబ్బుల్లో ఎస్పెషల్లీ చిన్న పిల్లలు, తర్వాత 10-12 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు కొంతమందికి నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని వస్తుంది. అది ఎక్కువ శాతం వాళ్ళు ముఖం ఉబ్బిపోయి, కాళ్ళు ఉబ్బిపోయి, మూత్రంలో ఫోమ్ యూరిన్ అంటారు, అంటే నురుగలుగా యూరిన్ రావడము, ఇలాంటి ఇబ్బందులతోటి మన దగ్గరికి వస్తారు. వీటికి తప్పనిసరిగా మన దగ్గర పరిష్కారం ఉంది. ఇది మనం వెంటనే వాళ్ళను ఇమీడియట్ గా వ్యాధి నిర్ధారణ చేయొచ్చు, తర్వాత బయాప్సీ ఒక చిన్న ఆపరేషన్ లాంటివి చేయొచ్చు, వెంటనే కనుక్కోవచ్చు, ట్రీట్మెంట్ కూడా అన్ని విధాలుగా అవైలబుల్ ఉంది. సో దీని వలన మనకి ఇబ్బంది లేదు. కానీ కొన్ని రకాల కిడ్నీ ప్రాబ్లమ్స్ మనకి ఎటువంటి ఏమంటారు మనకు ఏ లక్షణాలు కూడా చూపించకుండా 100% మీ కిడ్నీ ఫెయిల్ అయిపోయాకనే మీకు అనిపిస్తుంది.
1: మేడం కిడ్నీ వాపు స్టోన్స్ కూడా రకాలు చెప్పండి.
0: ఇదే కాకుండా చాలా మంది స్టోన్స్ అని వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు స్టోన్స్ అంటే ఇదివరకు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే పాత జనరేషన్స్ లో మనలాగా ఈ విధంగా చాలా ఎక్కువగా జంక్ ఫుడ్ తినేది లేదు. ఇప్పుడు చాలా మంది చూడండి, వాళ్లకు చేసుకోలేని పరిస్థితి ఉండొచ్చో, లేకపోతే చాలా పనిలో తలమునకలుగా ఉండొచ్చో, అప్పటికప్పుడు బయట జంక్ ఫుడ్ తెప్పించుకోవడము తినడము, తర్వాత ఉప్పు శాతం చాలా ఎక్కువగా వాటిని తినడము, నీళ్లు తక్కువగా తాగడము, నాన్ వెజ్ ఎక్కువ తినడం, ఇప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తినడము, తర్వాత ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ కావడం, ఇలాంటివన్నీ కూడా సమాజంలో చాలా ఎక్కువ అయిపోయాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే కిడ్నీ మీద మనకు ఇబ్బంది కలుగ చేస్తాయి. వాటిల్లో ఒక విధమైన ఇబ్బంది స్టోన్స్ రావడం. మనం ఆల్రెడీ మన ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటుంది, అంటే ఏంటి, మనకు హెరిడిటరీగా వచ్చే శాతమే ఎక్కువ ఉంటుంది, మన ఫ్యామిలీలో మన పూర్వీకుల్లో ఇది ఉండొచ్చు, కానీ వాళ్ళకు ఇది కనిపించకపోయి ఉండొచ్చు, కానీ మనకు కనిపిస్తుంది, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అట్లా మారింది కాబట్టి. సో ఈ స్టోన్స్ కొన్నిసార్లు కిడ్నీకి ప్రమాదకరమైన పరిస్థితి వలన కూడా వస్తుంది, కొన్నిసార్లు జాగ్రత్తలు తీసుకుంటే అది నివారణ కూడా వచ్చేస్తుంది. సో దాంట్లో కూడా రకరకాల స్టోన్ డిసీజెస్ ఉన్నాయన్నమాట.
1: మేడం, కొన్ని ప్రాంతాల్లో నివసించే వారికి స్టోన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయని అంటారు, అంటే వాటర్ ప్రాబ్లంతోనే అంటారా? లేదు
0: అంటే వాళ్ళు, నేను ఇదివరకు చెప్పినట్టు చాలా మటుకు మనకు పూర్వీకులను సంక్రమించినది మన లైఫ్ స్టైల్, మన నీళ్లు తక్కువ తాగడము, ఉప్పు ఎక్కువగా తినడము, నాన్ వెజ్ ఎక్కువగా తినడము, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, తర్వాత మీరు ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం, బేకరీ ఫుడ్స్ తినడం, వీటన్నిటి వలన ఏమవుతుందంటే మనకు బాడీలో ఈ స్టోన్ ఫార్మేషన్ కొంచెం ఎక్కువ అయిపోతుంది. ముఖ్యంగా నీళ్లు తక్కువ తాగడం. మనం రెగ్యులర్ గా మన కిడ్నీ బాగా పనిచేయాలంటే కనీసం అంటే ఒక 3 నుంచి 5 లీటర్ల నీళ్లు తీసుకోవాలి, అంటే ఆరోగ్యంగా ఉండడానికి. ఇప్పుడు మీ కిడ్నీ జబ్బు వస్తే అంత వాటర్ తీసుకోకూడదు, మళ్ళీ కాళ్ళ వాపులు వస్తాయి. కానీ ప్రతిరోజు మీ శరీరంలో ఉత్పన్నమయ్యే ఈ యొక్క టాక్సిన్స్ బయటికి వెళ్ళాలంటే, కిడ్నీ బాగా పనిచేయాలంటే బాగా ద్రవ పదార్థాలు, నీళ్లు, తర్వాత ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా మంది అలా చెప్పాలంటే విభజించాలంటే, ఇదివరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొన్ని కొన్ని పరిసర ప్రాంతాల్లో కొంచెం స్టోన్ డిసీజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నల్గొండ వైపు కానీ అటువైపు, ఇప్పుడు వాటర్ ఎటువంటి పరిశ్రమల్లో పనిచేసేవాళ్ళు, వాటర్ తక్కువగా ఉండేవాళ్ళు, వేడికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, అలాంటి పనుల్లో చేసే వాళ్ళకి వాటర్ లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అలాంటి వాళ్ళు నీరు తక్కువ తీసుకుంటే, అలాంటి వాళ్ళకి స్టోన్ ఆల్రెడీ వాళ్ళకి వంశపారంపర్యంగా ఉన్న ఈ ప్రాబ్లం ఉంటుంది, దాని మీద ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోకపోతే తొందరగా స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మన దగ్గర టీ ఎక్కువ తాగాలండి, హైదరాబాద్ లో టీ చాలా ఇంపార్టెంట్ కదా.
1: అవును.
0: సో ఈ టీలు కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల మన బాడీలో ఉండే వాటర్ ఎక్కువగా ఆఫర్ అయిపోతుంది. అంచేత మీరు టీ తాగండి పర్వాలేదు, కానీ తక్కువ చేయండి, ఒకసారి తీసుకోండి, లేదా సగం కప్పు పొద్దున్న తీసుకోండి, సగం కప్పు సాయంత్రం తీసుకోండి,
1: కిడ్నీ డ్రై అయిపోయా.
0: డీహైడ్రేషన్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మేము ఏం చెప్తామంటే, కిడ్నీలు బాగుండాలంటే మీ బాడీలో ఉండే నీటి శాతం ఎక్కువగా ఉండాలి, మీరు డీహైడ్రేట్ అవ్వకూడదు, అట్లయితే కిడ్నీలకు ఇబ్బంది అవుతుంది. సో 3 నుంచి 5 లీటర్ల వరకు కనీసమైన నీరు, ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి మీ కిడ్నీని ప్రొటెక్ట్ చేయడానికి. అలాంటప్పుడు తప్పనిసరిగా మీకు కిడ్నీలో ఇబ్బందికరమైన పరిస్థితులు వెళ్ళాం.
1: ఓకే మేడం, ఇప్పుడు కిడ్నీకి సంబంధించిన వ్యాధులను గుర్తించాలంటే, మీరు ఇంతకుముందు కాళ్ళ వాపులు అన్నారు, కొన్ని రకాల డిసీజ్ తో మూత్రంలో మంటగా రావడం అని, ఇన్ఫెక్షన్ తో నురగా రావడం అన్నారు, ఇంకేమైనా నొప్పులు పొత్తి కడుపు నుంచి నడుము నొప్పి వరకు ఇలా ఏమైనా వస్తుందా మేడం?
0: అంటే ఈ కొన్ని రకాల జబ్బుల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కొంచెం అసోసియేటెడ్ గా ఎక్కువగా ఉంటాయండి. అలాంటి వాళ్ళకి పొత్తి కడుపులో నొప్పులు, అదే బ్యాక్ పెయిన్ రావడము, ఇలాంటివి కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ లో బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది, బాగా అది వివిధ రకాలుగా మనకు యూరిన్ ఉన్నంత బయటికి పంపిస్తూ ఉంటుంది. బట్ ఇఫ్ అది ఇన్ఫెక్ట్ అయిందనుకోండి, అది థిక్కెన్ అయిపోతుంది, అప్పుడు మనకి ఇలాంటి రేడియేటింగ్ పెయిన్ చాలా ఎక్కువగా, బ్యాక్ పెయిన్ రావడం అనేది చాలా కామన్.
1: కిడ్నీ సమస్యలు వచ్చిన వాళ్ళకు మనకు ఎలాంటి టెస్టులు చేయించుకుంటే వీళ్ళకి ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది?
0: చిన్న పరీక్షలు అండి, ఎక్కువ పరీక్షలు, ఎక్కువ డబ్బులు వెచ్చించి మీరు పరీక్షలు చేయించాల్సిన అవసరమే లేదు. ఒక యూరిన్ టెస్ట్ చేయించండి, ఒక కంప్లీట్ యూరిన్ టెస్ట్ చేయండి, ఒక రక్త పరీక్ష, సీరం
1: క్రియేట్,
0: ఇవి రెండు చేశారనుకోండి మీకు కిడ్నీ జబ్బు ఉందా లేదా అని తెలిసిపోతుంది. అది తెలిసిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో మనం ఆలోచించుకోవచ్చు. చాలా ఎలాబరేట్ పరీక్షలు అవసరం లేదు, ఒక యూరిన్ టెస్ట్, ఒక బ్లడ్ టెస్ట్, ఇంతే. అదైన తర్వాత దీంట్లో ఇబ్బంది ఉందంటే వెంటనే స్కానింగ్ కి, స్కానింగ్ లో మీ కిడ్నీ సైజెస్ ఎట్లా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయా, చిన్నగా ఉన్నాయా, ముడుచుకుపోయాయా, నార్మల్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకు రకరకాల విషయాలు తెలుస్తాయి. మీ కిడ్నీ పనిచేస్తున్నాయా లేదా, ఇందాక చెప్పినట్టు అక్యూట్ క్రానిక్ గా తెలిసిపోతుంది. ఈ 3 పరీక్షలు మనకు అత్యవసరం అండి.

0: ఓకే మేడం, మనకు ఇప్పుడు కిడ్నీలు పూర్తిగా పాడైపోయినప్పుడు ఆ వ్యక్తికి ఇచ్చే ట్రీట్మెంట్ ఎంతో అవసరాన్ని బట్టి ఇస్తారన్నట్టండి.
1: అది అక్యూట్ అవ్వచ్చు, క్రానిక్ అవ్వచ్చు, రకరకాల కారణాలు కిడ్నీలు పనిచేయకపోవడానికి. ఇప్పుడు అక్యూట్ అంటే మందులతోటే సరిపోతుందా, లేకపోతే గ్యాండిన్ చాలా ఎక్కువైపోయి ఆయనకు చాలా ఆయాసం అయిపోయి డయాలసిస్ అవసరం ఉందా? డయాలసిస్ అంటే ఏంటి? రక్తం శుద్ధి చేయడం. ఆ డయాలసిస్ అవసరం ఉంది అంటే తప్పనిసరిగా రక్తం శుద్ధి చేయడం తీసుకెళ్ళాలి. ఈ రక్తం శుద్ధి అనేది మనం రెండు రకాలుగా చేస్తామండి. ఒకటి హిమోడయాలసిస్ అంటాం, రెండు పెట్టడం అంట. హిమోడయాలసిస్ అంటే మన రక్తము ఒక మెషిన్ కి ఎక్కిచ్చేసి ఒక ట్యూబ్స్ లో ఇచ్చేసి క్లీన్ చేస్తాం. అంటే దాని అంతా ఇప్పుడు మన కిడ్నీ రోజువారీగా ఎట్లయితే ఆ మురికిని అవి అంతా బయటకు తీస్తుందో యాసిడ్ లోని, అక్కడ మెషిన్ కి మన రక్తం ఎక్కిచ్చి అదంతా శుభ్రం చేసి ఒక క్యాటరీ నుంచి డైలేటర్ అంటాం. దాని నుంచి ఆ రక్తం పోయినప్పుడు దాంట్లో ఉండే ఈ టాక్సిన్స్ కానీ తర్వాత వాటర్ కానీ ఇంకేదైనా అశుద్ధి కానీ తీసేసిన తర్వాత శుభ్రపరిచిన రక్తాన్ని మళ్ళీ మనకి పంపిస్తుంది. ఇది ఒక పద్ధతి అండి. ఇది చాలా ముఖ్యంగా ప్రతి ఒక్క చిన్న నగరంలో కూడా ఇప్పుడు ఇలాంటి చికిత్స అవైలబుల్ ఉంది. అది కాకుండా పెరిటోనియం డయాలసిస్ అంటామండి. చిన్న పిల్లలు ఉన్నారు, లేకపోతే వృద్ధులు ఉన్నారు, లేకపోతే మీకు బీపీ చాలా తక్కువగా ఉంది, రకరకాల కారణాల వల్ల మీకుండే సెప్టిసిమియా కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి కానీ అట్లాంటి వాళ్ళందరికీ బీపీ చాలా తక్కువ ఉండి మనం హిమోడయాలసిస్ చేయలేని పరిస్థితి ఉంటే మేము పెరిటోనియం డయాలసిస్ అని వెళ్తామండి. అదే మీ కడుపులోకి మేము ఈ ఒక లిక్విడ్ పెరిటోనియల్ ఫ్లూయిడ్ అంటాం. అదేంటంటే దాంట్లో మనకు ఏదైతే సమతుల్యత అవసరమో అలాంటివన్నీ కలిపి ఆ ఫ్లూయిడ్ మన అబ్డోమిన్లో అంటే కడుపులోకి ఎక్కిస్తామండి. దాని తర్వాత అది మొత్తం లోపలుండి ఈ యొక్క రక్తంలో ఉన్న మురికిని తర్వాత టాక్సిన్స్ ని తర్వాత మనకు అవసరం లేని నిరుపయోగమైన టాక్సిన్స్ ని అన్నిటినీ తీసేసిన తర్వాత ఆ వాటర్ తీసేస్తాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ అండి. హిమోడయాలసిస్ అంటే 4 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ సిఎపిడి కానీ లేకపోతే ఐపిడి అంటే ఈ పెరిటోనియం డయాలసిస్ కానీ కొన్నిసార్లు 2 రోజులు 3 రోజులు కూడా చేస్తాం. అలా కాకుండా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కి మళ్ళీ మనము డయాలసిస్ అనేది చేయొచ్చు. సిఎపిడి అంటాము, అది కంటిన్యూస్ అంబులేటరీ పెరిటోనియం డయాలసిస్ అని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు ఆ వాటర్ మీ అంతకు మీరు ఎక్కించుకోవచ్చు. దాన్ని ఒక 4 గంటల సైకిల్ పెట్టుకుంటారు. దాని తర్వాత మళ్ళీ ఆ వాటర్ తీసేస్తారు, గ్యాప్ ఇస్తారు, మళ్ళీ ఎక్కిస్తారు. ఇదంతా నిరంతర ప్రక్రియ.
0: ఓకే,
1: సో ఇవి ఆఫర్ చేస్తాం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే నేను పనిచేయడం లేదు, మరి మనకి కిడ్నీ ఇచ్చేవాళ్ళు
0: రెండు కిడ్నీలు పనిచేయనప్పుడే ట్రాన్స్ప్లాంటేషన్
1: అవునండి. అవును, రెండు కిడ్నీలు పనిచేయనప్పుడే డయాలసిస్ చేస్తాం. ఎందుకంటే రెండు ఒక కిడ్నీ కాకపోతే ఇంకొకటి అన్నా పనిచేస్తుంది. మనకి మీరు చూడండి, దేవుడు రెండు కళ్ళు ఇచ్చాడు, రెండు చెవులు ఇచ్చాడు, రెండు కిడ్నీలు ఇచ్చాడు,
0: మంచి పని చేశాడు.
1: ఎందుకు? ఒకటి కాకపోతే ఇంకొకటైనా పనిచేస్తుంది. కానీ ఈ రెండు పని చేయలేదనుకోండి, అప్పుడే మనకి అవస్థ. సో దీనివల్లనే మనకి అర్థమవుతుంది ఎట్లా జ్ఞానేంద్రియాలు రెండెండు ఉంటాయో, అట్లాగే కిడ్నీలు కూడా రెండు పెట్టి దాని యొక్క ముఖ్యమైన ఆవశ్యకత భగవంతుడు మనకు తెలియజేశాడు. మన ఒకటి కాకపోతే ఇంకొకటన్నా మనం రక్షిస్తుంది, సంరక్షిస్తుందని ఆయనకు తెలుసు. అందుచేతనే మనకు చివరి నిమిషం వరకు కూడా మనకు కిడ్నీలు పనిచేయడం లేదనే సంగతి తెలియనే తెలియదండి. సో ఇది ఒక అదృష్టము, అదేవిధంగా దురదృష్టం.
0: చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మేడం. కిడ్నీలు ఒకవేళ ఆరోగ్యంగా ఉంటే మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టే.
1: ఖచ్చితంగా.
0: కాబట్టి మనం ఈ కిడ్నీల ఆరోగ్య సంరక్షణకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పినట్టు ప్రతిరోజు ఇవన్నీ పాటిస్తూ ఉండాలి. చాలా చెప్పారు మేడం మీరు, వాటర్ బాగా తాగాలి, టీ ఎక్కువ తాగొద్దు, డీహైడ్రేషన్ కావద్దు. ఈ ప్రాంతంలో అంటే హీట్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, ఫ్యాక్టరీస్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా వాటర్ ఎక్కువ తీసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి. ఇంకా సపోజ్ కి మీరు అన్నట్టు దురదృష్ట వశత్తు ఏదో కిడ్నీలకు ప్రాబ్లం వచ్చింది అని తెలిసింది అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదన్నా ఈ ఫుడ్ మానేయాలి అని ఏమన్నా ఉందంటారా?
1: ఇదైతే చాలా మంచి ప్రశ్న అండి. ఏంటంటే ప్రతిసారి ప్రతి ఒక్కరికి డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉండదండి, దానికి కూడా స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు సికేడి స్టేజెస్ 5 స్టేజెస్ అని అంటాం. ఇప్పుడు స్టేజ్ 4-5 కి వచ్చిన వాళ్ళకే మనకి డయాలసిస్ అవసరం ఉంటది. ఎందుకంటే సికేజీ 1, 2, 3 అలాంటి స్టేజ్

0: వాళ్ళు ఎలాగైతే ఆరోగ్యంగా జీవిస్తున్నారో మీరు కూడా కొద్దిగా అనారోగ్యంతో వాళ్ళలాగే ఆ జీవన ప్రమాణాలే పాటించగలుగుతారు. అంటే ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీ బీపీని చెక్ చేసుకోవాలి, బీపీని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎయిట్ రూల్ అంటారండి, అంటే ఏంటి, మీ షుగర్ ఉందా, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ రిస్క్, మన దగ్గర షుగర్ ఉన్న వాళ్ళ శాతం చాలా ఎక్కువ డయాబెటీస్. సో మీ డయాబెటీస్ ని కంట్రోల్లో పెట్టుకోండి, బీపీ చాలా ముఖ్యమండి. ఈ మీ బీపీని మీరు కంట్రోల్లో పెట్టుకున్నారనుకోండి, మీకు అసలు కిడ్నీ ప్రాబ్లం రావడానికి అవకాశాలు చాలా తక్కువ చేసినట్టు. నీళ్లు బాగా తాగండి,
1: సాల్ట్ ఎక్కువ తీసుకోవద్దు,
0: ఎక్కువ తీసుకో,
1: చక్కెర ఎక్కువ తీసుకోవద్దు,
0: వద్దండి, అస్సలు వద్దు, చక్కెర అవసరమే పడదు. ఇంకోటి ఏంటంటే, మనము వాకింగ్ ఎక్సర్సైజ్ ఒక సరైన సంరక్షణ మన శరీరానికి, చాలా అలసిపోతుంది రోజు పొద్దున్న లేసి పనిచేసి, దానికి ఒక 8 అవర్స్ నిద్ర ఇవ్వండి, దాని తర్వాత వాకింగ్ చేయండి, బాగా యాక్టివ్గా ఉండండి, మీ బాడీలో ఇమ్యూనిటీ పెంచుకోండి, తర్వాత ఓవర్ ద టాప్ టాబ్లెట్స్ తీసుకోకండి. ఒకవేళ షుగర్ ఉన్నా బీపీ ఉన్నా భయపడాల్సిన అవసరం లేదండి, మీరందరూ తగు మాత్రం జాగ్రత్త తీసుకుంటూ, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీ కిడ్నీని సంరక్షించుకోవడానికి ఇదివరకటి కంటే ఇప్పుడు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఇదివరకు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కి టాబ్లెట్స్ వాడేవాళ్ళ, ఇన్సులిన్ వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది, గుండె ప్రాబ్లం ఎక్కువ వస్తుంది, కంటి ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. ఇవన్నీ మనకు ఎండార్గన్ డ్యామేజ్ రాకుండా మనకి పరిష్కరించడానికి, ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు చాలా మందులు రీసెంట్ అడ్వాన్సెస్ వచ్చాయండి. ఆ టాబ్లెట్స్ తీసుకుంటే 50% ఈ కిడ్నీ ప్రాబ్లము లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ చాలా మటుకు తగ్గించడం మీ చేతిలోనే ఉంది.
1: కాకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, మాకు లైఫ్ స్టైల్ తగ్గిపోతుంది అని భయపడనక్కర్లేదు, ఎంతో మంచి ఆధునిక వైద్యం ఎంతో అందుబాటులో ఉందండి.
0: ఇదివరకంటే ఇప్పుడు మనము చాలా SGLT2 ఇన్హిబిటర్స్ అని, తర్వాత GLP-1 అగనిస్ట్ అని, ఇవన్నీ చాలా ముఖ్యమైన ఈ శతాబ్దంలో మనకు దొరికిన వరం లాంటి మందులు అనమాట. ఫినిలనోన్ అనేసి ఇవన్నీ 4 పిల్లర్స్ ఆఫ్ డయాబెటిక్ ప్రివెన్షన్ అంటారండి. ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు ఇవి ముందు నుంచి వాడారంటే మీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి. కిడ్నీనే కాకుండా హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పుడు చాలా మంది ఈ ఇమీడియట్ గా ఈ ప్రివెంటివ్ స్ట్రాటజీస్ కి వెళ్ళిపోతున్నారు, మీ కిడ్నీలను మీ హార్ట్ ని ఈ విపరీతమైన ఎఫెక్ట్స్ నుంచి, ఈ షుగర్ వల్ల కలిగే అనర్థాల నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, రక్షిస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలండి, ఈ కిడ్నీల గురించి, కిడ్నీలు ఎంత ముఖ్యమో వాటి ప్రాముఖ్యత, తర్వాత కిడ్నీ జబ్బుల గురించి ఒక అవగాహన పెంపొందించడానికి మేము వరల్డ్ కిడ్నీ డే చేస్తామండి. ప్రతి సంవత్సరము ఈ March 2nd థర్స్డే ఎప్పుడు వస్తుందో ఆ రోజు వరల్డ్ కిడ్నీ డే అని చేస్తాము. ఈసారి 2025 మీ కిడ్నీస్ బాగున్నాయా, ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే, తర్వాత అర్లీ డిటెక్షన్ అండ్ మీ ప్రొటెక్షన్ ఆఫ్ యువర్ కిడ్నీస్ హెల్త్ అని ఒక స్లోగన్ తో బయటకు వచ్చామండి. అంటే ఏంటి, బాగున్నాయా మీ కిడ్నీస్ అని మిమ్మల్ని తెలుసుకోమంటున్నాం, మీ కిడ్నీలు బాగున్నాయా లేదా పరీక్ష చేసుకోమంటున్నాం, ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేసి దాని హెల్త్ కాపాడుకోమని అందరికీ ఒక సందేశం ఇస్తున్నామండి. ప్రతి సంవత్సరం ఇలాంటి సందేశం ఇస్తాం. దీనివల్ల ఏంటంటే, జనాల్లో ప్రతి ఒక్కరిలో ఈ కిడ్నీల గురించిన అవగాహన పెంపొందించడమే కాకుండా ఎలా మనం జాగ్రత్త ఉండాలనే ఆవశ్యకత కూడా మనము వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క మోటివ్ కూడా జనాల్లో, జన బాహుళ్యంలో కిడ్నీల గురించి ఎంత ముఖ్యమో తెలియజెప్పడమే కాకుండా ఎలా పరిరక్షించుకోవాలో కూడా మేము వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట.
1: కిడ్నీల పనితీరుని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండటంతో పాటు, ఏమైనా డాక్టర్ గారు చెప్పిన సింప్టమ్స్ గాని ఎవరికైనా గాని కనిపిస్తే వెంటనే ట్రీట్మెంట్ కి వెళ్తే సరిపోతుంది. నిరంతరం కూడా మన రక్తాన్ని శుద్ధి చేసే, కిడ్నీ సమస్యలు రాకుండా పాటించే నియమాల గురించి ఈ రోజు మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు అండి. నమస్కారం.
0: ప్రత్యేకంగా మీకు నా ధన్యవాదాలండి. నమస్తే.
1: ఇంతవరకు కిడ్నీ సమస్యలు రాకుండా ఎలాంటి నియమాలు పాటించాలి, హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఐ కిరణ్ మై గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేశారు శ్రీమతి టి రమాదేవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: వనితాలోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. సుప్రభాత వేళ భక్తిభావం,
1: కర్షక జనావళికి తారక మంత్రం,
2: మహిళా లోకానికి
1: యువజనులకై ఉత్తుంగ తరంగం,
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం,
3: కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే తరాగాల సారం,
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే,
1: వేడుకలను యథాతథంగా అందించి ప్రత్యక్ష
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
1: అన్ని తానై
2: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
2: ఆకాశవాణి,
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఆకాశవాణి సమయం 1:50 కావస్తుంది. కొద్ది క్షణంలో ముందుగా ఉర్దూలోను, ఆ తర్వాత ఆంగ్లంలోను, ఆపై హిందీలోను వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ నుండి రిలే.
5: ఆదాబ్, ఏ ఆకాశవాణి హై, ఖబరుం కే సాథ్ మే కలీమ్ అహ్మద్. వజీరేఅజం నరేంద్ర మోదీ నే ఆజ్ తాష్కంద్ మే ఉజ్బెకిస్తాన్ కే సద్ర్ షౌకత్ మిర్జియోయేవ్ కే సాథ్ బాత్చీత్ కీ హై. వజీరేఅజం మోదీ నే మన్ కీ బాత్ ప్రోగ్రామ్ మే పీఎం స్వనిధి యోజనా కే జరియే ఖవాతీన్ కో బాఇఖ్తియార్ బనాయే జానే కో ఉజాగర్ కర్తే హుయే కహా కీ మజ్కూరా స్కీమ్ సే 35 లాఖ్ ఖవాతీన్ కో ఫాయిదా హో రహా హై. వజీరేఅజం నే సాటిలైట్ తక్నీక్ సీఖనే ఔర్ ఇస్ తరహ కే శోబే మే ఆగే బఢ్నే కే లియే 108 ముల్కో కీ 12,000 లడ్కియో కే లియే ఏక్ ప్లేట్ఫార్మ్ మిషన్ శక్తి సైట్ కో ఉజాగర్ కియా. జనాబ్ మోదీ నే నౌజవానో, మోసికారో ఔర్ కంటెంట్ క్రియేటర్ సే అపీల్ కీ కీ వో నషా ముక్త భారత్ ముహిమ్ కే లియే జింగల్స్, నారే ఔర్ ప్రోగ్రామ్ తయార్ కరే. వజీరేఅజం నే కహా కీ పూరే ముల్క్ మే యే ముహిమ్ జోర్ పకడ్ రహీ హై. నేపాల్ మే అచానక్ సైలాబ్ సే మర్నే వాలో కీ తాదాద్ 734 తక్ పహుంచ్ గయీ హై. తకరీబన్ 2,500 లోగ్ అబ్ భీ లాపతా హై. భారత్ నే నేపాల్ కే లియే ఇన్సానీ హమ్దర్దీ కీ బునియాద్ పర్ 11 టన్ ఇమ్దాదీ సామాన్ కే సాథ్ బజరియ తయారా చౌథీ ఖేప్ భేజీ హై. ఒడిశా మే బహుత్ షదీద్ బారిష్ కే ఇమ్కాన్ కే మద్దెనజర్ రెడ్ అలర్ట్ జారీ కియా గయా హై ఔర్ ఆజ్ షామ్ బెల్జియం మే మర్దో కే FIH హాకీ వరల్డ్ కప్ కే ఫైనల్ మే మౌజూదా చాంపియన్ జర్మనీ కా ముకాబలా స్పెయిన్ సే హోగా. اب خبریں تفصیل سے. وزیراعظم نریندر مودی نے آج تاشقند میں ازبیکستان کے صدر شوکت مرزیویب کے ساتھ دو طرفہ بات چیت کی ہے. صدارتی محل میں ہونے والی اس بات چیت میں دونوں رہنماؤں نے مختلف شعبوں میں اشتراک کیا.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వింటారు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూర్ మండలం చిందు నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజ్కోటి, మీనమ్మ, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, లావణ్యమ్మ, దుర్గాప్రసాద్, కృష్ణవేణి వీరందరి కోరికపై బుల్లెట్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగరం మండలం రాఘవపురం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మి, ప్రసన్న, మంగమ్మ వీరందరి కోరికపై ఆత్మబలం చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన పాటకు సాహిత్యం అందించారు ఆత్రేయ, సంగీతం సమకూర్చారు కెవి మహాదేవన్. వీరందరి కోరికపై ఆత్మబలం చిత్రం నుండి ఈ పాట విందాము.

ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నాపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చేతు, అక్షయ, అనుష, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్, భానురాజ్, రాజా, మోనిక, రాధాపాసి, భవాపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, ఉమా, పార్వతీబాయి, రాజ్విక, చోటాపురాన్ పాసి, ఎండి షాకిర్, షహజాది, రాంఫాల్ పాసి, జి వెంకటేశ్వరరావు వీరందరి కోరికపై అన్నవరం చిత్రం నుండి మను గంగా పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు.

0: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీబ్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వత్ సాయి, క్షన్నిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోరికపై ఘంటసాల శారదా పాడిన పాటకు సాహిత్యం అందించారు ఆరుద్ర, సంగీతం సమకూర్చారు శంకర్ జయకిషన్. చిత్రం

ఇల్లందు బాలాజీ నగర్ నుండి మోకాళ్ల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, ప్రసాదు, అనిత, చంద్రశేఖర్, సుమతి, అక్రు, శ్రీనివాసరావు, ఖన్నాపాసి, జిన్నాపాసి, షాకిర్, పప్పి, కావేరి, చరణ్ తేజ వీరందరి కోరికపై ఓ సీత కథ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటకు సాహిత్యం అందించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సమకూర్చారు కెవి మహాదేవన్. వీరందరి కోరికపై ఓ సీత కథ చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రూబీనా, రెహమునీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా వీరందరి కోరికపై మా అన్నయ్య చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నీమీనన్ చిత్ర సుజాత పాడిన పాటను కోరుచున్నారు.

ఇంతవరకు మీరు కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వింటారు. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్య నాటకం. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇన్నలి పాత్రలు, పాత్రధారులు: సుధీర్ శ్రీ కెవి ప్రదీప్, సౌమ్య శ్రీమతి పుష్ప తుమ్మలపల్లి, తల్లి శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, కిరణ్ శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, మామ శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్, మేనేజర్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, పుష్పం శ్రీ బీడిఎల్ సత్యనారాయణ. వినండి వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్య నాటకం.
1: సౌమ్య, సౌమ్య డార్లింగ్. ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఇక నువ్వు వేడివేడిగా కాఫీ తెచ్చిస్తే ఎంచక్కగా తాగి పెడతా. ఏంటి రెస్పాన్స్ లేదు? సౌమ్య, సౌమ్య అమ్మ దొంగ, ఇక్కడున్నావా? నీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. అరే అరే, ఏమిటి సౌమ్య, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే ప్లీజ్ చెప్పు, ఎందుకు
2: ఏడుస్తున్నావు? మరి నాకు
1: చెప్పు, నీకు
2: నాకు కాఫీ పెట్టడం రాదండి.
1: సింతేనా, ఎందుకా నువ్వు ఏడుస్తూ కూర్చుంది? భలేదానివే, ఏడ్చి ఏడ్చి నీ అందమైన మొహం చూడు, ఎలా అయిపోయిందో చూడు.
2: ఏమన్నా అంటారని భయం వేసి ఏడుపు వచ్చేసిందండి.
1: భయపడ్డాను, నేనేమన్నా దెయ్యాన్నా పోతానా? నిన్ను ప్రేమగా చూసుకునే నీ పతిదేవుండి. డోంట్ వారీ, అయినా కాఫీ పెట్టడం పెద్ద పనే. సింపుల్, ఫిల్టర్లో కాఫీ పౌడర్ వేసి వెన్నీళ్ళు పోసి వెయిట్ చేస్తే డికాషన్ కిందకు దిగుతుంది. ఆ తర్వాత పాలు కాసి పంచదార వేసి అందులో డికాషన్ కలిపితే కాఫీ ఫినిష్.
3: అయితే మీకు కాఫీ కలపడం బాగా వచ్చనమాట.
1: ఎందుకు రాదు?
3: మరైతే ఈ పూటకి మీరే కానీ చేయకూడదు.
1: అదెంత పని? 5 నిమిషాలు సెల్ ఫోన్ లో నువ్వు సూత్రులు, గుడ్ మార్నింగ్ మెసేజ్లు చూస్తూ ఉండు, నేను ఇలా వెళ్ళి అలా కాఫీతో వస్తాను.
3: థ్యాంక్స్ అండి. హలో అమ్మా, ఇప్పుడే మొదటి బాంబు పేల్చేశాను.
4: ఏంటి, ఏమన్నా ప్రమాదమా?
3: లేదే, అంతా సేఫే. పాపం, ఆయన నన్ను పల్లెత్తు మాట కూడా అనకుండా తనే కాఫీ పెట్టుకొస్తానని లోపలికి తుర్రమన్నాడే.
5: చేస్తాడు, పెళ్ళైన మగాడు కూరలు పీకించిన పాములాంటోడి. అదైతే పుట్టైనా కొడుతుంది, మగాడు నష్ట పెడతాడు తప్ప ఇంకేం చేయలేడు.
3: ఓకే ఓకే, ఉంటానమ్మా.
5: సరే, తేడా వస్తే మాత్రం కాల్ చేయి.
1: కాఫీ రెడీ.
3: థ్యాంక్స్ అండి. అబ్బా, ఇలాంటి కాఫీ నా లైఫ్ లో తాగలేదండి.
1: అంత చండాలంగా
3: ఉంది, సూపర్ గా ఉంది అంటున్నాను.
1: థ్యాంక్స్. ఆ కప్పిలై,
3: ఆ పని నాకు వదిలేయండి. ఏమండి, ఏంటి అంత దీర్ఘంగా?

0: ఆలోచిస్తున్నారు?
1: ఈ రోజు టిఫిన్ దోశలా పూరీలా, ఏం తింటే బాగుంటుందా అని.
0: దానికి అంత ఆలోచించడం ఎందుకండి? మీకేది తొందరగా అయిపోతుంది అనుకుంటే అది చేసేయండి.
1: నేను చేయడం ఏంటి?
0: మరి నాకు రాదుగా.
1: ఏది రాదు? దోశలు పోయటమా, పూరీలు వేయటమా?
0: రెండును.
1: ఓకే, పోనీ ఉప్మా.
0: రాదు.
1: ఏంటి, ఉప్మా చేయటం కూడా రాదా? మరి నీకు ఇంకేమొచ్చు?
0: మా అమ్మ టిఫిన్ చేసి ప్లేట్ లో పెడుతుంటే తెరకాలి చేస్తుంటాను.
1: అసలు ఈ పూట వంట అయినా నువ్వు చేస్తావా చేయవా? అదేనా చెప్పు.
0: వంట నేనా?
1: అయ్యో అయ్యో అయ్యో, అలా అలా అయిపోతున్నావేంటి? అయ్యో అయ్యో. అవును, నీకు వంట రాదని తెలిసాక నేను కదా పడిపోవాల్సింది. నువ్వలా పడ్డావేంటి?
0: ఏమో అదంతా నాకు తెలియదు. నన్ను ఎవరైనా వంట చేయమంటే చాలు, అప్పుడు నా కళ్ళు తిరుగుతాయి, కాళ్ళు లాగుతాయి, మైకం కమ్మిస్తుంది,
1: నాకు మండుతుంది. అదేనే, నువ్వు వంట చేయకపోతే ఆకలితో, ఆకలితో నా కడుపు మండదు.
0: అంతేగా,
1: ఇట్స్ ఓకే. కానీ నిజం చెప్పు, డ్రామాలు ఆడుతున్నావు కదా.
0: చాలండి, నాకు డాన్స్ చేయడమే రాదు, ఇంకా డ్రామాలు ఆడటం కూడానా? నిజంగా చెప్తున్నానండి, మీ మీద ఒట్టు నాకు వంట రాదు.
1: మరి పెళ్లి చూపుల్లో నాకు తింటానికి పెట్టిన స్వీట్లు హాట్లు అన్నీ నువ్వే చేసావని చెప్పింది కదే మీ అమ్మ.
0: అవునా? ఏమోనండి నాకు తెలియదు.
1: అరే తెలియకపోవడం ఏంటే, శిలా విగ్రహంలా నా ముందే కూర్చున్నావుగా.
0: అప్పుడు నేను ఖాళీగా ఎక్కడున్నాను? సెల్లో రీల్స్ చూస్తున్నానుగా. మీ మాటలు ఏవి నేను పట్టించుకోలేదు.
1: అంటే అప్పుడు నువ్వు తలదించుకున్నది సిగ్గుతో కాదనమాట. అందము అమాయకత్వం ఉన్న పల్లెటూరు పిల్ల నాకు భార్యగా వస్తోందంటే ఇక నా పంట పండినట్టే అనుకున్నాను. తను వండిన వంట తింటూ, తను ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటూ లైఫ్ అంతా లాగిన్ అయిపోవచ్చు అనుకున్నా. కానీ ఇలా ట్విస్ట్ ఇస్తుంది అనుకోలేదు. నీ పాడు సెల్లు నా జీవితాన్ని పాడు చేసింది. తేల్చేస్తాను దీని సంగతి, ఇప్పుడే తీర్చేస్తాను. ఏది నా సెల్లేది?
0: ఏది ఇప్పుడు ఆ సెల్లు పగలగొడతారా ఏంటి మీరు?
1: నేనెందుకు పగలగొడతాను? నాకు ఈ సంబంధం తెచ్చాడే నా ఫ్రెండ్ కిరణ్ గాడు, వాడి చెంపలు పగలగొడతాను.
0: అబ్బా, పెళ్ళయ్యాక మళ్ళీ పంచాయతీ ఏంటండి, ఆపేయండి.
1: ఏ, నీకు అన్నయ్య వరుస అవుతాడనా?
0: అదేం కాదు.
1: రాస్కెల్, లిఫ్ట్ చేయట్లేదు.
0: ఫోన్లే వదిలేయండి.
1: ఏంటి వదిలేది? వాడు నాకు దొరకాలి గాని పచ్చడి చేసేస్తాను.
0: అదేంటి మళ్ళీ ఎవరికి?
1: ఇంకెవరికి, నా కాళ్ళు కడిగిన మీ బాబుకి. ఇప్పుడు నేను ఎలా కడిగి పారేస్తాను, స్పీకర్ ఆన్ చేస్తాను, నువ్వు కూడా విను. హలో మామా, నీకు అసలు బుద్ధుందా? ఈ వయసులో ఇలాంటి పనులేనా చేసేది?
2: బుద్ధి ఉండబట్టే కదా అల్లుడు, బంగారం లాంటి అమ్మాయిని నీకిచ్చి చేశాను.
1: చేసావులే తొక్కలో పెళ్లి. నీ కూతురి వంట చేయడం రాదన్న సంగతి నాకు ముందెందుకు చెప్పలేదు?
2: నువ్వు అడగలేదుగా.
1: అడగకపోతే చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా?
2: ఉంది ఉంది, కానీ ముందే మారని నాకు వార్నింగ్ ఇచ్చింది అల్లుడు.
1: ఏమని?
2: నోరు జారావంటే 4 రోజుల పాటు పస్తు పెడతాను అంది.
1: ఓ, అంటే ఇదంతా అత్త చేసిన కుట్రన్నమాట. అయితే ఫోన్ అత్తకి
3: చెప్పాలుడు. ఏంటి సంగతి?
1: ఏంటత్త ఇది? ఆ రోజు పెళ్లి చూపుల్లో పెట్టిన టిఫిన్లన్నీ మీ అమ్మాయే చేసిందని అబద్ధాలు చెప్పి మీ వంటరాని కూతుర్ని నాకంటగడతావా?
3: అలా చెప్పకపోతే పలానా స్వీట్ షాప్ నుంచి మా ఆయన పట్టుకొచ్చడానికి చెప్తారా ఎవరైనా? తల్లెప్పుడు తమ పిల్లల గురించి గొప్పగానే చెప్తారు అల్లుడు.
1: ఏం సెలవిచ్చావత్త, నీలాంటి తల్లికి కూతురుగా పుట్టడం మా ఆవిడ చేసుకున్న అదృష్టం, దాని మెళ్ళో తాళి కట్టడం నా దౌర్భాగ్యం. అవును, ఇప్పుడు నా పరిస్థితి ఏంట?
3: అది కూడా చెప్పాలా అల్లుడు? కుక్కర్ లో కాసిని బియ్యం ఉడకేసుకో, కర్రీ పాయింట్ పోయి కూరలు తెచ్చేసుకో.
1: చెప్పలే బోడి సలహాకి థ్యాంక్స్. మీ కుటుంబం కుటుంబంతో కలిసి నా మీద కుట్ర చేశారు కదే. అమ్మో, అమ్మా బాబులు ఇద్దరూ ఇద్దరే ఖతర్నాకులు.
0: పెద్దవాళ్ళని పట్టుకుని ఏంటండి అది ఇచ్చడము?
1: లేకపోతే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి నన్ను నిలువున మోసం చేస్తారా? పోతారే, నా ఉసురు తగిలిపోతారు.
0: 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు, మా వాళ్ళది ఒకటేగా.
1: అయితే నాకు పెళ్లి కాలేదని అబద్ధం ఆడి ఇంకో పెళ్లి చేసుకోనా?
0: చెప్పు తెగుద్ది. నేను దొరికేసరికే మీకు ఏజ్ బార్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక పిల్లలు వెతకాలంటే ఇంకెన్ని చెప్పుల జతలు తెగాలో. అది అయ్యే పని కాదు గాని నాకు ఆకలేస్తుంది. ముందు టిఫిన్ సంగతి చూడండి.
1: చూసేందుకే ఉంది, పోయి పార్సల్ తీసుకురావడమే.
0: మరి ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళి తండి. అమ్మయ్యా, ఇంకో పని తప్పిపోయింది.

0: ఈయన రాగానే ఏదో ఒకటి చెప్పి వంటకు కూడా ఎవరైనా పని మనిషిని పెట్టిస్తే సరి, అప్పుడు నాకే పని ఉండదు. ఏం చక్కా ఫోన్లో చిట్చాట్లు చేసుకుంటూ ఓటీటీలో సినిమాలు చూసుకుంటూ హాయిగా ఉండొచ్చు.
1: సుధీర్,
0: అదే అదే ఆగు, అక్కడే ఆగు.
1: ఏ రాకుండా టైంలో వచ్చానా ఏంటి కర్మ? అయినా కళ్ళు మూసుకునే ఉన్నానుగా. పర్లేదులే సుధీర్, రే పల్లికి సామేరా.
0: అయ్యో అన్నయ్య ఆగమంటుంటే.
1: నాకు తెలుసులే అమ్మా.
0: ఏంటి తెలుసు? ఇంకాస్త ముందుకొచ్చుంటే బొక్క బోర్ల పడేవాడి పళ్ళు రాలేవి.
1: ఓ మై గాడ్. ఎనీహో మెనీ మెనీ థ్యాంక్స్ చెల్లమ్మా.
0: ఆ దేవుడిచ్చిన కళ్ళుండగా ఇలా దేవుడు ఆడుకుంటూ రావడం ఏంటన్నయ్యా, నీకేమైనా పిచ్చా?
1: కాదమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, మీకు ఆత్రం ఎక్కువ ఆలోచన తక్కువ. ఎక్కడ ఉసుకోవంటే ఉసుకోవంటున్నారు అని
0: పో అన్నయ్య నువ్వు మరీను. సరిగాని నీకు సంగతి చెప్పనా?
1: ఏంటది?
0: ఈ రోజు నీకు 2 గండాలు తప్పిపోయాయి తెలుసా?
1: గండాలా? ఏంటవి?
0: 1, నువ్వు పడబోతుండగా నేను కేకలు పెట్టి ఆపడం.
1: 2,
0: సరిగ్గా మా ఆయన ఇంట్లో లేనప్పుడే నువ్వు రావడం.
1: ఉంటే ఏమయ్యేది?
0: చెంపలు పగిలేవి.
1: దేనికి?
0: నువ్వే నాకు వంటరాని విషయం దాచి తనతో పెళ్లి కుదుర్చావని తెలిసినప్పటి నుంచి మా ఆయన నీ మీద చిందులేస్తున్నాడు. కనిపిస్తే అంతు చూస్తానని శపథం కూడా చేశాడు. అందుకే కొన్నాళ్ళు నువ్వు అజ్ఞాతంలో ఉండిపోతే మంచిది.
1: అన్నయ్య
0: ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పొద్దుటి నుంచి ఆయన కారాలు మసాలాలు నూరుతున్నారు తెలుసా?
1: దేనికి? పలావలోగా?
0: కాదు, నీ కంట్లో కొట్టడానికి.
1: అమ్మో, అయితే ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. బై బై.
0: అనే అనే ఆగాగు, ఒక్క మాట.
1: ఏంటో త్వరగా చెప్పమ్మా, లేట్ అయితే తిరిగిపోతాను.
0: అర్జెంటుగా మాకు కుక్కును చూసి పెట్టానయ్య.
1: ఇంటికి కాపలాగా?
0: అబ్బా కుక్క కాదన్నయ్య, కుక్కు కుక్కు.
1: ఓ దేనికి?
0: నీకు అన్ని డౌట్లే. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంట్లో వంట ఎవరు చేసి పెడతారు? నాకేమో రాదుగా.
1: చెల్లి డోంట్ వరీ, నీకు వంట రాకపోయినా తింటానికి ఏ ఇబ్బంది రాదు, నాది గ్యారంటీ.
0: ఎలా? రోజు నువ్వు వండి పంపిస్తావా?
1: చిచి నాకేం పని, నిక్షేపంగా మీ ఆయన ఉంటే.
0: బా చెప్పేదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పన్నయ్యా.
1: నీకు రహస్యం చెప్పనా? మీ ఆయన అదే మా సుధీర్ గారు, వంట బ్రహ్మాండంగా చేస్తాడు తెలుసా.
0: నిజమా?
1: మరీ నోరంత తెరవకు, నిజమే.
0: ఎంత మంచి శుభవార్త చెప్పావన్నయ్య. అయితే ఇక జీవితాంతం వంటకి నాకే ఇబ్బంది ఉండదన్నమాట.
1: మరి నువ్వు నాకు మాట ఇవ్వాలి.
0: ఏమని?
1: ఈ సంగతి నేను చెప్పానని నువ్వు వాడితో చెప్పకూడదు.
0: అలాగే చెప్పను గానన్నయ్య, వంట మీరే చేయండి అని ఆయనకు నా నోటితో నేను ఎలా చెప్పగలను?
1: అయితే ఆ మాట వాడి నోటితోనే చెప్పిద్దాం.
0: ఎలా?
1: ఎలాగంటే
0: థ్యాంక్స్ అన్నయ్య, అడగగానే మంచి ఐడియా ఇచ్చావు. ఏమండి వచ్చారా? మీకోసమే చూస్తున్నాను.
2: ఏంటి సంగతి, ఎవరికైనా సీరియస్ గా ఉందని కాల్ వచ్చిందా?
0: చూచే అదేం లేదండి, నేనే మా పుట్టింటికి పోదామని సీరియస్ గా డిసైడ్ అయ్యాను.
2: అరే ఇప్పుడు నేనేమన్నానని పుట్టింటికి పోతా అంటున్నావు?
0: బా ఉత్తు తినేయండి.
2: ఏ ఎందుకు అని అడుగుతున్నాను.
0: చిన్న డ్రామా ఆడి మా అమ్మా నాన్నలను భయపెడదామని.
2: డ్రామానా? ఏమని?
0: వెళ్ళగానే మా అమ్మతో అంటాను, అమ్మా నా కాపురం హైడ్రాకు బలైన బిల్డింగ్ లా కుప్ప కూలిపోయిందమ్మా అంటాను.
2: మా
0: అమ్మ కూడా ఇలాగే అంటుంది అప్పుడు. అప్పుడు నేను మా ఆయన నన్ను రోజు తెగ కొడుతున్నాడమ్మా అంటాను.
2: అబద్ధం అబద్ధం, నేనెప్పుడు కొట్టాను?
0: అబ్బా చెప్పాను కదండి ఉత్తు తినే అని, కాసేపు మీరేం మాట్లాడకండి.
2: అలాగే చెప్పు.
0: ఆయన నాకు డైవర్స్ కూడా ఇస్తానంటున్నాడమ్మా.
2: నేనా? రామరామ ఎప్పుడన్నానే. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు.
0: అప్పుడు మా అమ్మ అసలు ఏం జరిగిందో చెప్పవే అంటుంది. అప్పుడు నేను మా ఆయన నాకు వంట రాదని నాతో కాపురం చెయ్యనంటున్నాడే, నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటాను పో అని నన్ను పుట్టింటికి పంపించాడమ్మా అంటాను.
2: అయ్యో ఇన్ని మాటలు నేను ఎప్పుడన్నానే, దిస్ ఇస్ టూ మచ్.
0: అబ్బా చెప్పేది పూర్తిగా వినండి. ఆ దెబ్బతో మా అమ్మ నాన్న బెదిరిపోతారు, నా కన్నీళ్లకు కరిగిపోతారు. అప్పుడు వాళ్లే ఇక్కడికి వచ్చి మనతోనైనా ఉంటారు, లేదా మనకు వంట మనిషినైనా పెడతారు. ఎలా ఉంది నా ప్లాన్?
2: నా మొహం వల్లే ఉంది.
0: అంత చండాలంగా ఉందా?
2: మరి ఇప్పటికీ ఒకసారి మీ వాళ్ళ చేతిలో బకరగండి, ఇంకోసారి నేను బలికాలేనే.

0: పోరాడితే పోయేదే ఉందండి.
1: ఏంటి పోరాడేది? ఒకవేళ మీ వాళ్లే రివర్స్ లో వచ్చి నా మీద ఏ గృహహింస కేసో పెడితే అప్పుడు నన్ను బొక్కలో తోస్తారే, అంత అవసరమా ఇప్పుడు మనకి?
0: అంతేనంటారా?
1: మరి ఈ రోజుల్లో లక్షణమైన ఉద్యోగం చేస్తూ లక్షలు గడిస్తున్నా పెళ్లికి ఆడపిల్లలు దొరక్క

0: కాఫీ బాగా పెట్టారు కదా, అది చూసి నేను అలా గెస్ట్ చేశానంతే.
1: సర్లే లోపల పద, నీకు వంట చేసి పెట్టి నేను ఆఫీసు పోవాలి.
0: వావ్, వండర్ఫుల్ ఐడియా ఇచ్చావద్దయ్య, నీకు మెనీ మెనీ మెనీ థ్యాంక్స్.
2: అమ్మా తల్లి, ఆకలిస్తుంది, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా.
1: వస్తున్నాను వస్తున్నాను, ఉండుండు.
2: అట్లాగేనయ్యా,
1: ఇదిగో.
2: ఆహా, ఎంత మంచోళ్ళయ్యా తమరు, ఏం పెట్టినా హోటల్లో ఇచ్చినట్టు కవర్లో పెట్టిస్తారు బాబు. తమరు తమరు కోపండంటే ఒక్క మాట అడగనా?
1: ఏంటో చెప్పు.
2: వంట తమరే వండుతారా లేదా అమ్మగారా?
1: నేనే. ఏ, ఎందుకు?
2: ఏం లేదు, డాక్టర్లు ఈ మధ్యన కొంచెం ఉప్పు కారాలు తగ్గించి తినమన్నారయ్యా. ఆ ముక్క తమరి చెవిన వేద్దామని.
1: అట్లాగే లేరా, తగ్గించే వేస్తాలే. ఈ ఎంకమ్మ, ఈ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నారా? నిన్ను నిన్ను
2: కొట్టకండి బాబు, బాబు కొట్టకండి.
1: హోటల్కి
2: అలాగేనయ్యా.
1: ఆ పోరా పో, ఆఖరికి వీడికి కూడా నా బతుకు లోకు అయిపోయింది.
0: ఏమండి, నాకు కొంచెం వాటర్ తెచ్చివారు. చెప్పవే. నా కాపురమా, దానికేంటే, కొత్త ప్రభుత్వ పాలనలాగా బ్రహ్మాండంగా ఉంది.
3: అయితే అత్తారింట్లో నీకే సమస్య లేదంటావు?
0: అస్సలేదు. సరే గాని నీకు సంగతి చెప్పనా, మా పెళ్ళయి 6 నెలలైనా ఇంతవరకు నేను వంటింట్లో అడుగు పెట్టలేదు తెలుసా?
3: ఏ, వంటంతా మీ అత్త ఒక్కతే చేస్తుందా ఏంటి?
0: లేదే, మా ఆయన చేస్తాడు. ఏంటే, షాక్ అయ్యావా?
3: మరి
0: నిజం ఒట్టు. మా ఆయన 2-in-1లే, ఆఫీస్ లో ఉద్యోగం చేస్తారు, ఇంటికొచ్చి వంట పని కూడా చేస్తారు.
3: అవేనా, ఇంకేం చేయడా?
0: పోవే. ఏ, నీకు ఇంకో విషయం చెప్పనా?
3: చెప్పు.
0: నేను నోరు తెరిచి ఏదైనా అడిగితే కాసేపట్లో నా కళ్ళ ముందుంటుంది తెలుసా?
1: సౌమ్య,
0: ఆయన నా భర్త కాదే, నా పాలిట భగవంతుడు. అదేంటో, ఆయన నన్ను కాలు కింద పెట్టనివాడంటే నమ్ము, ఒక్క పని కూడా ముట్టుకోనివ్వరు. ఆయనతో నేను వేగలకు చచ్చిపోతున్నానంటే నమ్ము.
3: ఈ సోదంతా నాకెందుకే, వంట వాణ్ణి చేసుకున్నా నేను ఒక్క ముక్క చెప్పొచ్చుగా.
0: ఏమన్నావే, మా ఆయన్ని పట్టుకుని వంటవాడంటావా? ముద నష్టపు దాన, నీ కాపురం కూలా, నీ కాష్టం కాలా, నిన్నద్దంగా కొయ్యా, నీకు దినం పెట్టా.
1: కొంచెం టేస్ట్ చెయ్యి.
0: సరిపోయిందండి షుగరు.
1: నీ మొహం షాపింగ్ మాల్ కెళ్ళా, ముంద ఫోన్ మాట్లాడడం ఆపేవే. నిన్నే ఆపే.
0: ఏంటండి, నన్ను ఫోన్ కూడా మాట్లాడుకోనివ్వరా?
1: లేకపోతే ఏంటి, చెట్టీలో షుగర్ సరిపోవడం ఏంటే, నీకు అసలు మైండ్ పనిచేస్తుందా? ఇందుకనే నిన్ను గంటల గంటలు సొల్లు మాట్లాడొద్దు అనేది.
0: సొల్లేంటండి సొల్లు, నేను మాట్లాడింది సెల్లు.
1: ఓ సినీ, మాట్లాడేది 3 నిమిషాల్లో ముగిస్తే దాన్ని సెల్ అంటారే తల్లి, అరగంట సాగదీస్తే దాన్ని సొల్లు అంటారు.
0: సరే సరే సరే, తప్పైపోయింది. సారీ సారీ, అది ఇవ్వండి, ఇంకోసారి టేస్ట్ చేసి చెప్తాను.
1: ఏం అక్కర్లా,
0: సారీ అన్నాను కదా.
1: సరే అంటున్నానుగా, ఇక నువ్వు లోపలి పద.
0: పొండి, మీకు బొత్తిగా వేళా పాడలేదు.
1: అయ్యో, పిలిచింది అందుకు కాదే.
0: మరి
1: ఈ రోజు మంచి రోజు, వంట ఎలా చేయాలో చెప్తాను, నేర్చుకుంది కాని.
0: వంట నేనా?
1: ఇదెక్కడి చెప్పే నీకు, వంట పేరెత్తే చాలు వచ్చేస్తుంది. బీపీ షుగర్ హార్ట్ అటాక్ వంటి జబ్బులెన్నో ఉండగా నీకు ఈ జబ్బే రావాలా?
0: ఆపుతారా మీ అపశకుని మాటలు మీరును.
1: అలాగే.
4: ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చండి.
1: ఎవరిది?
4: హాయ్,
1: రండి లోపలికి.
4: నమస్తే అండి, నా పేరు పుష్పం అండి, పక్క కాలనీలో ఉంటాను.
1: అయితే ఏంటి
4: స్వామి గారు, నేనండి, నన్ను గుర్తుపెట్టారా?
1: మీకు మావిడ ముందే తెలుసా?
4: తెలుసండి. సౌమ్య గారు ఎక్కడ పుట్టింది, ఏం చదివింది, ఎవరిని చేసుకుంది, అన్నంలో ఏ రోజు ఏం తినది, మొత్తం తెలుసండి. ఆవిడ ప్రతి ఒక్కటి మాతో షేర్ చేసుకుంటారండి.
0: నాకే పాపం తెలియదండి. అయ్యో,
1: ఎదురుగా ఉన్నోడు గురించి అడిగితే ఎవడో పాపంగాడి గురించి చెప్తావేంటే?
4: అయ్యి బాబోయ్, ఆవిడ గారిని అనుమానించేస్తున్నారా? తప్పండి బాబు, కళ్ళు పోతాయి. నేను ఈవిడ గారి ఫేస్బుక్ ఫ్రెండ్ అండి. సౌమ్య గారు, ఇప్పుడైనా గుర్తుపెట్టారండి, నేనండి ఎర్రి పుష్పాన్ని. మీరు పెట్టే ప్రతి పోస్టులకి ఫోటోలకి లైకులు కొడుతూనే ఉంటానే, నేనండి.
0: ఇప్పుడు గుర్తొచ్చారు మీరు.
4: థ్యాంక్స్ అండి. నేను రోజు మీ ఆవిడ గారిని ఫాలో అవుతూ ఉంటానండి. అదేనండి బాబు, ఫేస్బుక్ లోనండి.
1: మరి ఆ సంగతి ముందే చెప్పచ్చుగా.
4: భలేవారే, గుర్తుపడతారో లేదో చూద్దామని చిన్న గేమ్ ఆడానండి బాబు.
1: అబ్బా, ఆడాడండి గేమ్? తమరేమన్నా విరాట్ కోహ్లీయా, రోహిత్ శర్మ చూడగానే గుర్తుపడడానికి. సర్లే, ఎందుకు వచ్చావో చెప్పు, నా పని ఉంది.
4: కొంచెం పక్కకొస్తారండి.
1: దేనికి?
4: మీతో చిన్న అవసరం వచ్చిందండి.
1: అవసరమా? అంటే అప్ప?
4: కాదండి.

0: అదేనండి, వంకాయలు కోసి కూర ఉండాక తింటుంటే బాగా కసరెక్కిపోతుందండి. అది పోవాలంటే ఏం చేయాలండి?
1: వండటం మానేయాలి.
0: అయ్యో బాబోయ్, మీరు ఏం జోకేశారండి బాబు?
1: లేకపోతే ఆడవాళ్ళని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతామేమయ్యా?
0: అదేంటి బాబు, వంటల్లో మీరు బాగా చెయ్యి తిరిగిన వాళ్ళని, మీ చేత్తో ఏది చేసినది అమృతంలా ఉంటుందని
1: ఎవరు చెప్పారు?
0: సౌమ్య గారు మీ గురించి ఫేస్బుక్ లో చాలా గొప్పగా రాశారండి. అసలు ఫేస్బుక్ ఎప్పుడు తెరిచినా మీరు వంట చేస్తున్న ఫోటోలే కనబడతాయండి.
1: అప్పుడప్పుడు నాతో సెల్ఫీలు దిగుతుంటే సరదా పడుతున్నా అనుకున్నా కానీ ఇదా నువ్వు చేస్తున్న పని? అసలు నా డప్పు నిన్నెవరు కొట్టమన్నారే?
2: భలేవారే, ఇవాళ రేపు మన టాలెంట్ గురించి మనమే చెప్పుకోవాలండి. ఎవరో వచ్చి చెప్పరు. నేను అలా పెట్టాక మిమ్మల్ని మెచ్చుకుంటూ ఎంత మంది కామెంట్లు పెట్టారో తెలుసా? కొందరైతే మిమ్మల్ని కలవాలనుందని, అడ్రస్ పెట్టమని అడుగుతున్నారు.
1: పెట్టవే, అది కూడా పెట్టు. అందరూ వచ్చి నన్ను జూలో జంతువును చూసినట్టు చూసిపోతూ ఉంటారు.
2: వాళ్ళకి మీ దగ్గర వంట నేర్చుకోవాలనుందటండి, ఆన్లైన్ లైనా పర్వాలేదు అంటున్నారు.
0: నేను అందుకే వచ్చానండి.
1: అయ్యో రామ, ఏదో గుట్టుగా నా వంట నేను చేసుకుపోతూ ఉంటే నువ్వేంటి నా బతికిలా బజార్కెక్కిస్తున్నావు? ఇదేం బాలేదు, ఇంకోసారి జరిగితే మాత్రం నేను ఊరుకునే లేదు, అంతే. ఓ లోపలికెళ్ళు. నువ్వేంటయ్యా ఇంకా ఇక్కడే ఉన్నావు?
0: అదే ఎందాక అడిగిన టిప్పు.
1: చెప్పు తీసుకు కొడతా, ఇంకోసారి కనిపించామంటే. ఓ బయటి పో.
0: బాబు మరి ఎంత కోపం ఏంటండి మీకు? బలెవరు వెళ్ళొస్తానండి.
1: ఒరే కిరణ్.
3: సుధీర్.
1: ఏమైపోయారా ఇన్నాళ్ళు? అప్పులు చేసి ఎక్కడైనా జెండా పీకేసావా ఏంటి?
3: సరూర్ భాయ్, కొత్తగా పెళ్ళైనవి ఖాళీ కేకనుంటా అందుకే రాలేదు.
1: ఖాళీగా లేంది నిజమేరా, కారణం మాత్రం నువ్వు అనుకున్నది కాదు.
3: కాకపోతే కోరుకున్న పిల్ల, కోరినంత కట్నం, నీ లైఫే మారిపోయి ఉంటుంది.
1: ఏంట్రా మారింది? అప్పుడు ఒక్కడికి ఉండేవాణ్ణి, ఇప్పుడు ఇద్దరికి ఉండుతున్నాను.
3: ఏంట్రా నువ్వు అనేది?
1: ఒరే కిరణ్, అయిపోయిందిరా, నా లైఫ్ సర్వనాశనం అయిపోయింది.
3: మన మగాళ్ళంతా ఇంతేలేరా, పెళ్లికి ముందు ఆవురు ఆవురమంటారు, అయ్యాక ఇలా బావురమంటారు. అసలు ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏంట్రా?
1: మా ఆవిడికి వంట రాదురా.
3: నిజమా? మరి పెళ్లి చూపుల్లో పెట్టిన మడత కాజాలు, బందర్ లడ్డు, కాజు పకోడి అన్ని మా అమ్మాయి చేసినవని చెప్పారు కదా వాళ్ళు.
1: అబద్ధంరా, అంతా పచ్చి అబద్ధంరా, వాళ్ళు మన మోసం చేసేసారు.
3: అలాగా? పాపం.
1: నిజం చెప్పరా, ఇందులో నీకు కూడా వాటా ఉంది కదా, నిజం చెప్పు.
3: చౌరుకో, ఇదేమన్నా లిక్కర్ కుంభకోణమా, ల్యాండ్ కుంభకోణమా వాటాలు పంచుకోవడానికి? నా ప్రాణ స్నేహితుడివి, ఆడపిల్లలు దొరక్క పెళ్లి కాక నానా పాటలు పడుతున్నామని జాలిపడి కోఆపరేట్ చేస్తే నా చొక్కానే పట్టుకుంటావా? అంతేరా? అంతే, సాయానికి మీ రోజులు కావు.
1: ఐఎమ్ సారీరా, ఆవేశంలో తొందరపడ్డాను.
3: ఇట్స్ ఆల్ రైట్, అర్థం చేసుకుంటానులే.
1: అసలు నా కోపం నీ మీద కాదురా.
3: మరి
1: ఆ దుర్మార్గుడు, ఆ దౌర్భాగ్యుడు, ఆ దగులుబాజీ విధవ, వాడి మీద.
3: ఎవడ్రా వాడు, ఏం చేశాడు?
1: ఎవడో నాకు వంట బాగా వచ్చని మా ఆవిడ చెవిలో ఊర్చచ్చాడ్రా, దాంతోనే అది దొంగ నాటకాలు ఆడుతూ నాతో వంట చేయిస్తోంది.
3: నో, నువ్వు వాడినట్లా తిడితే నేను ఊరుకోను.
1: ఏ, వాడు నీ ఫ్రెండా?
3: అది కాదురా, అబద్ధమాడిన అత్తామామల్ని వదిలిపెట్టి అపం శుభం, పాపం పుణ్యం, ముక్కు మొహం తెలియని ఎవన్నా పట్టుకుని తిట్టడం ఏంట్రా? అదే తప్పంటున్నా.
1: మరి మరి నా కోపం తీర్చుకునేది ఎలారా?
3: అందుకని వాడినేమన్నా తిడితే మీ ఆవిడ వంట చేస్తుందా? నీలోనే జరుగుతుంది కాని.
1: అది నిజమేననుకో.
3: రైట్, చేసేది చేయించేది అంతా పైవాడురా, అందుకే మనకు దొరికిన దాంతోనే తృప్తి పడాలి.
1: చెప్పొచ్చాడండి కృష్ణ పరమాత్మ. చెప్పినోడికేం తెలుస్తుందిరా పడేవాడి కష్టం. తెల్లారక ముందే లేచి చేతులు కాల్చుకుని ట్రాఫిక్ లో అటు గంట ఇటు గంట కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి చుక్కలు కనిపిస్తున్నాయిరా, తెలుసా నీకు?
3: సరేరా, అయితే మరి నేను వెళ్ళొస్తాను. ఇంకా
1: ఆగిరా కిరణ్, నువ్వు ఏదన్నా మంచి

0: సార్ గుడ్ మార్నింగ్ సార్.
1: నో నో నో నో నో, బ్యాడ్ మార్నింగ్. వర్క్ ఫ్రం హోమ్ అంటే ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ పని చేయమని గాని సొంత పనులు చేసుకోమని కాదు.
0: తెలుసు సార్.
1: ఏం తెలుసు? నీకు పర్మిషన్ ఇస్తున్నప్పుడే చెప్పాను, వర్క్ విషయంలో ఏ మాత్రం ప్రాంప్ట్ గా లేకపోయినా వదిలిపెట్టనని. కానీ నువ్వు చాలా నెగ్లెక్ట్ గా ఉంటున్నావు.
0: నో సార్, రియల్లీ నేను చాలా యాక్టివ్ గా ఉంటున్నాను సార్.
1: ప్రోగ్రెస్ చూస్తూనే ఉన్నాను. ఇలాగైతే ఇన్ టైంలో ప్రాజెక్టులు కంప్లీట్ కావడం కష్టం. చిచి, నీ వల్ల నాకు మాట వస్తుంది.
0: నో సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వండి సార్. షూర్ సార్,
1: చూస్తాను. లేకపోతే నా సంగతి తెలుసుగా, బీ కేర్ఫుల్.
0: ఓకే సార్. ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. ఆ కిరణ్ గారిని ఐడియా అడగకపోయినా బాగుండేది.
2: అమ్మయ్యా, అక్క పిల్లల్ని క్షేమంగా బండెక్కించి వచ్చేశాను.
0: మంచి పని చేశావు. మళ్ళీ రావద్దని కూడా చెప్పావా?
2: ఏంటండి ఆ మాటలు? బంధువులను అనొచ్చా?
0: లేకపోతే ఏంటి, ఉన్ననాళ్ళు నన్ను సుఖంగా ఉండనిచ్చారు, దానికి తోడు నిప్పుకు గాలి తోడైనట్టు నువ్వు వాళ్లతో చేరి అది చేసి పెట్టండి, ఇది వండి పెట్టండి అంటూ నన్ను కాల్చుకు తిన్నారు కదే.
2: ఎప్పుడు చేస్తారా ఏంటి? ఎప్పుడో ఒక్కసారి.
0: చాలే ఆపు. వాళ్ల మూలంగా నేను నెల రోజులు వంటింట్లోనే మగ్గిపోయాను.
2: మగ్గితే మగ్గారులేండి. మా అక్క రైలెక్కేదాకా మిమ్మల్ని ఎన్నిసార్లు పొగిడిందో తెలుసా? మరిది గారి వంటలు అదిరిపోయాయి అదిరిపోయాయి అంటూ.
0: ఇందాక ఫోన్లో మా మేనేజర్ గారు కూడా బాగా పొగిడాడు. ఏమన్నాడో తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే ఉద్యోగం ఉఫ్ అన్నాడు.
2: ఏంటో, అక్క పిల్లలు ఊరెళ్ళాక ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది. పొత్తిగా సందడే లేదు. ఆ పిన్ని, ఎప్పుడొస్తున్నారు మీరు? ఏంటి, ఇంకా ఏం అనుకోలేదా? సర్లే, ఈలోపు మా అన్నయ్య వాళ్ళని రమ్మంటే బాగుంటుంది.
0: ఏమిటే నువ్వు, నన్ను కాస్త ఊపిరి కూడా తీసుకొని బాబా.
2: నేనేం చేశానండి?
0: మళ్ళీ ఎవరికి ఫోన్ చేసి రమ్మంటున్నావే?
2: నేనెక్కడ రమ్మన్నాను, వాళ్లే వస్తా అన్నారు, మళ్ళీ రావట్లేదన్నారు.
0: మరి మీ అన్నయ్య వాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు?
2: ఊరికే
0: అని చెప్తే నమ్ముతాం అనుకున్నావా? అది కాదే, ఆడపిల్లలు పెళ్ళయ్యే వరకే పుట్టింటి గురించి పట్టించుకోవాలి. పెళ్ళయ్యాక తన భర్త తన పిల్లల గురించి చూడాలి.
2: ఏరి పిల్లలు
0: బాగుంది. వెనకటికి నీలాంటిదే, శోభనం జరిగిన తెల్లారే పిల్లలు పుట్టలేదని ఏడుస్తూ కూర్చుంటా. వస్తారే, పెళ్ళి 6 నెలలేగా అయింది.
2: సర్లేండి, మళ్ళీ మన ఇంటికి బంధువులు ఎప్పుడు వస్తారో ఏమిటో.
3: నమస్కారం సార్, నేను పుష్పాన్ని.
0: వచ్చావా రా? ఏమో నీ ఫ్రెండ్ ఎర్రి పుష్పం వచ్చాడు.
3: ఏంటండి మీరు, పుష్ప అంటే దేశం అంతా తగ్గేదేలే అన్నారు. నేనేమో పుష్పం అంటే మీరు ఎర్రి పుష్పం అంటారేంటి సార్?
0: ఆ రేంజ్ వేరులే అమ్మా.
2: ఏంటండి పిలిచారు?
3: నమస్కారం అండి సౌమ్య గారు.
2: నమస్కారం అండి, కూర్చోండి కూర్చోండి.
3: థ్యాంక్స్ అండి. ఏమండో, మొన్న ఫేస్బుక్ లో మీ వారు చేసిన క్యాలీఫ్లవర్ కర్రీ గురించి అబ్బోహో చాలా బాగా రాశారండి.
2: అవునా?
3: మీ వారి వంటలు ఎంత రుచిగా ఉంటాయో నాకైతే తెలియదు కానండి, మీరు రాసింది చదువుతుంటే మాత్రం అబ్బా నోరు ఊరిపోతుందండి.
2: అలాగా? నేను రాయటం కాదు గాని నిజంగానే మా వారి వంట చాలా బాగుంటుందండి. మా బంధువులైతే పడి చేస్తారనుకోండి.
3: సౌమ్య గారు, వంటలన్నీ మీ వారు సొంతంగానే చేస్తారండి లేకపోతే ఎవరినైనా?
2: బాలే వారేనండి, ఇంట్లో నేనుండగా ఇంకెవరినో ఎందుకు అడుగుతారు? మధ్య మధ్యన నా సలహాలు కూడా తీసుకుంటుంటారు, అందుకే ఆ వంటలకి అంత రుచి.
3: అవునండి, ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది అని ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమైందండి. మరి అయితే సౌమ్య గారు, మీరే నాకు వంటలు చేయడం నేర్పకూడదు.
2: నేనా?
3: అవునండి మీరే. మీరు వంటలు చేసి చూపిస్తుంటే మిమ్మల్ని చూసి నేను నేర్చేసుకుంటానండి.
2: నేను వంట చేయాలా?
3: అయ్యో అయ్యో అయ్యో అయ్యో సౌమ్య గారు, ఇదేమిటండి ఇలా పడిపోయారేంటి?
0: సౌమ్య సౌమ్య, ఏమిటయ్యేది, ఏం చేసావు?
3: అమ్మో నేనేం చేయలేదండి, ఒట్టండి. అసలు పర్మిషన్ లేదే మా ఆవిడని కూడా నేనేం చేయను. అలాంటిది ఈవిడ ఏం చేస్తాను సార్?
0: మరి ఎందుకు అలా పడిపోయింది?
3: ఏమోనండి, మీరు వంట చేసి చూపిస్తే మీ దగ్గర నేను వంట నేర్చుకుంటాను అని అన్నానండి, అంతేనండి, ఇలా పడిపోయారండి.
0: ఓహోహోహో, వంట చెయ్యమన్నావా? అయితే ఇందులో నీ తప్పేం లేదులే.
3: అమ్మ లేచారండి.
0: అసలు నువ్వెందుకు వచ్చినట్టయ్యా?
3: అదేనండి, నాకు వంట నేర్పుతారని.
0: ఏమిటి నేర్పేది నీకు? వెళ్ళవతలకి అసలే ఆఫీసు పని కాక నేను బాధపడుతూ ఉంటే వంట నేర్పాలట వంట.

0: నా వేరే ఉద్యోగం లేనట్టు ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళో.
1: వెళ్తానులే సార్.
0: వెళ్తాను కూర్చుంటావేంటి? తమాషాగా ఉందా?
1: ఆగండి సార్, ఆగండి. ఇదిగో ఇదొకసారి చూడండి.
0: ఏంటిది?
1: మా ఎమ్మెల్యే గారు రాసిచ్చిన లెటర్ అండి.
0: ఎమ్మెల్యే చుట్టమైతే ఎవరైనా ఏ రేషన్ డీలర్షిప్ తెచ్చుకుంటారు, కుదరకపోతే ఈ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ సంపాదిస్తారు. నువ్వేంటయ్యా మరి, వంట నేర్పించమని రికమెండేషన్ తెచ్చుకున్నావా? ఎర్రి పుష్పం, నీకు ఆ పేరు ఎవరు పెట్టారో గాని కరెక్ట్ గా సరిపోయింది.
1: ఎంతకీ ఏమంటారండి ఇప్పుడు? నాకు నేర్పుతారా నేర్పరా?
0: నేర్పుతాను, వంట నేర్పుతాను, కానీ నీకు కాదు, మా ఆవిడకి.
1: ఏంటో, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈయన గారి మనసు మాత్రం కరగట్లేదు. వెళ్ళొస్తా.
2: ఏమండి ఏమండి, ఇంకాసేపట్లో మా నాన్న వస్తున్నారండి.
0: ఏంటే, వరద బాధితుల్లా మీ వాళ్ళంతా మన కొంపకి తగలడుతున్నారు ఇట్లా వరుసగా?
2: ఆపండి, వస్తుంది మా నాన్న.
0: అయితే నెత్తిలో ఏమైనా కొమ్ములున్నాయా, నోట్లో కూరలున్నాయా? ఓర్నాయను, కష్టాలన్నీ కలిసికట్టుగా రావటం అంటే ఇదే కాబోలు. అయినా చేసిన వెదవ పని చాలక ఇంకా ఏ మొహం పెట్టుకొస్తున్నాడే మీ నాన్న?
3: నాకు తెలుసు అల్లుడు, నువ్వు ఈ మాట అడుగుతావని.
0: ఏడే ఏడు మీ నాన్న, కనబడ్డే దెయ్యమే తిరుగుతున్నాడో ఏంటి?
2: చాలే ఆపండి.
3: ఇక్కడే నీ ముందే ఉన్నా అల్లుడు.
0: ఇదేం వేషం మామ, ఇంటి చుట్టూ అప్పులోళ్ళు తిరుగుతున్నారా ఏంటి?
3: నాకా భయమే లేదు అల్లుడు. ఇంటి ముందు మా ఆవిడ ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టానంటే చాలు, అక్కడ కూడా ఇటువైపు తొంగి చూడడు. ఏమ్మా బాగున్నావా?
0: అదెందుకు బాగుంటదండి, చూడండి పొద్దులా మింగుతూ రోజు రోజుకి చూసారా గుమ్మం పట్టకుండా తయారవుతుంది.
2: చూడు నాన్న.
3: బాధపడకమ్మా, నేను వచ్చానుగా, గుమ్మడికాయటో నీకు దిష్టి తీస్తాలే. ఏం కాదు,
2: నిలబడే ఉన్నావేంటి నాన్న, కూర్చో. అమ్మిలా ఉంది, ఊడు మంచినీళ్ళు తీసుకొస్తాను.
3: మంచినీళ్ళు వద్దుగానమ్మా, కొంచెం ముందు ఆ ఉడుకు నీళ్ళ సంగతి చూడు. అదేనమ్మా టీ.
2: ఆయన ఇస్తారు నాన్న. ఏమండి మా నాన్నకి టీ?
0: చేయి ఖాళీ లేదు, చేయి ఖాళీ లేదు. ఏంటి అలా చూస్తావు, నువ్వు పెట్టచ్చుగా.
2: ఏమన్నారు? నేను టీ పెట్టాలా?
3: అయ్యో అలా చూస్తావేంటి అల్లుడు, అమ్మాయి పడిపోతుంది, పట్టుకో.
0: భయపడకు మామ, నేను పట్టుకునేదాకా అది అలా తిరుగుతూనే ఉంటుంది. ఇది నీకు కొత్త ఏమో గాని నాకు కాదు. చూసావా ఎంత జాగ్రత్తగా కుర్చీలో వాలిపోతుందో. వంట పని చెప్తే చాలు, నీ కూతురు ఇలా పడిపోవటం మాకు అలవాటేలే.
3: అమ్మాయివన్నీ నా బుద్ధులే అల్లుడు. చిన్నప్పుడు నేను ఇంతే బడికి టైం అయితే చాలు, కడుపు నొప్పిని కింద పడి గిలగిలా కొట్టుకునేవాడిని అనుకో, కూరుకు డొమ్మా కొట్టేవాడిని, ఊరంతా బలాదూరి తిరిగేవాడిని అనుకో.
0: ఎటు నువ్వు వచ్చావుగా మామ, దీన్ని ఏ డాక్టర్కైనా చూపించి రోగాన్ని కుదిర్చి దాని చేతి వంట తినే భాగ్యాన్ని కలిగించు మామ, నీకు పుణ్యం ఉంటుంది.
3: అది జన్మలో జరిగే పని కాదులే. అమ్మాయికి అగ్నిగండం ఉందల్లుడు.
0: ఎవరు చెప్పారో?
2: ఆయన ఎవరో యూట్యూబ్ లో చెప్పారండి.
0: పిచ్చి మొహమా, యూట్యూబ్ లో చెప్పే జాతకాలు, వాతావరణ శాఖ ఇచ్చే వార్నింగ్లు ఎప్పుడూ తప్ప నిజం కావే.
2: ఏమోనండి, అవన్నీ నాకు తెలియదు, నాకు చెప్పినవన్నీ జరిగాయి, అందుకే నేను నమ్ముతున్నాను.
0: అర్థమైంది, ఇప్పుడు బాగా అర్థమైంది.
3: మరి ఇంకే వచ్చి అరగంట అయింది అల్లుడు, వెళ్ళి వేడి వేడిగా టీ చేస్తే వచ్చుగా.
2: ఉత్త టీ ఏంటండి, ముందు వేడి వేడిగా బజ్జీలు వేయండి, ఆ తర్వాత టీ ఇవ్వండి.
0: అమ్మ కడుపు మాడ, నేను ఇంకా డ్యూటీలోనే ఉన్నానే.
2: ఉంటే ఉన్నారులేండి, ఇంట్లో పూజ చేసే ఉద్యోగమేగా, ఇంకో అరగంట సేపు ఎక్కువ చేయొచ్చు. కానివ్వండి.
0: ఏంటి మామా, వచ్చి రాగానే ఇలా తగులుకున్నావు?
3: కూతుర్ని చూసి పోదాం వచ్చాను గాని నీకు భారం కావాలని రాలేదు అల్లుడు.
0: డామ్ ఇట్, ఛా, ఇదేం జీవితం. ఏ తీరుగా నన్ను లొయ చూసేదవో.
2: ఏంటండి లెక్కలేస్తున్నారు, ఫస్ట్ తారీఖు వస్తుందనా?
0: కాదే,

0: ఉక్కు రక్తమా, పోర్షన్ తెచ్చుకోవడానికి ఎప్పుడో చల్లారిపోతే. అంటే అన్నయ్య అమ్మ రోజు మీ అమ్మ నన్ను అనేవాటి ముందు ఇదేపాటి సర్దుకుపోతానులే.
1: సర్దుకుపోతావా? ఇంకా నిలబడ్డారేంటి? బ్యాగ్ తెచ్చుకో, బ్యాగ్ తెచ్చుకో.
0: సర్దుకుపోవడం అంటే ఆ సర్దుకుపోవడం కాదు.
1: చూసావా చూసావా, ఇప్పుడప్పుడే పోయేదే లేదు అని చెప్పకనే ఎలా చెప్పాడు.
0: నిజం చెప్పమంటావా అల్లుడు? నీ చేతి వంటలు చూశాక ఇల్లు వాటి అన్ని మర్చిపోయాననుకో.
1: డోంట్ వరీ మామా, నువ్వు పోతానని అనాలే గాని స్వయంగా నేనే నా కారులో తీసుకెళ్లి నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరీ రాను.
0: చూడమ్మా, నా వల్ల కావట్లేదు గాని ఇక నువ్వే చెప్పమ్మా.
2: మరే ఏమండి, మొన్న మీరు చేసిన పెరుగుగారెలు మా నాన్నకి పిచ్చి పిచ్చిగా నచ్చేసాయండి.
0: ఇక ఆ ఆవు పెట్టిన పులిహోర అయితే అద్భుతం. ఇంతవరకు అంత రుచిగా ఎప్పుడు తినలేదల్లుడు.
1: అయితే ఏమంటారు ఇప్పుడు?
2: మా నాన్న కవి మళ్ళీ తినాలని కోరికగా ఉందంట. పాపం చేసి పెట్టండి.
1: నువ్వేంటే చేసేది? నా వల్ల కాదు, నా వల్ల కాదు. అవతల ప్రాజెక్ట్ పూర్తి కాలేదని మా మేనేజర్ ఫోన్ లో వాయించి పారేస్తున్నాడు. అయినా మీ కడుపు ఎక్కడ మారుతుందోనని బ్రేక్ దొరికినప్పుడల్లా మీకు వండి వారుస్తూ ఉంటే ఇంకా మీ కోరికలేమిటి?
2: పాపం అండి, మా నాన్న తినడానికి తప్ప మరెప్పుడూ మా అమ్మ ముందు నోరు తెరిచి ఎరగడు. అలాంటి మనిషి ఈ రోజు నోరు తెరిచి అడిగితే కాదంటారేంటండి? పాపం. సరే అనండి.
1: బాగుందే, నేనేదో పని ఒత్తిడి తగ్గించుకుందామని ఇంటి నుంచి పనిచేస్తూ ఉంటే మీరు మళ్ళీ నాకు చాకరీ పెంచుతున్నారేంటి?
2: అయితే అయింది, ఊ అనండి. ఇక మీ కోరిక తీరినట్టే.
1: మన ఇద్దరు ఎవరు ఎవరికి అల్లుడో అర్థమై చావట్లేదు మామ. చీచి,
0: అదేమిటో? అల్లుడు నన్ను చూస్తే గుప్పలు లేస్తాడు, నిన్ను చూస్తే చప్పున చల్లారిపోతాడు కదమ్మా.
3: సుధీర్, సుధీర్ ఇంట్లో ఉన్నాడండి?
0: వంట పనిలో ఉన్నాడు.
3: వాట్, సుధీర్ వంట చేస్తున్నాడా?
0: ఇగో దేనికా నువ్వు? మగాడు వంట చేయకూడదా? ఎప్పుడన్నా మీ ఇంట్లో ఇబ్బంది వస్తే మీరు చెయ్యరా ఏమిటి?
3: చెయ్యను, చస్తే చెయ్యను. ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటా.
0: ఆహా, ఏం రోగం? నువ్వు చేసుకోవచ్చుగా, లేకపోతే ఎవరైనా వంటవాడిని పెట్టుకోవచ్చుగా.
3: షటప్, నా తిండి నా ఇష్టం.
0: సర్లే, అలాగే తెప్పించుకు తిను, నాకెందుకు నడు మధ్యలో.
3: దట్స్ గుడ్. సరే గాని సుధీర్ పెళ్ళాం ఊళ్ళో లేదా ఏంటి?
0: ఏ ఊరెళ్తే ఇద్దరు ఇంట్లోనే తాగి తందనాడదాం అనుకుంటున్నారా ఏమిటి?
3: నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేను మాట వరుసగా అడిగాను, ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, అంతే.
0: అమ్మాయి ఇంట్లో ఉన్నా లేకపోయినా వంట మాత్రం మా సుధీరే చేస్తాడు. చాలా, ఇంకేమైనా కావాలా? అయినా ఇవన్నీ నీకెందుకయ్యా?
3: ఎందుక చెప్తా సుధీర్.
1: సార్, మేనేజర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు?
3: మిస్టర్ సుధీర్
1: సార్.
3: ఏంటి నువ్వు చేస్తున్నది? ఆఫీస్ పని పక్కన పెట్టి ఇంట్లో వంట చేస్తూ కూర్చున్నావా?
1: నేను వంట చేయడం సార్? ఏ యదవ చెప్పాడు సార్ మీకు?
3: ఆ సంగతి తర్వాత. నువ్వు చేస్తున్నావా లేదా అది చెప్పు.
1: సార్ నాకేం పని సార్? ఎంచక్క ఇంట్లో వంటడుంటే.
3: ఆహా, ఏది ఓసారో అన్నిటి పిల్లు చూస్తాను.
1: వాడితో మీకేం పని సార్?
3: ఏ లేడా?
1: ఎందుకు లేడు సార్? అదిగో అదిగో అదిగో, మీ ఎదురుగానే ఉంటే ఇదిగో.
0: ఎవరు? నేనా? నేను వంట ఉన్నా ఏంటి?
1: కాదా మరి.
2: ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీరు?
1: అప్పుడు కాసేపు మాట్లాడకే.
2: అది కాదండి,
1: మా వంటవాడికి కొంచెం మతిమరుపు ఉంది సార్. అప్పుడప్పుడు తనెవరో తనకి మనమే గుర్తు చేస్తూ ఉండాలి.
3: ఆహా, జాగ్రత్త, నిన్ను కూడా మర్చిపోతాడేమో.
1: ఊరుకోండి సార్, మీరు మరీను.
3: నీకు తెలియదు సుధీర్ నాతో ఇందాకేమన్నాడో తెలుసా? ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చేదానికన్నా నేను ఎవరినైనా వంట మనిషిని పెట్టుకోవాలట సలహా ఇస్తున్నాడు. నేనైతే ఎక్కువ జీతం ఇస్తాననేమో.
1: ఈ పనుళ్ళంతా ఇంతే సార్, పోతే పోలేదు సార్. ఈ యదవ కాకపోతే ఇంకోడు.
0: ఏంటి, నేను పనోళ్ళనా? ఎన్ని
3: ఎందుకలా గింజుకుంటావు? పనోడిని పనోడనక ఇంకేమంటారు?
2: ఏమిటండి మీరు, మీరనేది కాక ఆయనతో కూడా మాట్లాడిపిస్తున్నారా?
0: అల్లుడు.
3: అల్లుడా? ఏం సుధీర్, ఏంటి ఈ వంటోడు నిన్నల్లుడు అంటున్నాడు?
1: అబ్బెబ్బెబ్బెబ్బే, మీరు అసలు అతని మాటలేమి పట్టించుకోకండి సార్. అతని కొంచెం మెంటల్ కూడా ఉంది.
0: ఏమిటి, నాకు మెంటలా?
3: ఇంతకు ముందు మతిమరుపు అన్నావు, ఇప్పుడు మెంటల్ అంటున్నావు. ఎవరైనా మాట మారుస్తారు, నువ్వేంటి రోగాలే మారుస్తున్నావు? నేనేమన్నా వెర్రి పప్పుననుకున్నావా?
1: అయ్యో లేదు సార్. ఏ

0: రూపకం ఎప్పుడు బయటపడుతుందో ఎవ్వరని చెప్పగలని చెప్పండి సార్.
1: అమ్మమ్మమ్మో, ఎక్కడ లేని రోగాలు నాకు అంటకంటేస్తుంటే అలా నిలువు గుడ్లేసుకు చూస్తావేంటే? నోరు తెరిచి మాట్లాడు.
2: ఏం మాట్లాడను నాన్నా, ఆయన నన్ను ఎక్కడ నోరు తెరవనిస్తున్నారని?
3: ఇదేంటి, వంటోని పట్టుకుని మీ ఆవిడ నాన్న అంటుంది?
0: ఆనకేం చేస్తుంది సార్, వాళ్ళ ఆవిడికి మాటిస్తే.
3: వాళ్ళ ఆవిడ, మధ్యలో ఆవిడెవరు మళ్ళీ?
0: అసలు విషయం ఏమిటంటే సార్, పాపం ఈ వంటోడు కూతురు అల్లుడు ఇద్దరు యాక్సిడెంట్ లో పోయారు, దాంతో ఇతనికి మైండ్ పోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, మా ఆవిడ అచ్చం యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ అమ్మాయిలానే ఉంటుందట. ఓ రోజు బజార్లో మా ఆవిడ్ని చూసి వెంటపడి మా ఇంటికి వచ్చేశాడు. పొమ్మంటే పోడు, పాపం వాళ్ళ ఆవిడ ఇతను వెతుక్కుంటూ వచ్చి ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి బోరుమంది. మళ్లీ ఇతని మైండ్ బాగయ్యేదాకా మా ఇంట్లోనే ఉంచుకోమని నా చేతులు కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమాలింది. అప్పటి నుంచి మేము కూడా ఇలా కనెక్ట్ అయిపోయామన్నమాట.
1: కాసేపట్లో ఎంత కథల్ని చెప్పావు.
0: మామా మామా, నా మాటలు పట్టించుకో మామా, చచ్చు అసలు యాక్సిడెంట్ లేదు ఏం లేదు, అంతా ఉత్తునే. మీ కూతురికి అల్లుడికి ఏమవలా, ఇదిగో మీ అమ్మాయి, ఇదిగో నేనే మీ అల్లుడు సార్. అప్పుడప్పుడు ఇలా చెప్తుంటే గాని పేషెంట్ మామూలు స్థితికి రాడని డాక్టర్లు చెప్పారు సార్.
3: ఏంటో ఇదంతా, చూస్తుంటే నాకు కూడా మెంటలు వచ్చేలాగా ఉంది.
1: ఎందుకు రాదు, ఇట్లాంటి వాళ్ళు చెబుతున్న అబద్ధాలన్నీ నిజమని నమ్ముతుంటే అల్లుడు పరాయి వాళ్ళ ముందు నన్ను నానా మాటలని అవమానిస్తావా? ఉంటుంది అల్లుడు, మా ఆవిడ చేతిలో నీకు బాగా ఉంటుంది.
0: వదిలేయండి సార్, ఇతంతో మనకెందుకు కాని, మీరేంటి సార్ చెప్పా పెట్టకుండా మా ఇంటికి వచ్చారు?
3: అది నువ్వెంత బాగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావో కల్లారా చూద్దామని.
4: ఎరా సుధీర్, ఎలా ఉన్నా? ఏం చేస్తున్నావు? హలో బాబాయ్, నువ్వు ఎప్పుడు వచ్చావు? విన్నాళ్ళంతా బాగున్నారా?
5: అవన్నీ తర్వాత రా, ముందు చెప్పు నాకు మెంటలా, నాకు మతి మరు పాని.
4: ఎవరున్నారు బాబాయ్?
5: ఇంకెవరు, వీడే మీ ఫ్రెండు. నేను వంటోడనని నాకు మెంటలని ఇదిగో ఏంతో అంటున్నాడు.
4: రా, ఏంటిది అలా ఎలా చెప్పావు?
3: ఇతనెవరు మళ్ళీ?
0: కిరణ్ అని మా ఫ్రెండ్ సార్. కిరణ్, ఈయన మా మేనేజర్ సార్ రా.
3: నువ్వు ఇతనికి ఫ్రెండువా? నిజమేనా?
4: నిజమే సార్. అంతేకాదు, వీడికి పెళ్లి కుదర్చుండే కాక దగ్గరుండి మరీ పెళ్లి కూడా నేనే జరిపించాను సార్.
3: అయితే నువ్వే కరెక్ట్. చెప్పు, ఇతనేమో ఆయన్ని వంటవాడు అంటాడు, ఆయనేమో ఇతన్ని అల్లుడు అంటాడు, ఆ అమ్మాయేమో ఈయన నానా అంటుంది. అదేంటంటే ఈయనకో కూతురుందని, ఆమె అల్లుడు యాక్సిడెంట్ లో పోవటం వల్ల ఇతనికి మెంటలెక్కిందని, ఇతని కూతురు అతని పెళ్ళాం కాదు కాదు, అతని కూతురు అతని పెళ్ళాం ఒకేలా ఉంటారని అతను ఇందాకటి నుంచి ఏదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు. దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వైనా నాకు నిజం చెప్పు.
4: చెప్తాను సార్. ఈయన మా బాబాయ్ ఆంజనేయులు సార్. ఈయన కూతురే ఈ సౌమ్య, నాకు చెల్లి, సుధీర్కి భార్య. మా బాబాయికి ఏమెంట్లో లేదు, ఇకపోతే వీడి పెళ్ళడానికి వంట రాదు. వీడేమో పాపం రోజు ఇంట్లో వంట చేసి పెట్టాలి, మళ్ళీ ఆఫీస్కి వచ్చి జాబ్ చేయాలి. నా వల్ల కావట్లేదురా అని ఒత్తుకుంటుంటే, అయితే వర్క్ ఫ్రం హోమ్ అడగరా అని నేనే వీడికి సలహా ఇచ్చా. అది సార్ జరిగింది.
0: నీ సలహాయరా నా కొంప నిలువున ముంచింది. నేను ఇంట్లోనే ఉండి పనిచేస్తున్నానని మీ చెల్లై మీ బంధువులందరికీ టామ్ టామ్ చేసింది, దాంతో ఎప్పుడొచ్చినా నన్ను చూడొచ్చని వాళ్ళంతా వరస పెట్టి తగలడుతున్నారు. పైగా నా వంట వాళ్ళకి బాగా నచ్చిందని ఎన్నాళ్ళైనా కొంప నుంచి కదలటం లేదు. దాంతో వాళ్ళని పొమ్మనలేక, ఇటు ఉద్యోగం మీద శ్రద్ధ పెట్టలేక నలిగిపోతున్నాను సార్. ఇదంతా మీకు తెలిస్తే కొంప మునిగిపోతుందని ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. చిన్న అబద్ధం ఆడాను సార్.
5: అర్థమైంది అల్లుడు, అర్థమైంది. నీ ఉద్యోగం కోసం పిల్లనిచ్చిన మావనన్న గౌరవం అన్నా లేకుండా పరాయి వాళ్ళ ముందు నన్ను అవమానిస్తావా? అనరాని మాట్లాంటావా? ఎంత తేలిగ్గా చెప్పావు చిన్న అబద్ధమని. ఇక ఇంట్లో ఒక క్షణం కూడా నేను
2: వెళ్ళిపోతున్నా.
0: మీరు మాత్రం మీ అమ్మాయికి వంటొచ్చని అబద్ధం చెప్పి పెళ్లి చేయకపోతే నాకు మాత్రం ఈ అగచాట్లు ఎందుకు వస్తాయి చెప్పండి.
3: సారీ మిస్టర్ సుధీర్, రేపటి నుంచి మీరు ఆఫీస్ కు రావసరం లేదు. మీ వర్క్ ఫ్రం హోమ్ క్యాన్సిల్. బాయ్.
4: డోంట్ వరీ రా, నేను ఇంకో ఐడియా ఇచ్చి నిన్ను గట్టెక్కిస్తానే.
0: ఇచ్చింది చాలు గాని. బంగారం, ఓ మై స్వీట్ హార్ట్, ఇదిగో స్వీట్ తీసుకో.
2: ఏంటండి

0: చేశావు?
1: నేను జాబ్ రిజైన్ చేశాను.
0: ఏంటి జాబ్ రిజైన్ చేశారా? నీకేమైనా పిచ్చా? పైగా స్వీట్లు పంచడం కూడాను నేనమ్మను.
2: ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రమ్మంటారా?
1: ఓ మీరా, రండి రండి. పుష్పం గారు హవయ్యో అక్కడే నిలబడ్డారేంటండి, రండి కూర్చోండి.
2: సౌమ్య గారు, ఈయన మీ ఆయనేనా అండి?
0: ఇప్పటి వరకు మా ఆయనే.
2: అదేంటి ఆ తర్వాత?
0: ఆలోచిస్తాను. ఈయన గారు జాబ్ కి రిజైన్ చేశారట.
1: తనంతేనండి, అలాగే మాట్లాడుతుంది గాని కూర్చోండి.
2: ఏమిటిది, నన్ను చూడగానే ఎప్పుడూ చిర్రుగురులాడే మీరు ఈ రోజు ప్రేమగా పలకరిస్తుంటే ఆనందంతో నాకు మాటలు రావట్లేదు సార్.
1: ఆ విషయం వదిలేండి పుష్పం గారు, ఇక నుంచి నేను మిమ్మల్ని ఎప్పుడు ఇలాగే పలకరిస్తాను, సరేనా?
2: హాయ్, అవునండి. అయితే వంటల గురించి నాకే సందేహం వచ్చినా వెంటనే తీరుస్తారా?
1: నిక్షేపంగా, అసలు ఇక్కడ దాకా రావటం ఎందుకు? ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసినా తీరుస్తాను. ఇంతకు ఇప్పుడేం సందేహం తీర్చుకోవాలని వచ్చారు?
2: ఈరోజు మా ఆవిడ నన్ను పులిహోర కలపమందండి. మరి నాకేమో పులిహోర తినడమే గాని కలపడం రాదండి, అందుకే వచ్చాను. పైగా ఈరోజు మా పెళ్లి రోజు కూడానండి.
1: వావ్, కంగ్రాచులేషన్స్. అయితే తప్పకుండా ఇప్పుడే చెప్తాను. అవును, మీ ఆవిడ కూడా వంట చేయరా?
2: ఎందుకు చేయదండి, చేస్తుంది. కానీ ఈ మధ్య అది టీవీలో వచ్చే వంట వార్పు ప్రోగ్రాములు చూసి చూసి చూసి తను కూడా టీవీలో కనిపించాలనే పిచ్చితో కొత్త కొత్త వంటలు చేస్తూ అవన్నీ నాతో తినిపించాలని చూస్తుంది సార్. అవి తినలేక చేస్తున్నాను సార్.
1: ఏ బాగుండవు అవి?
2: ఏంటి బాగుండదు, మా ఊళ్ళో నేను కమ్మని మా అమ్మ చేతి వంట తిని పెరిగిన వాణ్ణి సార్. మొదట్లో ఏదో వచ్చి రాని వంటలు చేస్తుంటే పోనీలే అని సర్దుకున్నాను, కానీ ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాను సార్.
1: ఏం పాపం?
2: లేకపోతే ఏంటి సార్? టమాటా టామీ టామీ టామీ అంట, పొట్లకాయ బుస్ బుస్ అంట, బంగాళదుంప బొలక్ బొలక్ అంట, కాకరకాయ కట్ ఆఫ్ అంట, ఇలా ఏవేవో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి చేస్తుంది సార్. అవి తింటే మంట, తినకపోతే తంట.
1: ఏంటా తంట?
2: తినకపోతే రాత్రికి అది మంచం మీద పడుకుంటుంది, నన్ను మంచం కింద పడుకోమంటుంది సార్.
1: అయ్యో పాపం, అంత కష్టపడి చేస్తుంటే తింటే ఏంటండి, తను తింటుందిగా.
2: ఏంటి సార్ తినేది? మా ఇంటి ఎదురే వాళ్ళమ్మ వాళ్ళిల్లు, తను చేసిన చెత్త వంటలన్నీ నాకు పెట్టి తను మాత్రం చక్కగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో తినొస్తుంది సార్.
1: సరే సార్, సరే సరే. ఇప్పుడు మీకు పులిహార చేయటం ఎలాగో చెప్పాలి అంతేగా?
2: అవును సార్.
3: ఎరా సుధీర్, నేనన్నది నిజమేనా? నువ్వు జాబ్ కి రిజైన్ చేసావా? మాట్లాడవేరా, హాయిగా వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటున్నావుగా, నీకు ఇదేం పోయే కాలం? పైగా లక్షలు జీతం వదిలేసుకున్నావు.
0: అది అలా అడుగన్నయ్యా, ఏ పని చేయకపోతే ఎలా గడుస్తుంది?
1: కూల్ డౌన్ రా కిరణ్, కూల్ డౌన్. ఇప్పుడు నేను చేయబోయే కొత్త ఉద్యోగం కూడా వర్క్ ఫ్రం హోమేరా?
3: ఏంటి మా చెల్లై మోహన్ చూస్తూ గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోవడమా?
1: చెప్పేది పూర్తిగా వినరా. నిన్న మేనేజర్ గారి మాట విని ఆఫీస్కి వెళ్ళానా, అక్కడ మన వాళ్ళు నన్ను చూడగానే
4: మన వంటోడు వచ్చాడు రోయ్.

0: పెడుతున్నాడు.
1: అదిరా, ఇలాంటి కామెంట్లు విన్నాక నాలో పట్టుదల పెరిగింది. వంట చేసేవాడు కూడా లక్షలు సంపాదించొచ్చని ప్రూవ్ చేయాలనుకున్నాను. మేనేజర్ గారు ఇంటి నుంచి పనిచేసుకునే ఛాన్స్ ఇచ్చినా అది నా సమస్యను రెట్టింపు చేస్తుందే తప్ప పరిష్కారం చూపలేదు. అందుకే ఎప్పటికీ పరిష్కారం దొరకని నా ప్రాబ్లంను నాకు ఫేవర్ గా చేసుకోవాలనుకున్నాను.
2: అంటే
1: ఏం లేదురా, మనం సాఫ్ట్వేర్ ఉద్యోగుల సమస్యలు మనకు తెలుసు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులతో ఆఫీస్కు చేరటం, ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే వీల్లేక ఆఫీసులో దొరికే తిండి రుచించక ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. అదిగో అలాంటి వాళ్ల కోసమే నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. సౌమ్యలక్ష్మి హోమ్ ఫుడ్స్ పేరుతో కొత్త స్టార్టప్ మొదలుపెట్టాను. సాఫ్ట్వేర్ ఆఫీసులో ఉండే ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇస్తే చాలు, వాళ్లు కోరిన వంటకాలు వేడివేడిగా వాళ్ళకు అందించేందుకు అరేంజ్మెంట్స్ చేస్తున్నాను. ఇదిరా నా మాస్టర్ ప్లాన్.
2: అన్ని మనం అనుకున్నట్టు జరుగుతాయి ఏంటి? అవును, జనం నిన్ను నీ వంటల్ని ఆదరించొద్దు.
3: ఎందుకు ఆదరించరన్నయ్య, మా ఆయన చేతి వంట అద్భుతంగా ఉంటుంది. కావాలంటే మా బంధువులు నన్ను చూడు.
1: నీకు సంగతి తెలుసా, ఆహార ప్రియులకు కావాల్సిన వెరైటీ వంటకాల్ని ఆన్లైన్ ఆర్డర్స్ తో హోమ్ డెలివరీ చేసే కంపెనీలకు కూడా ప్రారంభించిన మొదటి రోజున ఒక్క ఆర్డరు రాలెట్ట. మరిప్పుడు ఎన్నో సంస్థలు ఎన్నెన్నో నగరాలకు విస్తరించి లక్షలాది రెస్టారెంట్స్ నుంచి తమ కస్టమర్లకు ఫుడ్ సప్లై చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. అలాగే పచ్చళ్లు స్వీట్లు వడియాలు వంటి తయారీదారులు మొదట్లో తిరస్కారాన్ని ఎదుర్కొన్న తర్వాత కస్టమర్ల ఆదరణతో అద్భుతమైన విజయాలు సాధించారు. వారు ప్రారంభించిన సంస్థలన్నీ నేడు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. కనుక చిత్తశుద్ధి సంకల్పశక్తి ఉండాలే కాని మనం సాధించలేనిది ఏదీ లేదని మన ముందు ఎందరో నిరూపించారు. అందుకే నేను కూడా ఈ రోజు నుంచి వారి బాటలోనే నడవాలనుకుంటున్నాను. ఏమంటారు?
2: అయితే కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నావు అన్నమాట.
1: అవునరా, తెల్లారింది లేచింది మొదలు ఎవరంత సంపాదించినా జానడు పొట్ట కోసమే కదరా. అలాంటి పొట్ట నింపే పనిచేస్తున్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను రా. ఎటు ఈ జన్మకి మీ చెల్లయ్య వంట నేర్చుకుని నన్ను సుఖపెడుతుంది అన్న ఆశ అయితే లేదు. అటు ఆఫీస్ వరకు ఇటు వంట పని ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ బాధలు పడేకన్నా ఇలా మనకు వీలైన మనసుకి నచ్చిన పనిలో ఆనందాన్ని వెతుక్కోవడంలోనే ఎంతో సంతృప్తి కలుగుతుందిరా.
2: ఏమి స్థితప్రజ్ఞతరానిది, బాధలో కూడా సౌఖ్యాన్ని వెతుక్కునే నీ ఓపికకి జోహార్లు. నీ వర్క్ ఫ్రం హోమ్ చక్కగా వర్కౌట్ అయి మా చెల్లయ్య పేరుతో నువ్వు మొదలు పెట్టబోతున్న సౌమ్యలక్ష్మి హోమ్ ఫుడ్స్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా.
1: థ్యాంక్ యూ రా. నా ఈ వంట వ్యాపారంలో మీ చెల్లయ్య కూడా సహకరిస్తే మంచి ఉత్సాహంతో మొదలు పెడతా.
3: అంటే ఏంటి, ఇప్పుడు నేను కూడా వంట చేయాలా?
1: వద్దు వద్దు వద్దు వద్దు, నువ్వు పడద్దు, నువ్వు వంట చేయొద్దు. హాయిగా చెమట పట్టకుండా ఇంట్లోనే ఉండి వచ్చే ఆర్డర్లు బుక్ చేసుకుంటూ పైపోయిన పనులు చూసుకుంటే చాలు.
3: అయితే సరే అన్నయ్య, ఆ రోజు నువ్వే గనక మా ఆయనకు వంట వచ్చని చెప్పకపోతే నేను వంట పని తప్పించుకునేదాన్ని కాదు, ఆయనకి ఆలోచన వచ్చేది కాదు, ఈనాడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేవారే కాదు. ఏవైనా నీకు మెనీ మెనీ మెనీ థ్యాంక్స్ అన్నయ్య.
1: ఏంటి, నాకు వంట చిన్ని చెవులు ఊదింది వీడా? విని రే,
4: మీరు ఇంతవరకు వర్క్ ఫ్రం హోమ్ హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేవీ ప్రదీప్, శ్రీమతి పుష్ప తుమ్మలపల్లి, శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీ బీడీఎల్ సత్యనారాయణ. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట చిత్రం సంకీర్తన.
1: ఈ గలగల నడకల తరగలుగా నా కలలను

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. చిత్రం ముద్దమందారం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నోము చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట.

0: ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, 10th క్లాస్ చిత్రం కోసం దీపు పాడిన పాట.

0: జీవితం
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్.

0: ఆకాశమంతా చిత్రం కోసం మధుబాలకృష్ణన్ పాడిన పాట.
1: మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు, మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా, ఇదే ఇదే అని అంటారు.

తక్కడ తక్కడ.

జగన్న మగన జగన్న గగన్న

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. యువశక్తి సరైన పంధాలో ప్రయాణిస్తేనే దేశాభివృద్ది వేగవంతమవుతుందని, నషాముక్త్ యువ వికసిత్ భారత్ సాకారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో, సాధికారతతో వివిధ రంగాల్లో గుణాత్మకమైన ప్రగతిని సాధిస్తూ స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు రాష్ట ప్రభుత్వం ధారాదత్తం చేస్తుండటం పట్ల మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అల్పపీడన ద్రోణి వల్ల రాష్టంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. యువత దేశానికి మానవ వనరు. యువశక్తి సరైన పద్దతిలో ప్రయాణిస్తే దేశాభివృద్ది వేగవంతమవుతుందని, యువత వ్యసనాలకు బానిసైతే కుటుంబంతో పాటు దేశ భవిష్యత్తుపైన ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 137వ సంచికలో ఆకాశవాణి ద్వారా తన మనోభావాలను దేశ ప్రజలతో పంచుకున్నారు. నషాముక్త్ యువ కార్యక్రమం వికసిత్ భారత్ లో కీలక భూమిక పోషిస్తుందన్నారు. యువతను డ్రగ్స్ కు దూరంగా ఉంచేలా అవగాహన కల్పించడంలో సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఇస్ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్ విశేషకర్ హమారే యువా బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే. ఆఖిర్ యహ భారత్ కే యువాఓ కీ హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల్ భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప.
0: హర్ ఘర్ తిరంగా అభియాన్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది పౌరులు జాతీయ జెండాతో సెల్ఫీ ఫోటోలు షేర్ చేశారని, ఇది ప్రజల దేశభక్తికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఈ సంవత్సరానికి మరింత ప్రత్యేకతను ఆపాదించిందని ఆయన అన్నారు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన జాతీయ పతాక ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి వీలు కలిగిందన్నారు.
1: తిరంగే కా యే ఉత్సవ్ కేవల్ భారత్ తక్ హీ సీమిత్ నహీ రహా. ఇస్ సాల్ సూర్యపథ్ తిరంగా కే జరియే హమారా తిరంగా దునియా భర్ కీ ఏక్ అనోఖీ యాత్రా పర్ నిక్లా. ఫిజీ కే సువా మే సూరజ్ కీ పెహలీ కిరణ్ కే సాథ్ తిరంగా ఫహరాయా గయా. ఇస్కే బాద్ ఏషియా, అఫ్రికా, యూరోప్ ఆర్ ఫిర్ అమెరికా కే శాన్ ఫ్రాన్సిస్కో తక్ ఇండియన్ మిషన్స్ ఆర్ పోస్ట్ పర్ తిరంగా లహరాతా గయా. ఆప్ కల్పనా కర్ సక్తే యే దృశ్య కిత్నే అద్భుత రహే హోంగే.
0: మహిళా సాధికారత అంటే కేవలం మహిళలు ఉద్యోగం పొందడం మాత్రమే కాదు, ఆ కుటుంబ ఆత్మగౌరవం కూడా ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ ప్రభావం కుటుంబంపై సానుకూలంగా ఉంటుందని, వారి వల్ల ఆయా కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా పీఎం స్వనిధి ద్వారా ఆర్థిక సాధికారత పొందిన పలువురి మహిళల విజయగాథలను ఈరోజు మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: పీఎం స్వనిధి యోజన కీ లాభార్థియో మే కరీబ్ 46% మహిళాయే హై, యానీ దేశ్ భర్ మే

0: लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी। मेहनत खूब थी, लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी। पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया।
1: స్వచ్ఛతా అంటే కేవలం చెత్తను తొలగించడం మాత్రమే కాదు, ఒక ప్రాంత గుర్తింపును మార్చే సామాజిక శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ ప్రభుత్వ కార్యక్రమం నుంచి ప్రజా ఉద్యమంగా పరివర్తన చెందడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని పట్వాయి గ్రామం, అలాగే అమర్నాథ యాత్రకు సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
0: देश के अलग अलग हिस्सों में स्वच्छता के लिए ऐसे प्रयास हमें निरंतर प्रेरणा देते हैं। उत्तर प्रदेश के रामपुर में एक गांव है पटवाई, वहां आकाश और रोहन नाम के दो दोस्तों ने देखा कि उनके आसपास का इलाका गंदगी से भर गया है। बस फिर क्या था, आकाश और रोहन ने कचरे के बैग उठाए और सफाई के लिए निकल पड़े। धीरे धीरे दूसरे युवा भी उनके साथ जुड़ने लगे।
1: కొత్త అవకాశాలు లభిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కడపలో అవకాడో పంట సాగు చేస్తున్న రైతు వరదరాజును మోదీ ప్రశంసించారు. కొత్త పంటను ఎంచుకుని మార్కెట్తో నేరుగా అనుసంధానమైన వరదరాజుతో పాటు పలువురు ఆదర్శ రైతుల విజయ ప్రస్థానాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
0: आजकल एवोकाडो फल की बड़ी धूम है। इस फल को पहले शायद ही कोई जानता, इसकी वैल्यू और डिमांड दोनों कम थी, लेकिन आज इसे डाइनिंग टेबल पर खूब देखा जा रहा है। आज यह हेल्थ और प्रीमियम मार्केट की पसंद बन गया है। हमारे किसान भाई बहनों के लिए भी ये बहुत मददगार है।
1: ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం వెంటనే నిలిపివేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్ లోని ఆజమాబాద్ లో 500 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేవలం 87 కోట్ల రూపాయలకే కేటాయించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే మొత్తాన్ని ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్ చెల్లించేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులకే ఇస్తున్నారని లేఖలో ఆరోపించారు. అల్పపీడన ద్రోణి వల్ల రాష్టంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: మీకోసం కాదు దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
3: బుర్రని ఛార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: My bank is always with me. By the time I wake up, it's already taking care of my deposits. When the customers keep me busy, it takes care of the cash counter. Even in the middle of the night, it wakes me up to say, "Madam, we have received the payment from Lakshmi Fruit Store." With a Jan Dhan bank account, I have insurance, pension, DBT, all banking services right at my fingertips.
6: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened. Of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana. More savings, more opportunities.
7: Samprati Vartaha Shuyantam. Pravachakaha Jatina Sharma. Adav Mukhya Vartaha. భారత ఉజ్బెకిస్తానయోః మధ్య ఖనన ఆయుర్వేద పర్యటన రణనీతిక సహభాగితాం సమేత్య బహుషు క్షేత్రేషు సంధిపత్రాణి హస్తాక్షరం గతాని. మన్ కీ బాత్ ఇత్యాఖ్యే కార్యక్రమే ప్రధానమంత్రిణా మోదినా పీఎం స్వనిధి యోజనయా మహిళా సశక్తీకరణం ప్రతిపాదితం. ఉక్తంచ 35 లక్షాధికాః మహిళాః అనయా లాభాన్వితాః.

0: राज्य.com इति एकं विशिष्टं वेब फलकं निर्मितम्। अनेन वेब फलकेन कस्यापि वर्षस्य चयनेन जनाः सहजतया ज्ञातुं शक्नुवन्ति यत् तस्मिन् काले भारतस्य कस्मिन् भागे कस्य शासकस्य शासनमासीत्। श्रीमोदी अवदत् यत् अस्मिन् वर्षे वन्दे मातरम् इति गीतस्य सार्धशततमी जयन्ती वर्तते, अतः इदं वर्षम् इतोप्यधिकं विशिष्टं महत्त्वमावहति।
1: तिरंगे का ये उत्सव केवल भारत तक ही सीमित नहीं रहा, इस साल सूर्यपथ तिरंगा के जरिए हमारा तिरंगा दुनिया भर की एक अनोखी यात्रा पर निकला। फिजी के सुवा में सूरज की पहली किरण के साथ तिरंगा फहराया गया। इसके बाद एशिया, अफ्रीका, यूरोप और फिर अमेरिका के सैन फ्रांसिस्को तक इंडियन मिशंस और पोस्ट पर तिरंगा लहराता गया। आप कल्पना कर सकते हैं ये दृश्य कितने अद्भुत रहे होंगे।
0: मध्य नेपाले आकस्मिक जल प्रलयेन मृतानां संख्या समेध्य अष्टषष्ट्युत्तर सप्तशतं संवृत्ता, अद्यापि मृतवपुंसी सम्प्राप्यन्ते। अस्यां घटनायां सार्ध द्विसहस्र जनाः विलुप्ताः सन्ति। संकटस्य पञ्चमे दिने सहायोद्धार कर्मचारिणः द्रुतगत्या विलुप्तानां अन्वेषणाय कार्यं कुर्वन्ति। महिलानां एशिया चषक विंशति प्रतिविंशतिः क्रिकेट चषक श्रृंखलायाम् अद्य भारतीय महिला दलं थाईलैंड दलेन सह क्रीडिष्यति। इयं स्पर्धा दुबई नगरे भविष्यति। भारतीय समयानुसारेण रात्रौ सार्धाष्टवादने स्पर्धा आरप्स्यते। दलनायिकायाः हरमनप्रीत कौर इत्यस्याः नेतृत्वे भारतं प्रतियोगितायां स्वस्य अभियानस्य आरम्भं करिष्यति। इति वार्ताः।
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ పూట మరియు రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ముందుగా ఈ పూట సాయంత్రం 6:35 చిత్రగీతాలు వింటారు. అనంతరం 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 జానపద సంగీతం, 7:45 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం, మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం పునఃప్రసారం అవుతుంది. 8:30 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మధురిమ ఆవాత మధుర గీతాలు వింటారు. 10:00 అఖిల భారత రవి వాసరియ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపటి మా ప్రసారంలో రేపు ఉదయం 5:55 వందే మాతరం హిమగిరి తెల్లన గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి ఎస్ దివ్య. 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో జీవాల పెంపకంలో పోషకాహారాలో పాలు నివారణ గురించి తెలుసుకుంటారు. 6:55 సంస్కృతంలో వార్తలు, 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 అభివృద్ధి కార్యక్రమంలో పార్థివ దేహాన్ని సురక్షిద్దాం సంరక్షిద్దాం శ్రీ భరత్ భూషణ్ ఎల్లంగి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ కొలిపాక శంకర్లావ్. 7:45 విజ్ఞాన వీచికలు. ఇక ఉదయం 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి, 8:35 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. ఇక 9:30 ఏకచిత్రగానం, 11:00 చిత్రగీతాలు వింటారు. మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో విజి జోగ్ వయలిన్ వాదనం వింటారు. 12:30 తెలుగులో జాతిస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 ప్రియదర్శిని శ్రీల కార్యక్రమంలో శ్రీ లలిత మహిళా మండలి భద్రాచలం సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం, 1:50 ఉర్దూలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 2:15 దుపహార్ సమాచారం ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. ఇక అనంతరం 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు.

5 గంటల 30 నిమిషాలకు చిత్రగీతాలు వింటారు, 5 గంటల 45 నిమిషాలకు జానపద గేయాలు వింటారు. ఇక రేపటి సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు వింటారు. అనంతరం 6 గంటల 45 నిమిషాలకు సామూహిక గీతం హిందీలో వింటారు. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7 గంటల 15 నిమిషాలకు మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో కిడ్నీలలో రాళ్లు నివారణ పరిచయ కార్యక్రమం గురించి తెలుసుకుంటారు. అనంతరం ముదురు మామిడి తోటల పునరుద్ధరణ గురించి తెలుసుకుంటారు. అనంతరం జానపద గేయం వింటారు. ఇక రాత్రి 8 గంటలకు కిన్నరలహరి శ్రోతలు కొన్ని చిత్రగీతాలు, అనంతరం 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి. 9 గంటల 30 నిమిషాలకు మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. 10 గంటలకు పౌరాణిక నాటకం కార్యక్రమంలో భద్రసేన మహారాజు చిందు యక్షగానం వింటారు. ఇవి ఈ పూట మరియు రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6 గంటల 35 నిమిషాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి యువరాజు చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50 నిమిషాలకు వస్తుంది. మరికొద్ది క్షణంలో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చిరుధాన్యాలు ఆరోగ్య ప్రదాతలు అని మనకు ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. ఈ చిరుధాన్యాలు పండించి మనం ఉపయోగించి మనందరి

అని కూడా అన్నారు. ఇటీవల కాలంలో అనేక మంది చిరుధాన్యాలపైన ఎన్నో విషయాలు చెబుతున్నప్పటికీ సాధారణ ప్రజానీకానికి ఏ చిరుధాన్యం ఎలాంటి పోషకాలను అందిస్తుందో, ఆరోగ్యపరంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టతరమైన విషయం. అందుకే వివిధ శాస్త్రీయ సాంకేతిక పరిశోధనల ఆధారంగా ఎలాంటి ముఖ్యమైన ప్రయోజనం కలిగి ఉంటుందో సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో వైవిధ్యమైన చిరుధాన్యాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనుగడలో ఉన్న కొన్ని చిరుధాన్యాల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు నిపుణులు. ఇవి ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. ప్రధాన చిరుధాన్యాలు లేదా మేజర్ మిల్లెట్స్ అని, తర్వాత చిన్న చిరుధాన్యాలు మైనర్ మిల్లెట్స్ అని, తర్వాత మిథియా చిరుధాన్యాలు లేదా సూడో మిల్లెట్స్ అని మూడు రకాలుగా మన శాస్త్రవేత్తలు విభజించారు. ప్రధాన చిరుధాన్యాలు అంటే జొన్నలు, సజ్జలు, రాగుల పరిమాణం మిగిలిన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా పెద్దగా ఉండడంతో వీటిని ప్రధాన చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక చిన్న చిరుధాన్యాలంటే కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, వరికలు, అరికలు పరిమాణం ప్రధాన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా కొంచెం చిన్నగా ఉండడంతో చిన్న చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక మిథ్యా చిరుధాన్యాలంటే అమరాంతస్ అంటే తోటకూర గింజలు, రాజగిర్, బకువీట్ వంటివి ఈ వర్గంలో వస్తాయి. ప్రధాన చిరుధాన్యాలలో జొన్నలు ముఖ్యంగా బరువు తగ్గడానికి, సూక్ష్మ ఖనిజాల లోపాలను నివారించడానికి ఉపయోగపడతాయి. అన్ని ధాన్యాలతో పోలిస్తే చిరుధాన్యాలలో జీర్ణ వ్యవస్థకు మేలు చేసే పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతో మధుమేహ వ్యాధి, రక్తపోటు వంటి వ్యాధులను నివారించవచ్చు. అన్ని చిరుధాన్యాలను తినడం వల్ల కలిగే శక్తి సమానమైనప్పటికీ చిన్న చిరుధాన్యాలలో ప్రత్యేకమైన సహజమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ఇన్ఫెక్షన్స్ నుండి కణజాలాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చిన్న చిరుధాన్యాలని అద్భుతమైన ఆహారం, సూపర్ ఫుడ్స్ గా పరిగణించడం జరిగింది. వీటిలో గ్లూటిన్ అనే పదార్థం లేకపోవడం వలన జీర్ణకోశ వ్యాధులను నివారించవచ్చు. పచ్చ జొన్నలలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వలన తీసుకున్న ఆహారం మెల్లగారిగి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని నివారిస్తుంది. పచ్చ జొన్నలలో ఉండే ఫ్లావోనాయిడ్స్ రక్తంలోని ఇన్సులిన్ ను ప్రభావవంతంగా పనిచేసి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. తెల్ల జొన్నల కన్నా పచ్చ జొన్నలలో కాల్సియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. తక్షణమే శక్తినిస్తాయి, నీరసాన్ని, వాతాన్ని తగ్గిస్తాయి. ఇక సజ్జలు లేదా బాజ్రా పర్లు, సజ్జలు బాజ్రా పర్లు మిల్లెట్ అంటే ఇవి రక్తనాళాలలో కొవ్వును పేరుకోకుండా లిగ్నిన్ అనే ఫైటో కెమికల్ ద్వారా గుండె లయను నిబద్ధం చేస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం నివారిస్తుంది, జీర్ణకోశ సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, రక్తనాళాలలో కొవ్వును తొలగిస్తుంది కనుక గుండె సంబంధిత రోగాలను నివారిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, సజ్జలు పాలిచ్చే తల్లులలో తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది, రక్తహీనతను, మధుమేహాన్ని నియంత్రిస్తుంది, మంచి కొవ్వును పెంచుతుంది, గాల్ బ్లాడర్ రాళ్లను తొలగిస్తుంది, అధిక బరువును నియంత్రిస్తుంది, అల్సర్ను, అసిడిటీలను తొలగిస్తుంది, రక్త ప్రసరణను అదుపులో రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. ఇక రాగులు, ఫింగర్ మిల్లెట్ లేదా ఇటాలియన్ మిల్లెట్. ఈ రాగులు కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలకు, దంతాలకు పటుత్వం ఇస్తుంది. అమైనో ఆమ్లాలు ఉండడం వల్ల మాంసకృతులు ఎక్కువగా లభిస్తాయి. ఇనుము అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమర్థవంతంగా తొలగిస్తుంది, తద్వారా జుట్టు రాలుట తగ్గుతుంది, ఊబకాయాన్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది, మధుమేహ వ్యాధిని నివారిస్తుంది, మొలకెత్తిన రాగి మాల్ట్ సులభంగా జీర్ణమవుతుంది కనుక వృద్ధులు సులభంగా తినొచ్చు, విటమిన్లు, మినరల్స్ లోపాన్ని నివారిస్తుంది. ఇక కొర్రలు లేదా ఫాక్స్టైల్ మిల్లెట్ గురించి ఈ విధంగా, కొర్రలు పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది హాని కలిగించే బ్యాక్టీరియాని తొలగిస్తుంది, ఉదర సంబంధిత వ్యాధులను, మధుమేహ వ్యాధులను నివారిస్తుంది, రక్తహీనతను, మూర్ఛ వ్యాధిని నివారిస్తుంది, క్యాన్సర్ కణాలను నివారించి అన్ని రకాల క్యాన్సర్లు తగ్గిస్తుంది. బీ12 అధిక మాంసకృతులు ఎక్కువగా ఉండడం వలన ఆర్థరైటిస్, గౌట్, మూర్ఛే, గుండె సంబంధిత వ్యాధుల నుండి విముక్తినిస్తాయి. ఇక అండుకొరలు లేదా బ్రౌన్ టాప్ మిల్లెట్, అమెరికన్ మిల్లెట్. ఈ అండుకొరలు పచ్చని రంగు కలిగి ఉంటుంది, నరాల బలహీనతను తొలగిస్తుంది, జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది, యాంటీ క్యాన్సర్ లక్షణాన్ని కలిగి ఉంటుంది, అధిక మాంసకృతులను కలిగి ఉంటుంది, ఆటిజం, మతి మరపును తొలగిస్తుంది, ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, కంటి సమస్యలను తొలగిస్తుంది.
ఒరిగలు ప్రోసో మిల్లెట్ లేదా హాగ్ మిల్లెట్ లేదా చైనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఒరిగలు కాల్షియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్

ఈ ఒరిగల్లో కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ గా పనిచేసి వయసును మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండెలో మంచి కొవ్వును పెంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది. చర్మ వ్యాధులను తొలగిస్తుంది. పిత్తాశయంలో రాళ్లను తొలగిస్తుంది. మాంసకృతులు అధికంగా ఉంటాయి. పోషకాహార లోపాలు తగ్గుతాయి. ఎముకల పటుత్వానికి సహకరిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులను నివారిస్తుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది. సామలు, లిటిల్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు ఈ సామలని. సామలు వీటిని తినడం వలన ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ బలపడుతుంది. తద్వారా హార్మోన్ల అసమతుల్యతను పోగొట్టి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత ద్వారా వచ్చే ఋతుచక్ర సమస్యలు, జుట్టు రాలుట, తక్కువ శుక్ర కణాల సంఖ్యను అరికడుతుంది. అంతేకాకుండా సంతాన లేమి సమస్యలను నివారిస్తుంది. కడుపు బరం, తెల్ల తేనుపులు, సుఖవ్యాధులు, అజీర్ణం అరికట్టుతుంది. చనువాలు కోసం బాలింతలకు ఉపయోగపడుతుంది. ఇక అరికెలు లేదా కోడో మిల్లెట్ కు వస్తే, ఈ అరికెలు రక్తమును శుద్ధిపరుస్తుంది, వ్యాధి నిరోధకతను పెంచుతుంది, గుండె వ్యాధులను బరువును తగ్గిస్తుంది, రుమటాయిడ్, ఆర్థరైటిస్, ఆటిజం, అలర్జీ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారిస్తుంది, ఎముకలకు పటుత్వం చేకూరుస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఈ అరికెలను తిన్నప్పుడు ఇన్సులిన్ పెరగటం వలన మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. ఇక ఊదలు లేదా బార్న్యార్డ్ మిల్లెట్, జపనీస్

0: ఐదు గంటల పాటు నానబెడితే అందులో ఉండే గ్యాస్ట్రోజెన్స్, ఫైటేట్స్ వంటి యాంటీ న్యూట్రియంట్స్ తొలగిపోయి సులభంగా జీర్ణమవుతుంది. మనకు లభ్యమయ్యే చిరుధాన్యాలను రెండు రోజులకు ఒక రకంపు చొప్పున రోజుకు కనీసం ఒకసారైనా అంబలి, రొట్టె, గటక వంటి రూపంలో తింటూ ఉంటే అనేక వ్యాధులను అరికట్టుకోవచ్చని ఈ విధంగా తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు. మరిన్ని వివరాల కోసం వారు ఫోన్ నంబర్ కూడా తెలియజేశారు. కనుక ఫోన్ నంబర్ను ఒకసారి మీరు నోట్ చేసుకోండి, పెన్నుతో రాసుకోండి. 8 1 4 3 5 5 3 0 1 4. ఈ నెంబర్కు ఫోన్ చేసి ఈ మిల్లెట్స్ గురించి సరైన అవగాహన గాని, ఈ మిల్లెట్ల వలన ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఎటువంటి సూచనలు కావాలన్నా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోండి.
1: ఇంతవరకు మీరు వ్యవసాయ సూచనలు విన్నారు.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం రాము. గానం పి సుశీల, గీత రచన ఆరుద్ర, సంగీతం ఆర్ గోవర్ధనం.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ భారత్ ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువత్ ప్రచారంలో వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, డ్రగ్స్ లేని యువత, మత్తురహిత భారత్ లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక కార్యక్రమంగా మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత ఇందులో భాగస్వాములవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకున్న సామూహిక సంకల్పమని పేర్కొన్నారు.
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఇస్ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్ విశేషకర్ హమారే యువా బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే హై. ఆఖిర్ యహ భారత్ కే యువాఓ కీ హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప హై.
0: మత్తు పదార్థాల వ్యసనం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా వారి కుటుంబంతో పాటు మొత్తం సమాజాన్ని దెబ్బతీస్తుందని ప్రధాని అన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ వ్యసనం నుండి బయటపడ్డానికి సహాయం చేసే వారిని అభినందించారు. మత్తురహిత భారత్ కోసం నినాదాలను రూపొందించాలని, ప్రజలను అలాగే మత్తురహిత జీవితం సందేశాన్ని అందించే పాటలు సృష్టించాలని యువ సంగీతకారులను కోరారు. దేశంలో అద్భుతమైన కంటెంట్ క్రియేటర్లకు కొరత లేదని, సమాజ శ్రేయస్సు కోసం వారు వివిధ భాషల్లో అవగాహన కంటెంట్ తయారు చేయాలని పిలుపునిచ్చారు. పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు నూతన శక్తిని పొందుతున్నారని ప్రధాని తెలిపారు. ఈ యోజనలోని మహిళా సాధికారత కోణంపై చర్చ జరగడం లేదన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారుల్లో దాదాపు 46% మహిళలే ఉన్నారని మోదీ వెల్లడించారు.
1: పీఎం స్వనిధి యోజనకి లాభార్థి

0: ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య వ్యవహారాల చర్చలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో ఇరు దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తుత వ్యాపారాన్ని 5 రెట్లు పెంచి 2030 నాటికి $5 బిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. సంయుక్త ప్రకటన విడుదల సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం పట్ల ఇరు దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉన్నాయన్నారు.
1: ఇస్ వర్ష్ హమారీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే 15 సాల్ హో రహే హై. ఇస్ వేష్ విశేష అవసర పర్ హమ్నే సంబంధో కో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. ఆజ్ హమ్నే హమారీ సాజేదారీ కే ఇస్ నయే స్వరూప్ మే తేజ్ గతి ఔర్ ఠోస్ పరిణామో కే సాథ్ ఆగే బఢ్నే కా అంబిషియస్ ఎజెండా తయార్ కియా హై. హమారా ద్విపక్షీయ వ్యాపార్ $1 బిలియన్ పార్ కర్ చుకా హై. అబ్ హమ్నే 2030 తక్ $5 బిలియన్ వ్యాపార్ కా లక్ష్య రఖా హై. ఇస్కే లియే హమ్ మార్కెట్ యాక్సెస్, కనెక్టివిటీ, బ్యాంకింగ్ ఆర్ పేమెంట్ జేసే జుడే విషయం పర్ వ్యవస్థాగత రూప్ సే ఆగే బఢేంగే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకుంటారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన బిష్కెక్ లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సదస్సు ఎస్సీఓ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని సూచిస్తుంది. 2017 నుండి భారత్ ఇందులో పూర్తి స్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు న్యూఢిల్లీలో జరిగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్లకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ముర్ము డిగ్రీ పట్టాలు అందజేస్తారు. జర్నలిజంలో అత్యంత ముఖ్యమైన నైతిక విలువ విశ్వసనీయత అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేరళలోని అలంపూజలో కేరళ కౌమిది దినపత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. 1 శతాబ్దానికి పైగా నైతిక విలువలు వీడకుండా పత్రికా రంగంలో సేవలందిస్తున్నందుకు కేరళ కౌమిది యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, మంత్రి రోజీ ఎం జాన్ తదితరులు పాల్గొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు 768 మంది మృతి చెందగా 2500 మందికి పైగా గల్లంతయ్యారు. 8186 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. భోటే కోసి నది ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 108 మంది భారతీయులను రక్షించగా మరో 275 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. చైనా నుంచి వచ్చిన 900 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత్ ఇప్పటికే 4 విమానాల్లో 68 టన్నుల అత్యవసర సహాయక సామగ్రి, నిత్యావసరాలను ఖట్మండూకు పంపించింది. నేపాల్ టిబెట్ సరిహద్దులో హిమపాతం వల్ల వచ్చిన వరదలు పట్టణాలను, జల విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టాయి. నేపాల్ చైనా అధికారులతో కలిసి భారత్ రక్షణ చర్యలను వేగవంతం చేస్తోంది. కేంద్ర కార్మిక, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆర్మడ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఉద్యోగుల వివిధ డిమాండ్లు, సర్వీస్ సంబంధిత అంశాలపై చర్చించారు. ఉద్యోగ పురోగతి, ప్రమోషన్లు, నిలిచిపోయిన సర్వీస్ వ్యవహారాలపై ప్రతినిధి బృందం మంత్రికి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. వారి డిమాండ్లను సంబంధిత శాఖలతో సంప్రదించి లోతుగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళల T20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2024 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నమెంటులో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా వాటిని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్

0: హాంకాంగ్ థాయిలాండ్ జట్లు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, యుఏఇ, ఇండోనేషియా జట్లు గ్రూప్ బి లో ఉన్నాయి. ఈరోజు ఒడిశా రాష్టంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త యువత ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద సంగీతం వింటారు.
2: అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పిల్ల. అందుకే బావ ఎన్ని వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలిరా బావా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వరకట్నం, ఇది మానవ జాతికి పట్టిన చీడ లాంటిది. ఆ కన్నెపిల్ల కట్నాలు తీసుకునే పడుచు పిల్లగాళ్లపై ఎలా విరుచుకుపడిందో వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: హాస్యం ప్రతి మనిషికి హాయినుసగే అమృత గుళిక. నిత్య జీవితంలో కష్టాన్ని మరిపించగలగడం హాస్యం చేయగల గొప్ప పని. అదుగో ఆ పిల్ల పైన పాడే పాట వినండి. పిల్లంటే ఆడపిల్ల కాదు సుమండి, కోడి పిల్ల.

బొద్దు మీదకి తీసుకుపోయి తుంటలి గింటలు నరుకుతాంటే, తుంటలి గింటలు నరుకుతాంటే, తుంటలి గింటలు నరుకుతాంటే, తుంటలి గింటలు నరుకుతాంటే, ఎమ్మ కోడి పంది మాటగాడు ఆరే జీవిరే నన్నదే, ఎమ్మ కోడి పంది మాటగాడు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కోలాటం పండగ పబ్బాలలో విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: జానపద గేయాలు లయ ప్రధానమై జీవితానికి ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో ఉంటాయి, కానీ భారతదేశ గీతాలలో కమనీయ భావ చిత్రణ ఉంది. దక్షిణ భారతంలోని ఆంధ్రదేశపు జానపద గేయాలు మధురంగా, శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి పల్లె పదాలను ఒక మాలగా కూర్చి మీ ముందు ఉంచుతున్నాము. గడచిన కాలంలో కన్నె పిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నాగమ్మకు ముసలి భర్త అంటే ఏవగింపు. అందుకే ఎన్నో వన్య చిన్నలు పోతుంది. అది చూసిన కుంటెవాడు ఏమంటున్నాడంటే

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: యవ్వనంతో కెరటాలు తన్నుకున్న ఓ పడుచుని మామిడి తోటలో కలుసుకున్నాడు ఆ కుంటెగాడు. మనం పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు. చిలిపితనానికి చీర కట్టి సరసాలకు వారసత్వం వహించిన వారి సంభాషణ విందామా?

మీరింతవరకు జానపద సంగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం. సరిగ్గా 7:45. ఇప్పుడు కిన్నెరలహరి శ్రోతులు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి జయలవకుశ చిత్రం కోసం హేమచంద్ర పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతులు భద్రాచలం ఏరియా నుండి షెరీఫ్, గన్నారావు, నందమూరి తారక రామారావు, చంద్రబోస్, దేవి, వరప్రసాద్ మరియు వీరి స్నేహ బృందం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. అన్నవరం చిత్రం కోసం మనోగంగా పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చేతు, అక్షయ్, అమృత, అనుష, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్, భానురాజ్, రాజా, మోనిక, రాధాపాసి, భవ్యపాసి, రోహిత్, రోహిణి, రోహిత, ఉమా, పార్వతీబాయ్, రాజా, వికాన్, చోటాపురాన్ పాసి, ఎండి షాకిర్, సహజాజీ, రామ్ఫల్ పాసి, జి వెంకటేశ్వరరావు మరియు వీరి స్నేహ బృందం కోరుతున్నారు. వీరందరి కోసం అన్నవరం చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఓ సీత కథ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాలాజీనగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసింహ, ప్రసాద్, అనిత, చంద్రశేఖర్, సుమతి, అక్రు, శ్రీనివాసరావు, కన్నాపాసి, చిన్నపాసి, షాకీర్, పప్పి, కావేరి, చరణ్ తేజ మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
2: సార్ నమస్కారం అండి.
1: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
2: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే, నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్లాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేనెప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాణ్ణి. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
1: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
2: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే, దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైట్ ను సృష్టించాలని నేను అనుకున్నాను.
1: కృష్ణ గారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
2: అలానే.
1: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకనుకుంటున్నారు?
2: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను.

0: ఉన్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడ్నుంచి వచ్చింది? వారు ఎలా ప్రణాళిక చేశారు? రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికసలు ఎలా వచ్చింది? ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవిత కాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 సంవత్సరాల పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే, మీ సైట్ లో ప్రజలు దిద్దుబాట్లు సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్ లో ఫలానా ఫీచర్ ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబ్ను జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే 2 నెలల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా

చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది. మాదక ద్రవ్య రహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలా మంది, ముఖ్యంగా మన యువత, ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని త్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలు సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు, పట్టణాల వీధుల్లో
లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలు అమ్ముతారు, కొందరు పండ్లు అమ్ముతారు, కొందరు

టీ స్టాల్స్ ఏర్పాటు చేసి షాయలాంటివి అమ్ముతారు. మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం, చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కాని ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పీఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు మిత్రులారా. పీఎం స్వనిధి యోజన లబ్ధిదారులు దాదాపు 46% మంది మహిళలే ఉన్నారు. అంటే దేశ వ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పీఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కాని మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పీఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకును కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా. అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్నే మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజా భాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని

సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికేట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు కంచర గాడిదల పేడను బయోగ్యాస్ గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయడాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వేసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్లు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వేసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వేసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పూలు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వేసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలా మంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలీ భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా, కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాన్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాల్పంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా.
మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2 ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలా మంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండు గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపళ్లు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. మిత్రులారా, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధరలు లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదర సోదరిముళ్ళు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో సెప్టెంబర్ 3 మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు

0: అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమారి గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చిరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలలో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడ్డం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతో మంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పులు తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురు చూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ఆత్మబలం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు గుండేటి వెంకటరాములు, శ్రీమతి అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవు, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, వీరి స్నేహ బృందం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

బుల్లెట్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినీరు మండలం చిద్దుల గ్రామం నుండి దొడ్ల దుర్గయ్య, విక్రాంత్, లావణ్య, జగన్, లక్ష్మణ్, దుర్గయ్య, మీనా, రాజేశ్వర్, లోకేశ్వరి, లక్ష్మి, దుర్గయ్య, కాటిరాజు, లావణ్యమ్మ, మీనమ్మ, దుర్గాప్రసాద్, కృష్ణవేణి మరియు వీరి స్నేహ బృందం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మా అన్నయ్య చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుండి యాకూబ్ పాషా, ముర్జాహాన్, రహీం పాషా, రుబీనా, రహీమున్నీషా, షరీఫ్ ఖాన్, అలీం పాషా మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి జయం మందేల చిత్రం కోసం సోను నిగం పాడిన పాట.

మీరింతవరకు మదిరిమ ఆపాత మదిరి గీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది.

గంధర్వ విజ్ఞ జాయింట్లీ బై మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ బెంగళూరు ఇన్ జనవరి 2023 హీ హాస్ పర్ఫార్మ్డ్ వయోలిన్ కన్సర్ట్స్ ఇన్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ హరివల్ల ఫెస్టివల్ జలంధర్ రాష్ట్రపతి భవన్ ఢిల్లీ తమిళ సంఘం లోక్ కళామంచ్ భారతీయ విద్యాభవన్ చెన్నై అండ్ మెనీ ప్లేసెస్ ఇన్ ఢిల్లీ అండ్ చెన్నై హీ హాస్ బీన్ అ పార్ట్ ఆఫ్ ప్రెస్టీజియస్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ రష్యా performed in Redberg Museum, Switzerland and has performed in various countries all over the world. He has also accompanied leading artists like Padma Bhushan and Sangeet Kalanidhi, Shri T.N. Shesh Gopalan, Malladi Brothers, Shri Vishnu Dev, Neveli Shri Santhan Gopalan, Shri O.S. Arun, Mambalam Sisters, Dr. Manda Sundarani, Dr. K. Vagish, Dr. T.V. Manikandan, Dr. Kanna Kumar and other renowned artists. Accompanied in various places like Sangeet Natak Academy, Sri Sankat Mochan Hanuman Temple in Varanasi, Spik Make, IGNCA, Andhra Bhavan, India International Center, India Habitat Center, Chinmay Mission, Telugu and Malayali Associations, etc. Today, he is accompanied on Mridangam by Yashwant Hampi Holi, and on Ghatam by Varun Rajashekharan. G. Raghavendra Prasad begins his violin recital with Rag Manirangu. Composition Jai Jai Padmanabhanu Jesh, composed by Maharaj Swati Tirunal and is set to Adi Talam.

0: ప్రాంట్ వాజ్ బ్రాడ్కాస్ట్ ఫ్రమ్ ది ఢిల్లీ స్టేషన్ ఆఫ్ ఆకాశవాణి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుంటారు. ముందుగా రేపు ఉదయం 6:10 అంజలేయ భక్తి గీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి ఎస్ దివ్య. 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో జీవాల పెంపకంలో పోషకాహార లోపాల గురించి మరియు నివారణ చర్యల గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 అభివృద్ధి కార్యక్రమాలలో పార్థివ దేహాన్ని సంరక్షిద్దాం శ్రీ భరత్ భూషణ్ ఎల్లంగి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ కొలిపాక శంకర్రావు. అనంతరం 7:45 విజ్ఞాన వీచికలు. ఉదయం 8:00 సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్. 8:30 కిన్నరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. అనంతరం 9:30 ఏకచిత్రగానం, 11:00 చిత్రగీతాలు, 12:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇక మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో వీజీ జోగ్ వయలిన్ వాదనం వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. అనంతరం 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనిత లోకం.

కిడ్నీలలో రాళ్లు నివారణ పరిచయ కార్యక్రమం అనంతరం ముదురు మామిడి తోటల పునరుద్ధరణ గురించి తెలుసుకుంటారు మరియు జానపద గేయం వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి 8:00 కిన్నరలహరి శ్రోతల కోరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మాధురిమా ఆపాత మధుర గీతాలు వింటారు. ఇక రాత్రి 10:00 పౌరాణిక నాటకం కార్యక్రమంలో భద్రసేన మహారాజు చిందు యక్షగానం వింటారు. ఇవి రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 11:00 దాటి 4:11 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. నేను మీ రేడియో నేస్తం రామగిరి సుమంత్. జై హింద్.